శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు మరియు FM 102.2 MHz పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 25వ రోజు. 2026వ సంవత్సరం జూలై నెల 16వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 11 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సూక్తి సుధ.
1: లక్ష్య సాధన. మానవుడు అనాదిగా ప్రకృతిని పరిశీలిస్తున్నాడు. అన్ని విషయాలు ప్రకృతి నుంచి నేర్చుకుంటున్నాడు. పక్షుల నుండి, జంతువుల నుండి, చెట్ల నుండి ఎన్నో విషయాలు అవగతం చేసుకున్నాడు. ఎలా జీవించాలో తెలుసుకున్నాడు, ఎలా జీవించకూడదో తెలుసుకున్నాడు. అడవికి రారాజు సింహం. సింహగర్జనకు జంతువులన్నీ భయపడి పారిపోతాయి. సింహం జంతువులను వేటాడి క్రూరంగా చంపుతుంది. అటువంటి సింహం నుండి కూడా నేర్చుకోవాల్సిన విషయాలను గురించి ఒక సంస్కృత కవి ఈ విధంగా చెప్పాడు. ప్రభూతం అల్పకార్యం వా యో నరః కర్తుమిచ్చతి సర్వారంభేణ తత్కురియాత్ సింహాదేకం ప్రకీర్తితం. సింహం ఏదైనా ఒక గొప్ప పనిని కానీ ఒక అల్పమైన పనిని కానీ తన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించి పూర్తి చేస్తుంది. ఆ కార్యాన్ని పూర్తి చేసేందుకు తన శక్తినంతా వినియోగిస్తుంది. ఈ ఒక్క గుణమే సింహాన్ని అడవికి రారాజును చేసింది. ఒక చిన్న కుందేలు వంటి జంతువులను వేటాడాలన్నా, ఏనుగు వంటి పెద్ద జంతువులను వేటాడాలన్నా సింహం నిశ్శబ్దంగా పొదల్లో దాక్కుంటుంది. ఏమాత్రం శబ్దం చేయకుండా ఉంటుంది. తాను వేటాడబోయే జంతువు దగ్గరకు రాగానే మెరుపు వేగంతో దాడి చేస్తుంది. కొన్ని సందర్భాలలో వేగంగా పరిగెత్తి జంతువులను చంపుతుంది. మృగరాజు అయిన సింహం ద్వారా మనుష్యులు లక్ష్యాన్ని చేరుకోవడానికి తమ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించాలని, లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకూడదని తెలియజేయుచున్నది. సీతాన్వేషణకు బయలుదేరి దక్షిణ దిక్కుకు వెళ్ళిన హనుమంతుడు మొదలైన వారు సీత జాడ తెలియక చాలా ఆవేదన చెందుతూ ఉంటారు. సంపాతి ద్వారా సీత జాడ తెలుసుకుని సముద్రం దాటి లంకానగరం చేరడం ఎలా అని ఆలోచిస్తారు. ఆ సమయంలో వారికి కార్యసాధకుడైన హనుమశక్తి గుర్తుకు వస్తుంది. అందరూ హనుమ చుట్టూ చేరి హనుమను కార్యసాధకుడివని పొగుడుతారు. హనుమ చాలా సంతోషించి మహేంద్రగిరినెక్కి లంకానగరానికి లంఘిస్తాడు. దేవతలు పూలవాన కురిపిస్తారు. దేవదందువులు మురుగుతాయి. వేగంగా సముద్రాన్ని దాడుతూ ఉంటాడు. హనుమంతుని వేగం చాలా గొప్ప వేగమని దేవతలు కీర్తన చేస్తూ ఉంటారు. నాగమాత సురస హనుమ బలాన్ని పరీక్షిస్తుంది. హనుమ చాలా తెలివైనవాడని, చురుకైనవాడని మెచ్చుకుంటుంది. సముద్రుని యొక్క ఆదేశం మేరకు సముద్రంలో దాగి ఉన్న మైనాకుడు అనే పర్వతరాజు పైకి వచ్చి హనుమంతునికి ఆతిథ్యం ఇస్తాడు. హనుమంతుడు రామకార్యం కోసం వెళుతున్నానని, సీతాదేవిని చూసి వచ్చే వరకు నేను ఆగనని చెప్పి సున్నితంగా ఆతిథ్యాన్ని తిరస్కరిస్తాడు. లంకానగరంలోకి ప్రవేశించి సీతాదేవిని చూస్తాడు. రాముని యొక్క సమాచారాన్ని అందిస్తాడు. లంకానగరం యొక్క గొప్పతనాన్ని, లంకానగరం యొక్క శక్తిని తెలుసుకున్నట్టుకు అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. లంకానగరాన్ని కాల్చివేస్తాడు. తిరిగి వచ్చి సీతాదేవి క్షమవార్తను రామునికి నివేదిస్తాడు. ఈ సంఘటన ద్వారా ప్రభూత కార్యమైనా అల్పకార్యమైనా సరే హనుమంతుని వలె పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి అని తెలుస్తోంది.
0: మీరింతవరకు సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీ గోవర్ధన వెంకట రంగనాథ్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: ఆకాశవాణి ది న్యూస్ read by Shagun Chopra. The Union Cabinet approved the Semicon 2.0 with a budgetary outlay of 1,27,500 crore rupees to strengthen India's semiconductor design and manufacturing ecosystem. Information and Broadcasting Minister Ashwini Vaishnav announced about the Cabinet decisions while briefing media in New Delhi yesterday. Mr. Vaishnav said, building on the momentum of Semicon 1.0, the scheme aims to further the government's commitment to putting India on the global semiconductor map. The minister said the cabinet also cleared the mobile manufacturing scheme with a budgetary outlay of 62,500 crore rupees aimed at scaling up domestic mobile phone production, deepening local value addition and strengthening India's position as a global electronics manufacturing hub. The government also approved two elevated corridor projects at Varanasi in Uttar Pradesh to improve road connectivity and reduce congestion and travel time. The cabinet also gave nod to two multi-tracking projects covering four districts across Odisha and Jharkhand, expanding the Indian Railways network by about 145 kilometers. It also approved the National Investment Policy for Urea 2026 for Atmanirbhar Bharat. Prime Minister Narendra Modi will visit Haryana, Chandigarh and Punjab tomorrow. The Prime Minister will flag off India's first hydrogen train between

0: మీరింతవరకు సన్నతి గీతాలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

రాజ్మా సాగు గురించి తెలుసుకుందాం. ఏజెన్సీ ప్రాంతంలో ముందస్తు రబీ పంటగా రాజ్మా పంటను పండిస్తూ ఉంటారు. ఈ పంట అధిక మంచు, మురుగునీటి నిల్వకు తట్టుకోలేదు. వేరు పెరుగుదలకు 10 నుంచి 27 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంటుంది. 30

సెంటీగ్రేడ్కి మించితే పూత రాలటం ప్రధాన సమస్యగా అవుతుంది. 5 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తగ్గితే గనక మొక్క శాఖీయ అభివృద్ది చెందకుండా, కాయలు కూడా అభివృద్ది చెందకుండా గిడిచబారిపోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ పంటకు అనువైన నేలల విషయానికొస్తే, నీరు ఇంకే ఇసుక, బంకమట్టి నేలలు, మురుగునీటి వసతి ఉంటే తగినంత తేమ నిలుపుకునే నేలలు అనుకూలంగా ఉంటాయి. ఏజెన్సీలో అధిక వర్షపాతం గల నేలలు ఎక్కువగా ఆమ్ల నేలలనేందుకు ఎకరాకు 7 నుంచి 2 టన్నుల సున్నం వేసి పునరుద్ధరణ చేసుకోవాలి. విత్తడానికి ముందే సున్నాన్ని పొలంలో వేసి కలయి దున్నటం వల్ల కూడా అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. ఇక రకాల విషయానికొస్తే, చింతపల్లి రెడ్ రకం 90 నుంచి 95 రోజుల్లో పంటకొచ్చి, చింతపల్లి వైట్ రకం 80 నుంచి 85 రోజుల పంటకాలంతో ఎకరాకు 4 నుంచి 4.4 క్వింటాల దిగుబడినిస్తాయి. ఇక అంబర్, ఉత్కర్ష్, అరుణ్ ఈ రకాలైతే 110 నుంచి 115 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 6 నుంచి 7.2 క్వింటాల దాకా దిగుబడిస్తాయి. ఇక విత్తే విషయానికొస్తే, ఆగస్ట్ 2వ పక్షం నుంచి సెప్టెంబర్ 1వ పక్షం వరకు కూడా విత్తుకోవచ్చు. సెప్టెంబర్ 2వ పక్షం తర్వాత విత్తడం వల్ల దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. నీటిపారుదల సౌకర్యం గల నేలలో జనవరిలో కూడా విత్తుకోవచ్చు. ఎకరాకు 20 నుంచి 30 కిలోల విత్తనం అవసరమవుతుంది. నేలను బాగా దున్ని చక్కని చదును వచ్చేలాగా చేసుకోవాలి. విత్తేటప్పుడు వరుసల మధ్య 30 సెంటీమీటర్ల వరుసల్లో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించి విత్తుకోవాలి. కిలో విత్తనానికి 4 మిల్లీలీటర్ల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ది చేసి విత్తడం వల్ల పంట తొలి దశలో వచ్చే కాండపు ఈక, కాండపు కుళ్లు తెగుళ్లను సమర్థవంతంగా అరికట్టుకునే అవకాశం ఉంది. ఇక ఎరువుల యజమాని విషయానికొస్తే, ఎకరాకు 8 నుంచి 10 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. ఎకరాకు 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో 20 కిలోల నత్రజని, మొత్తం భాస్వరం ఎరువును వేసి కలియదున్నాలి. రెండో దఫా నత్రజని 20 కిలోలు పూత సమయంలో వేసుకోవాలి. ఇక అంతరకృషి గురించి చెప్పుకుంటే, రాజ్మా పంటలో కలుపు నివారణకు ఎకరాకు 1.2 లీటర్లు పిండి మితాలెనును పంట విత్తిన 24 నుంచి 48 గంటల్లోపు పిచికారీ చేసుకోవాలి. పంట 30 రోజుల్లోపు కలుపు నివారణకు ఇమజితాఫిర్ 1.25 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. రాజ్మా పంటలో కలుపు అధికంగా ఉంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి కలుపు నివారణ చేసుకోవాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికొస్తే, ఈ పంట మొక్క వేర్లు పైపైన ఉండటం వల్ల అధికంగా తేమను తట్టుకోలేవు. నీటిపారుదల సౌకర్యం గల నేలల్లో అయితే పూత దశకు ముందు ఒకసారి నీరు పెట్టడం వల్ల మంచి పూత వస్తుంది. కాయ ఏర్పడిన తర్వాత 2వ సారి నీరు పెట్టాలి. పూత దశలో, కాయ ఏర్పడే దశలో తేమ తప్పనిసరిగా ఉండేలాగా చూసుకోవాలి. ఇక సస్యరక్షణ చర్యల గురించి చెప్పుకుంటే, కాండపీయగ పెంకు పురుగులు దీని వలన, ఇంకా కాండపు కుళ్ళు తెగులు, పల్లాకు తెగులు వలన కూడా పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. వీటి నివారణకు ఏం చేయాలంటే, కాండపీయక విషయం వస్తే, విత్తన 30 రోజుల వరకు దీని ఉధృతిని గమనిస్తే ఆలస్యంగా, అంటే అక్టోబర్ నుంచి నవంబర్ లో విత్తన పంటల్లో అయితే ఎక్కువగా ఆశించి నష్టం కలిగజేస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్క కాండంలో రంధ్రాలు సొరంగం మాదిరిగా ఉండి కాండం ఉబ్బి కాండంపై చీలిక ఉండటాన్ని గమనించుకోవచ్చు. దీని నివారణకు పంటను సకాలంలో విత్తుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి. ఇక పెంకు పురుగుల నివారణకు, పంట తొలి దశలో ఆశించి ఆకులపై చిన్న రంధ్రాలు చేస్తాయి. వీటి నివారణకు వేప నూనె 2 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలిపి పంట తొలి దశలో పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల విషయానికొస్తే, పేను, దీప పురుగు, పేను బంక, నల్లి ఇలాంటి రసం పీల్చే పురుగులు విత్తనం మొలకెత్తిన దశ నుంచి పంట కోత దశ వరకు కూడా ఆశిస్తూ ఉంటాయి. ఆగస్టు సెప్టెంబర్ మాసంలో అధిక వర్షాల కారణంగా వీటి ఉధృతి సాధారణం కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఆలస్యంగా విత్తన పంటల్లో అయితే రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. పేనుబంక లాంటి రసం పీల్చే పురుగుల ద్వారా పల్లాకు తెగులు ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. వీటి నివారణకు ఇమిడాక్లోప్రిడ్ తో విత్తన శుద్ది చేయడంతో పాటు విత్తన 20 రోజులకు పైరుపై వేప నూనె, ఇంకా థైమిథోయేట్ పిచికారీ చేయాలి. వేప నూనె అయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, థైమిథోయేట్ అయితే 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి. ఇక కాండం కుళ్ళు తెగుల విషయానికొస్తే, పైరు తొలి దశలో అంటే 30 రోజుల్లోగా ఎక్కువగా ఆశిస్తుంది. తేమతో కూడిన వాతావరణం ఈ తెగులకు అనుకూలంగా ఉంటుంది. దీని నివారణకు కార్బన్ డిజామ్తో విత్తన శుద్ది చేసి పైరుపై కార్బన్ డిజామ్ లేదా మాంకోజెబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఇక పక్షికన్ను తెగులు, ఆకుమచ్చ తెగులు కూడా ఇవే మందులతో నివారించుకోవచ్చు. ఇక పల్లాకు తెగుల విషయానికొస్తే, పేనుబంక లాంటి రసం పీల్చే పురుగుల ద్వారా ఒక మొక్క నుంచి మరో మొక్క

వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు సోకితే ఆకులు వంకరటింగరగా మారి మొక్క గిడసబారిపోతుంది. కాయలు చిన్నగా వంకరటింగరగా వస్తాయి. తెగులు సోకిన మొక్కలను సేకరించి కాల్చివేయాలి. పైరుపై టైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఇక కోత విషయానికి వస్తే సకాలంలో పంట కోయాలి. కోశాక 1 నుంచి 2 రోజుల్లో ఆరబెట్టి నూర్చుకోవాలి. పంటను సకాలంలో కోయకపోతే గింజ రాలి, దిగుబడి తగ్గిపోతుంది. సాగు చేసిన రకాన్ని బట్టి ఎకరాకు 4 నుంచి 7 క్వింటాల దాకా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సమగ్ర సస్యరక్షణ పద్ధతుల విషయానికి వస్తే మురుగునీటి పారుదల సౌకర్యం గల నేలల్లో విత్తుకోవాలి. పురుగులు తెగుళ్లు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. లోతైన వేసవి దుక్కులు చేసుకోవాలి. ఎటువంటి పురుగులు తెగుళ్లు సోకని విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ కిలో విత్తనానికి 4 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ది చేసుకోవాలి. విత్తనం 5 నుంచి 7 సెంటీమీటర్ల లోతులో పడేలాగా విత్తుకోవాలి. పంటను సకాలంలో విత్తుకోవాలి. అధిక సాంద్రత గల మొక్కలుంటే తీసివేయాలి. తద్వారా కాండపు కుళ్ళు, వేరుకుళ్ళు తెగుళ్లను అరికట్టుకోవచ్చు. కలుపు లేకుండా చూసుకోవాలి. తగినంత మోతాదులో పశువుల ఎరువు లేదా రసాయన ఎరువులను వేసుకోవాలి. ఎకరాకు 200 కిలోల వేపపిండి వేయటం వలన రాజ్మాలో వచ్చే తెగుళ్లను అరికట్టుకోవచ్చు. వెర్రి తెగులు సోకిన మొక్కలను ఎరివేసి కాల్చివేయాలి. ధాన్యపు పంటతో పంట మార్పిడి చేసుకోవడం వలన పక్షికన్న తెగులు, ఆకుమచ్చ తెగులు రాకుండా చూసుకోవచ్చు. ఇక చీడపిడల బెడద ఎక్కువగా ఉన్నప్పుడైతే వేప నూనె లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తిన 20 రోజులకు డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. ఈ చర్యలన్నీ సక్రమంగా చేపట్టడం వలన రాజ్మా పంటలో మంచి దిగుబడి తీసుకునే అవకాశం ఉంది.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వారంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి 2.0 సమీకృత బృహత్ ప్రణాళికపై సింగపూర్ ప్రతినిధులు అధికారులతో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉపాధి అవకాశాలు పెరిగేలా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఇన్నర్ ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా అమరావతిని అభివృద్ది చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ విధానాలతో పర్యావరణ హిత నగరంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ఛానల్ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి

0: మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత, కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగ సమస్యలపై కృష్ణాజిల్లా పెనమలూరులో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేత ధరల నిర్ణయంలో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు సరైన సమాచారం అందించి అపోహాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆక్వా రంగాన్ని అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలుపుతూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం అనేది చాలా ప్రధానమైనటువంటి రంగం. రేపు భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో ఈ రంగానికి చాలా ప్రాధాన్యత వస్తున్నటువంటి విషయం కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి ఒక లెక్క ఉంటుంది, ఆ లెక్కే గ్రోత్. మేము వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో 63.65 లక్షల కోట్లని జీవీఏ రూపంలో ప్రభుత్వానికి తీసుకొచ్చామంటే ఈ రంగం అభివృద్ధికి ఇంతకంటే సూచిక ఇంకొకటి లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను.
0: తెలుగువారు గర్వించదగ్గ నాయకురాలు ఎస్ జానకి అని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట సృజనాత్మక సాంస్కృతిక సమితి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎస్ జానకి స్మృత్యంజలి కార్యక్రమం, వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్ జానకి 17 భాషల్లో వేలాది పాటలు పాడి భారతీయ సంగీత రంగంలో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. అలాగే వందేమాతరం గీతం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, యువతలో జాతీయ భావన పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించవలసిన అవసరముందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ మహిళల భద్రత కోసం రూపొందించిన అభయ కార్యక్రమాన్ని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత నక్కపల్లిలో నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళలపై నేరాల నివారణ, బాధితులకు తక్షణ సహాయం, నేరస్తులపై కఠిన చర్యలే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మహిళల రక్షణకు ప్రాధాన్యతనిస్తూ రాబోయే 100 రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలియజేశారు. భారత్ యునైటెడ్ కింగ్డమ్ సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ అమలులోకి వచ్చిన నేపథ్యంలో హైదరాబాద్ సనత్ నగర్లోని ఇన్లాండ్ కంటైనర్ డిపో నుంచి యూకేకు వెళ్లే ఎగుమతి కంటైనర్లను తెలంగాణ పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత్ యూకే ఆర్థిక వాణిజ్య సంబంధాల్లో ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు తగ్గడంతో తెలంగాణ నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని, వాటిని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానం ప్రైవేటీకరణ కాదని, పోర్టుల యాజమాన్యం నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. విధానం ద్వారా ఆధునిక సాంకేతికత, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలుపుతూ,
2: పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు. ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది, వాటన్నీ కూడా చేస్తాం. దీంట్లో ఇంకోటి ఏంటి, పీపీపీలో ప్రభుత్వ హక్కులు ఎక్కడ కోల్పోవు. పోర్టు యజమాన్యం పూర్తిగా ప్రభుత్వానిదే, పోర్టు భూమి ప్రభుత్వానిదే, సముద్ర తీర హక్కులన్నీ కూడా ప్రభుత్వానివే, టారిఫ్లు, చట్టాలు, పర్యావరణ నిబంధనలు ఇవన్నీ కూడా ప్రభుత్వం కండిషన్లో ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో మూతపడిన బంగారు గనులను గనులు భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న పరిశీలించారు. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు బంగారు గనులను తిరిగి ప్రారంభించాలని చేసిన విజ్ఞప్తి మేరకు గనుల ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
3: అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. రామగిరి ఏదైతే ఇక్కడ గోల్డ్ మైన్ ఉందో 460,000 టన్నుల డంప్ ఉండాలి ఇక్కడ. అదంతా కూడా మళ్లీ రీకాల్కులేట్.

0: చేయమని సంబంధిత అధికారులకి ఆల్రెడీ ఆదేశించాం. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖనిజాన్వేషణ చేస్తున్నాం. డెఫినెట్ గా రామగిరిని కూడా అతి త్వరలోనే ప్రొడక్షన్ లో తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.
1: తెలంగాణలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి ఆలయంలో ప్రభుత్వం తరపున తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సికింద్రాబాదులోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ఆగస్టు 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పట్టువస్తాలు సమర్పించనున్నారు. బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం రాష్ట ప్రభుత్వం 15.5 కోట్ల రూపాయలను కేటాయించింది. భారతీయ చేనేత ఉత్పత్తులను ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరముందని రాజ్యసభ సభ్యులు వి విజయేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను ఆయన నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట చేనేత జౌలీ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువట్రోపో ఆవరణంలో వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రపంచస్థాయి ఆర్థిక కేంద్రంగా రాజధాని అమరావతిని అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆక్వా రంగాన్ని శాస్త్రీయ విధానాలతో బలోపేతం చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్లో పోర్టులను ప్రైవేటీకరించడం లేదని స్పష్టం చేసిన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రచ ఝా. అథ వార్తాః. కేంద్రీయ మంత్రిమండలేన భారతస్య సెమీకండక్టర్ ఇతి పరికల్పనా నిర్మాణ పరివేశస్య సుదృఢీకరణాయ 5,27,000,00,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000,000, अनुमोदिता। नवदिल्ल्यां ह्यः वार्ताहरान् सम्बोधयन् सूचना प्रसारण मन्त्री अश्विनी वैष्णवः एतान् मन्त्रिमण्डल निर्णयान् उद्घोषितवान्। असौ अवदत् यत् सेमिकॉन 1.0 इति योजनायाः सफलताम् अनुवर्तमाना एषा योजना भारतं वैश्विकं सेमीकंडक्टर इति केन्द्रं स्थापयितुं प्रशासनस्य दृढ प्रतिबद्धतां द्योतयति। मन्त्रिमण्डलेन 565,000 करोड़ रूप्यकाणां विनियोगेन चलदूरभाष विनिर्माण योजना अपि अनुमोदिता। एवमेव उत्तर प्रदेशस्य वाराणसी नगरे मार्ग संयोजनस्य सुदृढीकरणाय यातायातावरोधस्य न्यूनीकरणाय यात्रा समयस्य च संक्षेपणाय द्वे उन्नत मार्ग परियोजने अपि अनुमोदिते। विदेश मंत्री डॉ एस जयशंकरः विश्वासम् व्यक्तवान् यत् भारत यूरोपीय संघयोः व्यापार प्रौद्योगिकी परिषदः उपवेशनेन द्वयोः पक्षयोः सहकार्यम् अधिकं सुदृढं भविष्यति। ब्रुसेल्स नगरे सम्पन्नस्य तृतीय भारत यूरोप సంఘ వ్యాపార ప్రౌద్యోగికీ పరిషద ఉపవేశనస్య అనంతరం వార్తాహరాన్ సంబోధయన్ అసౌ అవదత్ యత్ భారత యూరోపీయ సంఘయోః మధ్యే ముక్త వ్యాపార సంధిః సురక్షా రక్షా సహకారః అథ గమనాగమన రూపరేఖా ఇత్యేతేషాం మాధ్యమేన వికసితః సహయోగః

0: అగ్రే అపి ప్రవర్ధిష్యతే.
1: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
0: केन्द्रीय वाणिज्योद्योग मंत्री पीयूष गोयल भारत यूरोपीय संघयो मुक्त व्यापार सन्धि निष्पक्ष न्यायसंगत संतुलित निरूप्य अवदत् यत् एषः सन्धिः उभय देशयोः सर्वेषां क्षेत्राणां कृते परस्पर हितकरः भविष्यति. भारतीय निर्वाचनायोगेन पंजाब कर्नाटक तेलंगाना दिल्ली इत्येतेषु नगरेषु प्रचलितस्य मतदात्री सूच्याः विशेष गहन पुनरीक्षण कार्यक्रमस्य समय सीमा विस्तारितास्ति. दिल्ली कर्णाटकयोः मतदान केन्द्र स्तरीयाधिकारिभिः प्रतिगृहं गत्वा क्रियमाणं सत्यापन कार्यं यत् अस्य मासस्य नवविंशति दिनांक पर्यन्तं निर्धारितमासीत् अधुना आगामी मासस्य अष्टम दिनांक पर्यन्तं प्रवर्तिष्यते. पंजाब तेलंगाना इत्येतयोः तु प्रतिगृहं गत्वा सत्यापन कार्यं आगामी मासस्य तृतीय दिनांक पर्यन्तं एव अनुवर्तिष्यते. विश्वविख्याता पुरी रथयात्रा अद्य ओडिशा राज्यस्य पुरी नगरे भगवतः जगन्नाथस्य तस्य ज्येष्ठ भ्रातुः बलभद्रस्य अनुजायाश्च देव्याः सुभद्रायाः सह आरभ्यते. अस्याम् वार्षिक रथयात्रायां जगन्नाथः भगवान् स्वभ्रात्रा भगिन्या च सह रथेषु समारोह्य भक्तेभ्यः दर्शनं दास्यति. फीफा विश्वचषक फुटबॉल स्पर्धायाः द्वितीय उपांत्य चक्रे अर्जेंटीना दलम् अमेरिका देशस्य अटलांटा क्रीडांगणे इंग्लैंड दलम् 2-1 इत्यंकांतरालेन पराजित्य निर्णायक चक्रे प्रवेशम अकरोत्. जुलाई मासस्य 29 दिनांके निर्णायक चक्रे अर्जेंटीना दलम् स्पेन दलम् सम्मुखी करिष्यति. भारत इंग्लैंड देशयोः मध्ये त्रिदिवसीय एकदिवसीय श्रृंखलायाः द्वितीया स्पर्धा अद्य कार्डिफ नगरस्य सोफिया गार्डन्स क्रीडांगणे भविष्यति इति वार्ताः.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత తెలుగు సాహితి మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం. శీర్షికన కవి తెనాలి అన్నయ్య, రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుంబా సాంబశివరావు, పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. దళిత సాహిత్యం జ్ఞానానంద కవి కత్తుల కిషోర్ కుమార్ గారి ప్రసంగం వింటారు. చివరిగా లలిత గీతాలు. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎస్ స్వామినాథ్. 8:35 చిత్రతరంగిణి, 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమాన్ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారి వయలిన్ వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి, 10:00 ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజనపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి అమర్దీప్ మిశ్రా, రీజనల్ పిఎఫ్ కమిషనర్, పరిచయకర్త ఎన్ మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం. 12:10 లాహిరి లాహిరిలో, 12:40 జానపద కళారూపం కాశీ మజిలీ కథలు, ఎడవలి సుబ్బమ్మ బృందం వారిచే అన్నా చెల్లెల కథ తంబుర కథ వింటారు. 1:10 చిత్రగీతాలు, 1:30 గ్రామలక్ష్మి కార్యక్రమంలో వివిధ వయసుల వారికి చిరుధాన్యాలతో చేసుకోదగిన పోషకాహారం, శ్రీమతి పి కుసుమ నీల గారి ప్రసంగం వింటారు. తర్వాత లలిత గీతం, చివరిగా విశేషాలు. 2:30 లలిత సంగీతం, 3 గంటలకు టీన్ టైం, 4 గంటలకు

గంటలకు ఇవలయ, 4:30 బుద్ధిమాన్ బాలక్, 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని సౌజన్య. 4:45 భజనావళి కార్యక్రమంలో శ్రీమతి వేల్పూరి నాగప్రియాంక వారిచే భజనావళి వింటారు. ఇక సాయంత్రం 5:00 చిత్రతరంగిణి, 5:30 యువవాణి, 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో వర్షపు నీటి నిలువ, ఇంకుడు గుంతల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ ఎం శిరీషా గారితో పరిచయం వింటారు. 7:15 పంట సీమలు కార్యక్రమంలో ఉద్యాన పంటలలో టిష్యూ కల్చర్ మొక్కల ప్రాధాన్యత, డాక్టర్ డిఆర్ సలోమి సునీత గారితో పరిచయం వింటారు. అలాగే వరిలో వాడదగ్గ కలుపు మందులు, మోతాదు, వాడవలసిన సమయాలు, ఈ అంశం గురించి వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్, మహిళ శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతాబాయి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:00 టి ప్రసాద్ బాబు గారి స్వీయ కవితలు వింటారు. 8:15 జగన్నాథస్వామి రథయాత్ర రేడియో నివేదిక వింటారు, ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్, 9:30 అలాగే 10:00 పాత తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో నాటిక ప్రసారమవుతుంది. 11:00 రేపటి ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. దేశీయ సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేయడానికి 1,27,500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ కేటాయింపులతో సెమికాన్ 2.0 పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ దేశంలో మొబైల్ ఫోన్ల ఉత్పాదకతను భారీగా పెంచడం కోసం రాబోయే 5 ఏళ్ల కాలానికి గాను 62,500 కోట్ల రూపాయల బడ్జెట్ వ్యయంతో ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. ఈ పథకం ద్వారా సుమారు 39,00,000 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఉత్పత్తి జరగడమే కాకుండా దాదాపు 60,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోందని చెప్పారు.
1: ఇన్ 10 వర్షో మే ఏక్ మాసివ్ చేంజ్ ఆయా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మే 7 గుణా మ్యానుఫ్యాక్చరింగ్ బడీ, ప్రొడక్షన్ బడా ఆర్ 11 గుణా ఎక్స్పోర్ట్ బడా 2014 కే కంపారిజన్ మే. ఆర్ భారత్ జో మొబైల్ ఫోన్ ఇంపోర్టర్ థా ఆజ్ నెట్ ఎక్స్పోర్టర్ బన్ గయా హై ఆర్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ బన్ గయా.
0: ఉత్తరప్రదేశ్ వారణాసి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించి పట్టణ రవాణాను మెరుగుపరచడానికి 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించిందని కూడా తెలియజేశారు.
1: పహలా హై వరుణ నదికే కినారే కినారే కంప్లీట్ 6 లేన్ ఆర్ 4 లేన్ ఎలివేటెడ్ కారిడోర్ 43 కిలోమీటర్స్ ఇస్కి లెంత్ హై 10,998 కరోడ్ రూపీస్ కి ఇస్కి ఇన్వెస్ట్మెంట్ ఆయేగా ఆర్ కరీబ్ కరీబ్ 4 సాల్ మే కంప్లీట్ హోగా. దూసరా హై గంగా జీ కే సాత్ సాత్ కంప్లీట్ 6 లేన్ కా ఎలివేటెడ్ కారిడోర్ 46 కిలోమీటర్ కా యే హోగా 14,448 కరోడ్ రూపీస్ కా బనేగా.
0: రైల్వే రవాణా రంగంలో ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని 4 జిల్లాల పరిధిలో సుమారు 3,907 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 145 కిలోమీటర్ల మేర నెట్వర్క్ను విస్తరించే 2 మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్దిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026 కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విధానం దేశంలో నూతన గ్యాస్ ఆధారిత యూరియా ఉత్పాదకత యూనిట్ల స్థాపనను ప్రోత్సహిస్తుంది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం, రక్షణ భద్రత భాగస్వామ్యాన్ని భారత్ ఈయు వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న బ్రసెల్స్లో జరిగిన 3వ భారత్ ఈయు ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమావేశానంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈయుకి మధ్య సహజమైన అనుబంధం ఉందన్నారు. ఇరు దేశాలు పరస్పరం నమ్మకాన్ని పెంపొందించుకున్నాయని, ఇప్పుడు దానిని వ్యాపార సాంకేతిక రంగాల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాయని అన్నారు.
2: As open societies and as market economies, India and the EU have a natural affinity. The rule of law and the sanctity of contracts are central to our thinking. When it comes to sensitive technologies, this is all the more important. The fact is that emerging technologies literally hold the potential to shape our lifestyle and future. India and the European Union have developed this trust with each other and now strive to take that into the business and technology domains.
0: భారత్ ఈయు ఎఫ్టీఏను న్యాయమైనదిగా, సమతుల్యమైనదిగా వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభివర్ణించారు. ఇది 2 దేశాల్లోని ప్రతి రంగానికి పరస్పర ప్రయోజనకరమైన ఒప్పందమని అన్నారు. ఈ సమావేశం ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక ముఖ్యమైన మైలురాయి అని, చర్చల స్థాయి నుంచి ఫలితాలను అందించే స్థాయికి ఇరు దేశాలు చేరుకోవడానికి ఈ సమావేశం దోహదపడుతుందని గోయల్ చెప్పారు. అంకుర పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ది, వ్యవసాయ సాంకేతికత ద్వారా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి కార్పొరేట్ సామాజిక బాధ్యత మద్దతివ్వాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పిలుపునిచ్చారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఐసీఏఆర్ టెక్నాలజీ సదస్సు 2026ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, కార్పొరేట్ రంగం భారతీయ ట్రస్టీషిప్ విధానాన్ని అవలంబించాలని, తమ సంపాదనలో కొంత భాగాన్ని రైతుల సంక్షేమం, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణ ప్రజల కోసం కేటాయించాలని కోరారు. దేశాభివృద్దికి అవకాశాలను కల్పిస్తున్నప్పుడు సీఎస్ఆర్ ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్దిలో పెట్టుబడులు పెడుతూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం పరిశ్రమల బాధ్యత అన్నారు.
3: जो सी एस आर है हमारी इसी भाव का प्रतीक है. एक तरफ हमारी जवाबदारी का एहसास है क्योंकि हम जो कुछ अपनी कंपनी हो, अपना व्यवसाय हो, अपना उद्योग हो, हम जो अर्जित करते हैं वो अकेले अपने दम पे अर्जित नहीं करते, उसमें सरकार का, समाज का बड़ा योगदान होता है. ये धरती भगवान ने सबके लिए बनाई, ये धरती, ये खनिज, ये संसाधन, ये पानी, ये हवा सबकी है, लेकिन सारे संसाधन सबके पास नहीं है. तो जिनके पास है वो उससे धन कमाए, लेकिन उस धन का एक हिस्सा वो समाज के हित में समर्पित कर दें.
0: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నేల సారం, పోషకాలతో కూడిన ఆహార వ్యవస్థలు, వ్యవసాయ నైపుణ్యాభివృద్ది, మహిళా రైతుల వ్యవస్థాపకత వంటి రంగాల్లో సీఎస్ఆర్ పెట్టుబడులు స్పష్టమైన మార్పును తీసుకొస్తాయని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్

0: సోనిపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జిందులోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్ను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలు మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు మంగళవారం ఎడ్జ్బాస్టన్లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇక 3వ వన్డే మ్యాచ్ ఆదివారం నాడు లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా యూరియా రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి జాతీయ పెట్టుబడి విధానం 2026కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రక్షణ భద్రతా భాగస్వామ్యాన్ని వాణిజ్య సాంకేతిక మండలి సమావేశం మరింత ముందుకు తీసుకెళ్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 73వ శ్లోకం. అర్జున ఉవాచ, నష్టో మోహః స్మృతిర్

అర్జునః ఉవాచ, అర్జునుడు పలికెను, అచ్యుత విచ్యుతిలేని ఓ పరమాత్మ, త్వత్ప్రసాదాత్ నీ యొక్క అనుగ్రహం వలన మోహః నష్టః, నా యొక్క అవివేకము నశించిపోయింది. మయా నాచేత స్మృతిహి మర్చిపోయిన ఆత్మజ్ఞానం యొక్క స్మరణము లబ్ధా పొందబడినది. గత సందేహః సందేహాలు తొలగినవాడినై స్థితః అస్మి, నీ ఆజ్ఞలో నిలబడి ఉన్నాను. తవ నీ యొక్క వచనం మాటను లేదా ఆజ్ఞను కరిష్యే పాటిస్తాను. నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత.

విచ్యుతిలేని అచ్యుత పరమాత్మ, నీ అనుగ్రహం వలన నా జ్ఞానము, దానివల్ల జనించే అన్ని రకాల అవివేకాలు తొలగిపోయాయి. పూర్వం అభ్యసించిన ఆత్మజ్ఞానం స్మృతికి వచ్చింది. ఇప్పుడు నాకు ఏ సందేహాలు లేవు. నీ ఆజ్ఞలో సుస్థిరంగా నిలబడి ఉన్నా. నువ్వు చెప్పినట్లే చేస్తా. అర్జునుని మాటలలో స్థిరత్వం కనిపిస్తోంది కదా, దాంతోపాటు మాటలలో జాగ్రత్త కూడా ఉంది. ఈ జాగ్రత్త వినయంలోంచి, కృతజ్ఞతలోంచి, ఆత్మానుభూతిలోంచి ఆవిర్భవించింది. శోకం మోహం వల్ల, మోహం అజ్ఞానం వల్ల కలుగుతాయి కాబట్టి ఈ రెండిటికీ మూల కారణమైన అజ్ఞానం పోయి స్మృతి లభించింది అన్నాడు అర్జునుడు. ఇప్పుడు పూర్వం నారదాదులు చెప్పిన తత్వం యొక్క స్మృతి కలిగిందయ్యా, అందుకే అజ్ఞానం తొలగింది అంటున్నాడు. అర్జునుడికి ఇంతకుముందు చాలా జన్మలున్నాయి. వాటిలో నరమహర్షిగా అతడు జీవించిన జన్మ ముఖ్యమైనది. ఆ జన్మలో నారాయణ మహర్షి యొక్క సాంగత్యం వల్ల అతడు సంపాదించిన జ్ఞానం చాలా ఉంది. కానీ ఈ జన్మలో అది పూర్తిగా మరుమున పడిపోయింది. ఇప్పుడు భగవానుడు చేసిన ఉపదేశంతో ఆనాటి నారాయణోపదేశం గుర్తొస్తోంది. ఎందుకంటే ఇప్పుడు చిత్తం శుద్ధమైంది కదా. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: తెలుగు సాహితీ మణిదీపాలు శీర్షికన తెలుగు కవుల సాహిత్య పరిచయం కార్యక్రమంలో ఈరోజు కవి తెనాలి అన్నయ్య గురించి తెలుసుకుందాం. రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247348.
2: తెనాలి అన్నయ్య లేదా అన్నయ్య అనే కవి తెనాలి రామకృష్ణుని తమ్ముడు. ఇతడు సుదక్షిణాపరిణయము అనే ప్రబంధాన్ని రచించాడు. ఇందులో 5 ఆశ్వాసాలు ఉన్నాయి. ఈ ప్రబంధాన్ని అన్నయ్య పులిజాల సోమన మంత్రికి అంకితమిచ్చాడు. సోమన కోనేటి రామరాజు కొలువులో మంత్రి. తెనాలి అన్నయ్య క్రీస్తు శకం 1505-1585 ప్రాంతానికి చెందినవాడు. ఇతడు సుదక్షిణాపరిణయాన్ని క్రీస్తు శకం 1580 ప్రాంతంలో రచించి ఉంటాడని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. అన్నయ్య గురువు కందాళ భావనార్యుల కుమారుడు శ్రీరంగ గురువు. అన్నయ్య పూర్వకవి స్థుతిలో కాళిదాసాది సంస్కృత కవుల్ని, నన్నయాది తెలుగు కవుల్ని స్మరించి పాలగుమ్మి భీమ గురుని సద్భక్తి గొలుతునని చెప్పాడు. దీన్ని బట్టి పాలగుమ్మి భీమ గురువు అన్నయ్యకు కవితాగురువని గ్రహించవచ్చు. ఆశ్వాసాంత గద్యలో అన్నయ్య సహజ శైవాచార సంపన్న ధీమదన్నయ్య అని చెప్పుకోబటాన్ని బట్టి ఇతడు సహజంగా శైవాచార సంపన్నుడని, శ్రీరంగగురుని ప్రసాదంతో వైష్ణవాన్ని స్వీకరించాడని గ్రహించవచ్చు. కాళిదాసు రఘువంశంలో దిలీపుని వృత్తాంతం ఉంది. అందులో దాక్షిణ్యంచేత పేరు రూఢమైన మగధవంశంలో పుట్టినది సుదక్షిణ. అధ్వరానికి దక్షిణలాగా దిలీపుని పత్ని అని మాత్రమే రఘువంశంలో ఉంది. సుదక్షిణ పరిణయంలో దిలీపుని తండ్రి అంశుమత్తుని వృత్తాంతం, దిలీపుని జన్మవృత్తాంతం, సుదక్షిణ జన్మవృత్తాంతం ఉన్నాయి. అంశుమంతుని గూర్చి శ్రీరాముడు అడిగిన దానికి అనుగుణంగా అగస్త్యుడు సుదక్షిణాపరిణయ వృత్తాంతాన్ని ఈ ప్రబంధంలో తెలియజేశాడు. అంశుమంతుడు సంతానార్థం తపస్సు చేస్తుండగా అతని తపస్సును మాన్పింపుమని దేవతలు శివుని కోరటం, శివపార్వతులు కపట విప్ర దంపతుల వేషంలో అంశుమంతుని పరీక్షించటం, అంశుమంతుని వదాన్యతకు మెచ్చి శివుడు సంతాన ప్రాప్తికి వరం ఇవ్వటం, దిలీపుడు జన్మించటం, పట్టాభిషిక్తుడు కావటం, ఇంద్రుని మొరవల్ల దిలీపుడు రత్నచూడు అనే రాక్షసుని మీదకు దండయాత్రకు సిద్ధపడటం, రత్నచూడుని పూర్వకథ మొదలైన విశేషాలు ఈ ప్రబంధంలో ఉన్నాయి. ఇంకా సుదక్షిణను గుర్చి విన్న దిలీపుడు విరహవ్యధలో ఉండటం, దిలీపుడు రత్నచూడుని మంత్రిని చంపి పుష్పక విమానాన్ని స్వీకరించటం, సుదక్షిణ దిలీపుల పరిణయం ఇందులో ఉన్నాయి. సుదక్షిణ పరిణయ వృత్తాంతం సంగ్రహంగా, రత్నచూడ రాక్షస సంహార వృత్తాంతం మిక్కిలి విస్తారంగా ఉండటం ఈ ప్రబంధంలోని విచిత్రం. బహు సుదక్షిణలిచ్చి మద్భక్తి వెలయ క్రతువనర్చిన ఫలమున కలిగేగాన ధర సుదక్షిణయను పేరబరగుని కుమారి ఆరూఢభుజ విక్రమారిహరణ అనే పద్యంలో ఆరూఢభుజ విక్రమారి రత్నచూడు బ్రహ్మవాక్కులోని కన్య సుదక్షిణ. కన్యకు వరుడైన దిలీప భూవరుడు ఆ దానవేశ్వరు భుజా సంపద నొంపజాలునని బ్రహ్మవాక్. ఈ విధంగా రచింపబడిన సుదక్షిణ పరిణయం తెనాలి అన్నయ్య స్వతంత్ర కల్పనమో అన్య మూలకమో పరిశోధించవలసిన అవసరం ఉంది. సుదక్షిణ పరిణయాన్ని తెనాలి అన్నయ్య కవి శ్రీలీలా హరినీల పీఠ రుచిర శ్రీవత్స సంపన్న వక్షోలాలిచ్యుడు వెంకటేశుడు కృపన్ కోనేటి రామ క్షమాపాల స్వామి సమస్త రాజ్యభరణోపాయాధికున్ హృద్య విద్యాలోలున్ పులిజాల రామ విభు సోమామాచ్యునిన్ బ్రోచుతన్ అనే పద్యంతో ప్రారంభించాడు. పురక

అంతలా నేర్పుల్ని గూర్చి కవి తెనాలి అన్నయ్య. పలుకగనేర్చు చిత్రములు, పాడగనేర్చిన పుష్పవల్లికలు, మెలగగనేర్చు రత్నములు, మెల్లగ నడ్వగనేర్చు చెంచలలు, నిలుకడ నేర్చు వెన్నెలలు, నెయ్యము తీయము నేర్చు పైడి క్రొందళుకుల నంజలంగుదురు తామరసేక్షణలప్పురంబునన్ అని రచించాడు. దిలీపుని యవ్వనాన్ని వర్ణిస్తూ అన్నయ్య కవి తన పద్య రచనా ప్రతిభను ప్రకటిస్తూ, తేటులో నీలంపు పేటులో ఇరులకన్మాటులోయన కురుల్ మబ్బుగవిసే, తమ్ములో మరుని క్రొత్తమ్ములో సిరుల నెత్తమ్ములోయనగా నేత్రములు దనరేం, వాటమో హేమ కవాటమో జయలక్ష్మి కూటమోయనమించే మేటివురము, చిందమో లావణ్య కందమో మోహనానందమోయన గ్రీవ నాణ్యమయ్యే, పలుకు కప్రంపు పలుకులు పలుకులయ్యే, స్వలపు వలరాజు తూపులు చూపులయ్యే, గంధ గజరాజ గమనంబు గమనమయ్యే, సరస యవ్వన మహిమ రాజన్యునకును అనే అద్భుతమైన పద్యాన్ని రచించాడు. దిలీపుని జుట్టును, కన్నుల్ని, రొమ్మును, మెడను, పలుకుల్ని, చూపుల్ని, గమనాన్ని వర్ణించి రూపచిత్ర సాక్షాత్కారం కావించాడు. సందేహ అలంకారంతో, అంత్యానుప్రాస విన్యాసంతో, వృత్యనుప్రాసతో పద్యం సహృదయ రంజకంగా సాగింది. తెనాలి అన్నయ్య భావుకత పూర్వకవుల కంటే విలక్షణంగా ఉన్నది. కవి ఊహలు ఆయన సామాజిక పరిశీలనా శక్తికి నిదర్శనంగా ఉన్నాయి. ఆకాశంలోని పూర్ణచంద్ర మండలాన్ని కవి పంట పొలంలోని దిష్టిపిడతగా భావించిన తీరు అపూర్వం, అద్భుతం. నలుబయను కాపు గగనంబు నల్లనేల దారకావారమను మేలి పైరునించి దిండి దిగిపారుటయుజూచినించు దృష్టికుండయును బోలే పూర్ణేందు మండలంబు. బ్రహ్మను రైతుగా భావించాడు. ఆకాశాన్ని నల్ల నేలగా ఊహించాడు. నక్షత్రాల సమూహాన్ని మేలిమి పైరుగా తలంచాడు. పంట బాగా పండటం వల్ల దిష్టిపిడతను పెట్టినట్లు పూర్ణచంద్ర మండలం ఉన్నదని చెప్పటాన్ని బట్టి అన్నయ్య భావుక శక్తి ఔరా అనిపిస్తున్నది. మద్యపాన మత్తులైన వారి మాటలు తడబడటం సహజం. అంటే వారికి మాటలు స్పష్టంగా రావు, నత్తి నత్తిగా పలుకుతారు. ఒక అక్షరాన్నే పలుమార్లు కూడబలుకుతారు. ఈ విషయాన్ని సామాజిక పరిశీలనా దక్షుడైన తెనాలి అన్నయ్య అత్యంత సహజ రమణీయంగా వర్ణిస్తూ, తతత తామరసాక్షితల పంతమాడకు వివివి వీణాకంఠ వీణదెమ్ము, పపప పాటల గంధి పాటవాడుమకింత కుకుకు కుందస్మిత కురులు ముడుపు, ససస సారసహస్త సరిదానవానీవు, ననన నాతుకనాలి నవ్వులేలా, వవవ వారిజముఖి వలదు వాదులు చాలు, గొకొక కోమలియేల కోపవేగమనుచు తప్పులాడుచు నన్నుగనిరి మదన నిర్ముక్త దుత్తూరమర్గణగ్రహతుల నలశిరొయన ఖేచరాబ్జముఖులు భర్తదెల్చిరి మైరేయపానకేళి అనే పద్యాన్ని రచించాడు. మద్యపాన రతులైన భర్తలు తమ భార్యలతో మాట్లాడిన తీరును నత్తి మాటలతో వర్ణించిన కవి ప్రతిభ అనన్య సామాన్యం. సుదక్షిణాపరిణయ ప్రబంధంలో పొర, నగర, వసంత, గర్భవతి, కుమారోదయ, నాయక, రాజనీతి, పట్టాభిషేక, ప్రయాణ, యుద్ధ, వన, జలకేళి, అంధకార, నక్షత్ర, సూర్యోదయ, వివాహ,
ప్రథమ సమాగమ మొదలైన అనేక

0: అనేక వర్ణనలు ఉన్నాయి. వెంకటాద్రికి సమానమైన కొండ లేదని, వెంకటేశునితో సాటి అయిన దైవం లేడనే భావం లోకంలో ప్రచారంలో ఉండగా, వెంకటాద్రిని గూర్చి అన్నయ్య రచించిన పద్యం, పిడికిటబట్టి వంచె పుర్రభేది ఒకనొక కొండ, మింటికిం గొడుగుగనెత్తి దాల్చె ఎదుకుంజరుడొండొక కొండ, వేల్మిడిన్ పొడమినడంగజేసే ఘటపుత్రుడు వేరొక కొండ, ఉన్న ఈ వెడవెడ కొండలీడగునే వెంకటభర్త వసించుకొండకున్ అని సాగింది. తెనాలి అన్నయ్య విలక్షణ భావాలున్న కవిగా, సామాజిక పరిశీలన దండిగా, మెండుగా ఉన్న కవిగా కనిపిస్తాడనటం సహజోక్తి.
1: మీరు ఇంతవరకు తెలుగు సాహితీ మణిదీపాల శీర్షికన తెనాలి అన్నయ్య కవి గురించి విన్నారు. రచన శ్రీ ఎస్వి రవిప్రసాద్, పఠనం డాక్టర్ గుమ్మా సాంబశివరావు, ఈ కార్యక్రమ పర్యవేక్షణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఈ కార్యక్రమ ప్రాయోజకులు శ్రీ గోకరాజు గంగరాజు, చైర్మన్ లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బృందావన్ కాలనీ, విజయవాడ. వివరాలకు ఫోన్ నంబర్ 0866247348.
1: తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మరొక కవి గురించి తెలుసుకుందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు జ్ఞానానంద కవి జయంతి సందర్భంగా దళిత సాహిత్యం జ్ఞానానంద కవి శ్రీ కత్తుల కిషోర్ కుమార్ గారి ప్రసంగం వినండి.
1: మనకున్న కొద్దిమంది నియోక్లాసికల్ పోయిట్స్లో జ్ఞానానంద కవి గారు అగ్రగణ్యులు. జాతి జీవనానికి, అస్తిత్వానికి సంస్కృతి ముఖ్యమైనదని నమ్మిన సంస్కారవంతులు వారు. ఆ సంస్కృతి సంరక్షణకు కలం పట్టి నిరంతరం కవితా వ్యవసాయం సాగించిన సాహితీ కృషీవలుడు జ్ఞానానంద కవి గారు. హృదయాన్ని తట్టి ఉత్తమ ఆదర్శంతో మానవీయ విలువలు, మానవ సంబంధాలు ప్రోది చేసి రచనలు అందించిన పూర్వకాల కవులలో జ్ఞానానంద కవి గారు ఒకరు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుంటూ సమాజంలో ఎన్నెన్నో సంఘర్షణలకు లోనై ధీరోదాత్తతో పురోగమిస్తూ నిరంతర వాగ్దేవత పరివశ్య ధురంధ్రులుగా కీర్తిగాంచిన కవిలోక మార్దన్యులు, కళాప్రపూర్ణ సురగాలి తిమోతి జ్ఞానానంద కవి గారు. నన్నయ్య గారి సంస్కృత పద ప్రచార శైలి విన్యాసం, తిక్కన గారి శిల్ప రచనా ప్రాగల్భ్యం, శ్రీనాథుని శీసపద్య శైలూషి నాట్య విలాస వైవిధ్యం, పెద్దన్నగారి శిరీష కుసుమపేశల సుధామధుర పదబంధురిత, ఇలా ఎందరో మహాకవుల రచనల కమ్మని తేటతెనుగు నుడికారపు సొంపు, రసార్ద్ర దివ్య భావము లిఖింప నేడు జ్ఞానానంద కవిగారి సొత్తు. సనాతన భారతీయ సంస్కృతి పరిరక్షణ తత్పరత, సంఘ సంస్కరణ దీక్షాదక్షత, పరమోదాత్త సౌహార్ద సంపద, అనల్ప పద్య కవిత ప్రదర్శన ప్రావీణ్యత జ్ఞానానంద కవి గారికి విద్వజ్జన సమ్మానార్హత అనుగ్రహించాయి. కవితా విశారద, కవిలోకభూషణ, విద్వత్కవి చూడామణి, కవి సార్వభౌమ, కవితా శ్రీనాథ, పద్య విద్యా ప్రభువు వంటి అనేక బిరుదులు అతనికి అవే వారిని వరించాయి. ఆంధ్ర విశ్వకళా పరిషత్ కళాప్రపూర్ణ బిరుదానికి శతశత సమగ్రంగా సార్థక్యాన్ని చేకూర్చిన ధన్యజీవులు వారు. భారతీయ సంస్కృతి వ్యక్తిత్వంలోనూ సాహిత్యంలోనూ ప్రతిబింబిస్తున్న ప్రసిద్ధ తెలుగు కవుల్లో డాక్టర్ సురగాలి తిమోతి జ్ఞానానంద కవి తమ పూర్వీకులలో ఎటువంటి సాహితీ వాసనలు లేకపోయినా సహజ ప్రతిభతో కూలి నుండి కళాప్రపూర్ణ వరకు ఎదిగిన నిరంతర అధ్యయనశీలి, సంప్రదాయ మార్గానికి అంకితమైనట్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్రముఖ సాహితీ విమర్శకులు డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు అభిప్రాయపడ్డారు. వీరు విశ్వనాథ జాషువాల ప్రభావాలతో జ్ఞానానంద కవి అభ్యుదయ మార్గంలోంచి వచ్చినప్పటికీ కూడా సనాతన సాంప్రదాయ మార్గానికి చెందినవారుగా వీరు అభిప్రాయపడ్డారు. జ్ఞానానందం వీరి పేరైతే కవి అన్న బిరుదు పేరుకు చివర చేరింది. 1922 జూలై 16 శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకు పెదపెంకి గ్రామంలో జన్మించారు. వీరి తల్లి పాపమ్మ తనకు 2 ఏళ్ల వయసులోనే మరణించారు. తండ్రి ఎల్లయ్య

రైతు కూలి, కొద్దిపాటి వ్యవసాయం కూడా ఉండేది. నాయనమ్మ లక్ష్మమ్మ పెంచింది వీరిని. మేనమామ గుంట యోహాను తన స్వగ్రామమునకు తీసుకువెళ్లి చదువు చెప్పించారు. అక్షరాలు దిద్దించటమే కాక భారత భాగవత రామాయణ గాథలు చెప్పారు. భీమునిపట్నంలో క్రైస్తవ మిషనరీల ఆధ్వర్యంలో నడిచే బోర్డింగ్ స్కూల్లో 8వ తరగతి వరకు చదివారు. అప్పయ్య శాస్త్రి, ఆదినారాయణ శాస్త్రి వంటి అధ్యాపకుల బోధనల నుండి సాహిత్య లక్షణ శాస్త్రాల అధ్యయనం పట్ల ఆసక్తి పెరిగింది. 8వ తరగతి పిమ్మట తనని క్రైస్తవ మత విషయాలలో శిక్షణకు పంపింది క్రైస్తవ మిషనరీ. తరువాత కాకినాడలో ఉపాధ్యాయుల ట్రైనింగ్ పూర్తి చేశారు. పాఠశాల సహోధ్యాయునిగా ఆలజంగి పాఠశాలలో చేరి అనారోగ్య కారణాల వల్ల మేడపల్లి గ్రామ పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ ఆయన సృజన సాహిత్య రచన ప్రారంభమైంది. తన సాహిత్య కృషిని తండ్రి నుంచి ప్రోత్సహించలేదని నిరాశపడినా నిలదొక్కున్నారు. విజయనగరంలోని పాఠశాలలో పనిచేస్తూ పంతులు లక్ష్మీనారాయణ శాస్త్రి కొత్తపల్లి పొన్నయ్య గారులతో స్నేహంలో సాహిత్య సృజనకు మెరుగులు దిద్దుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కాలంలో అక్కడ జరిగిన సన్మాన సభలో జ్ఞానానందం గారికి కవి అన్న బిరుదు ఇవ్వటం జరిగింది. 1954 నాటికి కాకినాడలో మెక్లారిన్ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. 1955 మే 18 సుగుణమణిని వివాహమాడారు. 3 కూతుర్లు, 2 కుమారులు కలిగారు. 1991 మే 5 కవిగారికి భార్యావియోగం సంభవించింది. 2001 జూలై 15 ఆయన 80వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లోని త్యాగరాయ గానసభలో జరిగాయి. 1967 సాహితీ సమాఖ్య, 1972 సాహితీ కళాపీఠం, 1980 జాషువా కవిసాహితీ పీఠం స్థాపించి సాహిత్య సేవ చేశారు. 2011 జనవరిలో మరణించారు. వీరు సహాయక నిరాకరణ ఉద్యమంలో కాలంలో జన్మించారు. 25 వయస్సులో దేశానికి స్వాతంత్రం రావటం వీరు చూశారు. దాని నుండి కవితోజయం పొందారు. 1974లో వీరు ఆమ్రపాలి రచనలో కవి పరిచయం ద్వారా అప్పటి విశాలాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నారని తెలుస్తుంది. వీరి కవితా వ్యవసాయం 1944లో తరంగమాల సంపుటితో మొదలైందని జీవి సుబ్రహ్మణ్యం గారు, 1947లో వసంతగానం ఆయన కవితాలతకు పూసిన తొలి ప్రసూనమని వారి కుమార్తె సర్జోత్స్నారాయణి గారు అన్నారు. మేడిపల్లిలో ఉండగా ఆయన వ్రాసిన దీనబంధు సీసపద్య శతకం 1974లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి, కళాప్రపూర్ణ 75లో ఆమ్రపాలి కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, 89లో తెలుగు విశ్వవిద్యాలయం వారి బెజవాడ పట్టాభిరామిరెడ్డి పురస్కారం ఆయనకు లభించాయి. కనకాభిషేకాలు, గండపెన్నేరాలతో సహా అనేక సన్మానాలు పొందారు. వారి కవితా కృషికి జరిగిన అత్యుత్తమ సత్కారం 2001లో పద్మశ్రీతో గౌరవించబడటం. వీరి తొలి ఖండకావ్యం వసంతగానం. ఇది చాలా కొద్ది కాలంలోనే అమ్ముడిపోయిందని కవిగారు వారు రాసిన పాంచజన్యం ముందు మాటలో స్వయంగా చెప్పారు. వసంతగానం దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో వచ్చింది. ఈ సందర్భంగా విజయనగరంలో సన్మానం జరిగింది. 1947 ముందే వచ్చిన తరంగమాల వలె ఈ వసంతగానం కూడా అలభ్యం. ఈ కావ్యాన్ని ఉదయగిరి సీతారామస్వామి గారికి అంకితం ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిలో భరతమాత, తెలుగు తల్లి, జైహింద్ మొదలైన ఖండికలు ఉన్నట్లు తెలుస్తుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలోనే గాంధీ హత్యగావించబడ్డారు. 30 జనవరి 1948 వారి అమరత్వానికి చెలించిన బాధతో అమరగీత గాంధీ కావ్యం రాశారు. 1950లో దీన్ని అయ్యదేవర కాళేశ్వరరావుకి అంకితం ఇవ్వటం జరిగింది. 1955లో పాంచజన్యం ఖండకావ్యం వచ్చింది. ఇది కడప జిల్లా మండపం వాస్తవ్యులైన పాల వెంకట సుబ్బయ్య సౌజన్యంతో ప్రచురించబడింది. అది ఆనాటి సహకార శాఖ మంత్రి దామోదరయ్య సంజీవయ్య గారికి అంకితం ఇవ్వబడింది. శ్రీశ్రీ వారిని ప్రశంసిస్తూ 5 పద్యాలు, 21 అంకిత పద్యాలు రాశారు. ఆదిమ ఆందోళన, మేల్కొలుపు, జాతీయుద్యంతో ముడిపడి ఉందన్న కవిభావం అంకిత పద్యాల్లో ప్రతిధ్వనిస్తుంది. ముదురు కులాల సాంఘికపు మోసములో పడి మగ్గిపోయి పెన్ బదవలు స్వీయ కుల ప్రతినిధిగా సంజీవయ్య సాధించిన అభివృద్ధికి ఆనందపడతారు, గర్విస్తారు. ఈ కావ్యంలో 26 ఖండికలున్నాయి. వాటిలో కవుల గురించిన ఖండికలు 3, విశ్వనాథ సత్యనారాయణ కవిత దోసిలి, విశ్వనాథను గురుదేవునుగాక బోధించి తెలుగు కావ్యాలు వలె వాళ్లు ఆంధ్రదేశంలో అందరూ ఉన్నారు కాని వాళ్లు ఎవరో విశ్వనాథకు సమానులు కాలేదని అంటారు. 2, శ్రీకృష్ణదేవరాయలు కవిపోషకులు. ఆయన శ్రీకృష్ణదేవరాయల నాటి కవుల కవితా కళావైభవాన్ని ప్రకృతిలో రాసిన 12 పద్యాలు. ఖండికలో చివరి పద్యం ఒక మెరుపు. ఎంతటి సత్కవి చంద్రుడైనా

కులం వాళ్లను కృంగి బాధపడే కాలపు సమస్య శ్రీకృష్ణదేవరాయల భువన విజయం కవిసభలో కూడా ఉన్నదా అన్న సందేహం కలిగింది. కాలికి గండపేరణం కట్టిన నీ సముఖమున నేను భూపాలకయున్న గగ్గెరను పాదముఖం తొడగంగా నా సరసజాలదు కాని నాకు యద చక్కని కైత వసంతాల వృక్షము పశించు కోయిలగానము గలిగిడిన్. శ్రీకృష్ణదేవరాయలు అలసాని పెద్దన్న కవిత్వాన్ని కాలికి గండపెండవరం తొడిగారు కనుక ఆయన కౌలలో ఆశ కలుగుతుందా అంటే కలగవచ్చు, కానీ ఈ పద్యంలో అంతటి ఆశ జాలదు అని ఖచ్చితంగా చెబుతున్నారు కవి. తనకు ఆశ కలగవచ్చు, కానీ ఒక దళితుడి కాళ్లు పట్టుకుని గండపెండేరం తొడగటం రాజుగా శ్రీకృష్ణదేవరాయలకు ఇబ్బందికరమే. అందువల్ల కవి అటువంటి ఆశ తనకు రాదని ఖచ్చితంగా చెప్పారు. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన తిరుపతి వెంకటేశ్వర కవిని ప్రతిష్ఠిస్తూ రాసిన ఖండిక మరొకటి. మహాభారత కథ పాత్రలు, భీష్ముడు, కిరీటి కేంద్రంగా మూడు కవితలు ఇందులో ఉన్నాయి. అసమానతలు, అన్యాయం సహించలేని కవి, హృదయం కర్ణుడి పట్ల కరిగి నీరవటం సహజం. ఆధునిక కవులకు అందున కుల అసమానతలకు అవమానానికి గురయ్యే దళిత కవులకు కర్ణుడి పట్ల అనుకంప సహజమైనది. జ్ఞానానంద కవి కర్ణుడి కవిత అలా వచ్చింది. భీష్ముని యుద్ధరంగంలో పాండవులు పడగొట్టిన తీరులోని అన్యాయమే ఈ యుద్ధరంగ వైరాగ్యం వస్తువు కిరీటి విషాద కవిత. దేశనాయకులు జ్ఞానానంద కవికి ఉత్తేజకరమైన కావ్య వస్తువులు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఉత్సాహం ఎగురుచున్నది జగమాగరాల తొలిసంధ్య కళలీను మూడు వన్నెల పతాక వంటి పద్యాలతో తొలికిసలాడింది. నెహ్రూ, బోస్, పటేల్, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ ఆయన కవిత్వంలో గౌరవం పొందారు. దేశ స్వాతంత్రం కోసం గాంధీతో పాటు నెహ్రూ పాటుపడిన తీరును ప్రశంసిస్తూనే భిన్న కులాలు ఉన్న దేశంలో ధర్మం దూరమైన అప్పటి తీరుని పెరిగిన స్వార్థాన్ని గమనించమని తన రచనలో వేడుకున్నారు. అరుంధతి సుతులను ప్రేమించి నివాస యోగ్యతను కల్పించవలసిందిగా ఆ అవసరాన్ని తన రచన ద్వారా గుర్తుచేశారు. పటేల్ మరణాన్ని కొంప చక్కదిద్దు కొడుకుల కన్నెత్తి హిందూ మాతృక దురదృష్టంగా భావించారు. పొట్టి శ్రీరాముల ఆత్మాహుతికి దుఃఖిస్తూనే ఏ తెలుగువాళ్లు ఆత్మగౌరవ ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆ తెలుగునాట లంచాల నంగనాచి జాతి భేదాలమ్మ జాతరమ్మ నర్తిస్తున్నాయని వాపోయారు కవి. అంబేద్కర్ ఖండికలో ఆయన విద్యను, విజ్ఞానాన్ని, యాతి శ్రేయస్సును, వాటికోసం జరిపిన పోరాటాన్ని ప్రస్తుతించారు. కుటిల కులపిశాచి పట్టుదర్పమున అణచు వీరకంకణం కట్టాలని హృదయానికి హత్తుకున్నారు. కోమటి ఎత్తుతో దొరల కొలువున వాదము సల్పి బాతక్షేమము కోరుకున్న మునిసిద్ధుని గాంధీ నిద్రించి పంచమక్షేమముకై శ్రమించి విశిష్ట గురునీయ అంటూ అంబేద్కర్ మార్గం అనుసరణీయమని సూచిస్తారు. తెలుగు తల్లి నన్నయ్య తిక్కన పోతన కాలం నాటి కీర్తిని తిరిగి సంపాదించాలని ఆకాంక్షిస్తారు. కులభేదాలతో కునారెల్లుతున్న బిడ్డలు మధ్య వైరుధ్యాలు ధర్మం కాదని తల్లిని కోరుకుంటారు. కలిసి ఉండటం నేర్పమంటారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆనందకరమైనది కాని పుత్రుల గుండెలలో సమరసభావం జరిపి వాటి గురించిన సంపదకు దూరమైన కడగొట్టు కన్నవారి గురించి తెలుగు తల్లిని హెచ్చరించకుండా ఉండలేకపోయారు. ఇక కులం గురించి, పేదరికం గురించి జ్ఞానానంద కవి అభిప్రాయాలను, దృక్పథాలను అనేక ఖండికల్లో వ్యక్తం చేశారు. ప్రభువు అనే ఖండికలో మిణుకుమిణుకుమని మెరిచెడు, కురుకు దీపం ఉన్న కుటీరంలో పేదబ్రతుకు భాష, ప్రకృతిలో సమస్త వైభవాలను మెడ్చి నాదు భాగమింత నాకు ఇయక లేని లోకము నేల కామము పుట్టించి చావుదెబ్బ కొట్టినావు తండ్రి అని సంపద పరాయీకరణకు గురైన వాళ్ల పక్షాన భగవంతుని నిలదీస్తారు. కృపాభిక్ష ఖండిక హిందూ మతాన్ని సంబోధిస్తూ వ్రాసినది. కన్నబిడ్డల మధ్య కులాల వైషమ్యాలను పరిష్కరించవా అని ప్రశ్నిస్తారు. నా పసిడి మెడల నీడలలోన నా కంఠం విసిగి దేహములు వీడిన పేదల మస్తకముల గురించి ప్రస్తావించారు. శాసనాల వల్ల నిందారూపకమైన భేదాలు పోగొట్టడం వీలవదా అన్న ప్రశ్నలు కూడా సంధించారు. కృతజ్ఞత అనే ఖండిక ఒక శేషపద్యం. దళిత ఆర్తిని ప్రతిబింబిస్తుంది. పంచమ శబ్దంబు ప్రళయాగ్ని దగ్ధమైపోయే నా ధన్యతను యుగయుగంబుల నుండి భగవాని హస్తాన నలిగి జీర్ణించే నా కలిమి బలిమి కొరగాని శాసనోత్కర బంధనపు ఛాయాచాటున మణగనే నా చదువు సంధ్యలు అలమ్మ మిసిమంతయైనా లేని కథాన ఇడిగి చల్లారే నా యోహాశక్తి అంటూ దళితుడు ఈ సమాజంలో ఎన్నంటికీ
పరాయీకరించబడ్డాన్ని

0: స్వాతంత్రం తెచ్చారు. సరే, నీవు పెట్టిన జాతి వారి శాంతి సత్యాల మాట ఏమిటి అని కులం మీద నిలదీస్తారు. తమకు గుర్తింపు, గౌరవకరమైన జీవితం లభిస్తుందనుకున్న దళితుల ఊహలన్నీ, ఆశలన్నీ అడుగంటిన స్థితిని అనుభవం నుండి ఆరేళ్లలోనే గ్రహించి వేదన పట్టం జ్ఞానానంద గారి కవిత్వంలో కనపడుతుంది. ఆయన స్వేచ్ఛాకాంక్ష వినపడుతుంది. 1985 నాటికి అవినీతి, లంచగొండితనం, నల్లబజారు వ్యాపారం సమాజపు చీరలుగా ఆందోళనకరంగా తయారయ్యాయని తన పాంచజన్యం ద్వారా దిక్కులకు చాటారు. ఈయన రాసిన గొప్ప కావ్యాల్లో బౌద్ధ నేపథ్యంలో శాంతి ధర్మాలను కాంక్షిస్తూ సమాజంలోని స్త్రీల పట్ల వివక్షను, అసమానతలను, అణచివేతను, బానిసత్వాన్ని నిరసిస్తూ స్త్రీల స్వేచ్ఛా స్వాతంత్రాలను కాంక్షిస్తూ సమాజంలోని వేశ్యావృత్తిని, దేవదాసి, బసువిని, దేవుని పెళ్లం ఈ విధంగా హింసిస్తున్నదో, బానిసలుగా చూస్తున్నదో వివరించే బుద్ధుని కాలంలో జరిగిన ఒక సంఘటనను ఆమలపాలి ద్వారా గొప్పగా మలిచారు. వీరి కవిత్వంలో అణగారిన ప్రజల పట్ల, అంటరాని వారి పట్ల, బానిసలుగా చూడబడిన స్త్రీల పట్ల, వెలివాళ్ల జీవితాలు అనుభవిస్తున్న దళితుల పట్ల సమాజ వైఖరిని నిరసిస్తూ, ప్రశ్నిస్తూ వారి విముక్తిని తమ రచనల ద్వారా తమ సమాజానికి కోరుకున్నారు.
1: మీరింతవరకు జ్ఞానానంద కవి జయంతి సందర్భంగా దళిత సాహిత్యం జ్ఞానానంద కవి శ్రీ కత్తుల కిషోర్ కుమార్ గారి ప్రసంగం విన్నారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే

0: comeback victory for Argentina. And in men's cricket, second one-day international of the three-match series between India and England will be played at Sophia Gardens in Cardiff today. The match will start at 5:30 p.m. Indian time. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. All the dailies have noticed the India-UK historic FTA coming into effect, setting a new path, and also the cabinet clearing major projects pushing for semiconductor chips and mobile phone production. Iran threatens regional oil blockade over US sanctions is a headline in the Hindu. Well, the paper quotes Iran saying oil and gas will either be for everyone or no one as US claims waves of strikes. As the world famous Rath Yatra in Puri begins today, President Draupadi Murmu in an op-ed in Hindustan Times has written about her childhood memory of prayers and hymns to Sri Jagannath. She has expressed her feelings, saying 13 festivals are also said to be celebrated during the 12 months of the year in Kshi Kshetra. But the splendor of Rath Yatra is unique and incomparable. And finally, under the headline, Power of Second Life, the Times of India writes about discarded X-ray sheets transformed into stylish dresses, orange peels creating fabric and for use for shoes refurbished for school children in Ladakh, showing India's journey towards sustainability. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Union Cabinet clears two elevated road projects worth over 25,000 crore rupees for Varanasi in Uttar Pradesh. Railway Ministry launches new beta version of IRCTC website to make train ticket booking simpler and more user-friendly. World-famous Rath Yatra of Lord Jagannath and his two siblings begins today at Puri in Odisha. US says it launched new wave of strikes on Iran aimed at protecting vessels in Strait of Hormuz. In football, defending champions Argentina beat England 2-1 in second semi-final of FIFA World Cup to set up title clash with Spain. And in men's cricket, second ODI of three-match series between India and England to be played in Cardiff this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి జిల్లా సమాచార లేఖ.
3: బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పరిపాలనపై రెండేళ్ల నమ్మకం పేరిట బహిరంగ సభ నిర్వహణ, వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాలు వంటి అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. అభివృద్ది సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ది, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలపై రెండేళ్ల నమ్మకం పేరుతో జిల్లా కేంద్రమైన బాపట్లలో నిర్వహించిన విజయోత్సవ సభలో మంత్రి పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో జిల్లా ప్రగతి నివేదికను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రకటించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెరైన్ అవుట్పోస్ట్ పోలీస్ స్టేషన్ను స్థానిక శాసనసభ్యులు కొండయ్య, జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్తో కలిసి విశాఖపట్నం రేంజ్ కోస్టల్ మెరైన్ ఐజీ జే గోపినాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోస్టల్ మెరైన్ ఐజీ జట్టి గోపినాథ్ మాట్లాడుతూ, బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం తదితర ప్రాంతాలకు రాష్ట నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివస్తున్న క్రమంలో పర్యాటకుల భద్రతా ప్రమాణాలపై దృష్టి సారిస్తున్నామన్నారు. చీరాల ప్రాంతాన్ని సుందరమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నామని చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య స్పష్టం చేశారు. చీరాలలో ప్రధాన సమస్యగా ఉన్న కుందేరు ఆధునికీకరణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ, దశల వారీగా కుందేరు కాలువ ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకుగాను మొదటి దశగా సుమారు 5 కోట్ల రూపాయలతో ఆధునికీకరణ పనులను ప్రారంభించామన్నారు. రాష్ట్రంలో చిన్నారులు, స్త్రీల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మహిళా శిశు సంక్షేమం విభాగ ఐజీ బి రాజకుమారి అన్నారు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మహిళల రక్షణపై శక్తి బృందాలు స్పందిస్తూ సత్వర సేవలు అందిస్తున్నాయన్నారు. ఆపరేషన్ ట్రేస్ ద్వారా తప్పిపోయిన 9,700 మంది స్త్రీలు, బాలికలను కాపాడి వారి కుటుంబాలతో కలిపామన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు అన్నారు. నియోజకవర్గంలోని మాట్టూరు, గన్నవరం గ్రామాలలో 5.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రహదారుల అభివృద్ది పనులకు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో రహదారుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. వాహన చోదకులు ద్విచక్ర వాహనాలను నడిపేటప్పుడు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల నియంత్రణకు సహకరించాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించి పోలీసు సిబ్బందితో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసులు జరిమానాలు విధిస్తారనే భయంతో కాకుండా మీకోసం ఎదురుచూసే మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించాలని తెలిపారు. రాష్ట్ర మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ప్రాజెక్ట్స్ సీజీఎం కె లింగమూర్తి బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పలు విద్యుత్ అభివృద్ది కార్యక్రమాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే పీఎం సూర్యాగర పథకం కింద ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థలను పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు పథకం ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హిందూ శ్మశాన వాటికల అభివృద్ది కోసం అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని బాపట్ల శాసనసభ్యులు వేగేసన నరేంద్రవర్మ అన్నారు. బాపట్ల మండల కేంద్రం పిట్టలవానిపాలెంలో అపరకర్మల భవనం, హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. మానవ జీవితంలో చివరి ప్రయాణం అత్యంత గౌరవప్రదంగా సాగాలని, ఆ సమయంలో ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి అర్జీలను స్వీకరించారు. ఈ క్రమంలో రేపల్లె మండలం బాడెకాలువ పరిధిలో 350 ఎకరాల్లో బంజారా, పోరంబోకు భూముల్లో సాగుదారులుగా ఉన్న చిన్న రైతులకు ప్రభుత్వం ఎరువులు ఇచ్చే విధంగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
6: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
7: ఆ చిహ్నం లేకపోతేనో?
6: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
8: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
5: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
4: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
9: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
10: దేశ్ కే యువాఓ నే ఠానా హై భారత్ కో ఆయుష్మాన్ బనానా హై. ఆజ్ హీ పాత్ర లాభార్థియో కా ఆయుష్మాన్ కార్డ్ బన్వా కర్ ఉన్హే దే నయే సాల్ కా ఉపహార్. 60 కరోడ్ సే జ్యాదా లాభార్థియో కో మిలా 5 లాఖ్ రూపే కే ముఫ్త్ ఉపచార్ కా అధికార్. ఆజ్ హీ ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ కరే ఔర్ పాత్ర లాభార్థి అప్నా ఆయుష్మాన్ కార్డ్.

ఈనాటి కార్యక్రమంలో ముందుగా అభినందన చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట గీత రచన ఆత్రేయ

కార్యక్రమం తర్వాత వినండి. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి, సంగీతం ఇళయరాజా

0: ఇప్పుడు వినండి.
1: శతమానం భవతి చిత్రం నుంచి సమీరా భరద్వాజ్ ఆలపించిన గీతం.
0: గీత రచన రామచోకే శాస్త్రి, సంగీతం మిక్కీ జే మేయర్.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. ఈనాటి కార్యక్రమంలో శ్రీమాన్ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారి వయోలిన్ వాద్యం వింటారు. ముందుగా వినండి స్వరరాగ సుధా శంకరాభరణ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమాన్ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారి వయలిన్ వాద్యం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా మగధీర చిత్రం నుంచి అనుజ్ గురువారా రీటా పాడిన పాటను వింటారు. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

జీన్స్ చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ సుజాత పాడిన పాట, గీత రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
1: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
2: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: కార్యక్రమంలో ఇప్పుడు వినండి జనతా గ్యారేజ్ చిత్రం నుంచి ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,

0: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
0: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.

చాపమది ఏమి కోపమది చంద్ర తాపమది ఏమి ఆహోయలు ఏమి కులుకుశల ఏటి పిలుపు అది ఏమి అడుగు కల హంస నడుగు హోయ్ ఏమి ఆలయలు కలగా కదిలే

తర్వాత వినండి. అడవి దొంగ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు బుచ్చిరెడ్డిపాలెం నుంచి తుమ్మలచెర్ల గోపీనాథ్ గారు.

ముద్దుల మామయ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన సి నారాయణరెడ్డి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటున్నారు తెలంగాణ రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అస్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

బలిపీఠం చిత్రం నుంచి వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట, గీత రచన దాసరది, సంగీతం చక్రవర్తి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్.

ఇప్పుడు వినండి స్నేహబంధం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట. గీత రచన ఆత్రేయ. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, తోకల వెంకటేశ్వర్లు, వెలగపూడి సరోజనమ్మ ప్రసాద్, హోటల్ బాబురావు రవి, టీ స్టాల్స్ అమీర్ చాబాష, ఇంకా శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలమ్మ, పెంచలయ్య, సుబ్బలమ్మ, సుబ్బలయ్య, రవి, బెజవాడ మాల్యాది, మాల్యాద్రి, అజయ్, నజీర్, పరందామయ్య, సురేష్, రాము, తాత, వెంకటేశ్వర్లు వీరందరి కోసం ఈ పాట.

సంసారం ఒక చదరంగం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి. ఈ చిత్రంలోని పాటను వినిపించమంటూ కోరుతున్నారు ఎద్దు మైలారం నుండి సహస్ర వర్షశ్రీ అంకిత్, హర్షిత్.

0: మీరింతవరకు రాబోయే అతిథి శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం ఈ కార్యక్రమంలో సినీ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఖైదీ నంబర్ 786 ఈ చిత్రం నుంచి ఈ పాట, రచన భువన చంద్ర.

0: కలేసి నిలేసి మనసున
1: తనకు దిండి తనకు దిండి కొత్త గుండి ప్రేమ
0: ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భామా.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట రాజసీతారం పి సుశీల పాడిన సింహాసనం చిత్రం నుంచి, వేటూరి సుందరరామూర్తి రచన.

0: పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.
1: గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు హనీ పాడిన ఖడ్గం చిత్రం నుంచి ఈ పాట శక్తి రచన.

0: మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చబోయే వారికి ఉద్దించు బొమ్మ, ఏంటో చెప్పమ్మా.
1: పేలు పగలేమో రెండే కాళ్ళు, చీకటి పడితే నాలుగు కాళ్ళు, జంతువు కాదు మనిషే.
0: ఎవరు?
1: ఇంకెవరు? నాన్నే.

రాత్రి చేసిన తప్పులు అన్ని పొద్దుట మన్నించేస్తుంది. ఎన్నిసార్లు మాట తప్పినా మన్నించాం పో అంటుంది. ఆ దేవతెవరు? కాదు కాదు కాదమ్మా, మీ అమ్మ.

సిరివెన్నెల చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట అది. వినబోయే పాట హరిహరన్ మహాలక్ష్మి పాడారు. చిత్రం ఒకే ఒక్కడు.

చిత్రతరంగిణి కార్యక్రమం సమాప్తం. 12:10 లాహిరి లాహిరి కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వినవచ్చు. సమయం 12 గంటలకు వస్తోంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: మనమెవడట్టగిల్చిన ప్రవహింపజేస్తాం బ్రతుకు సాగిస్తాం.
1: పంతొమ్మిది వందల 1955 సంవత్సరంలో సారథి ఫిల్మ్స్ లిమిటెడ్ ద్వారా విడుదలైన రోజులు మారే చిత్రం నుంచి పాటలు మీరు ఇంతవరకు విన్నారు. లాహిరి లాహిరి కార్యక్రమంలో సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి, ఉపరాష్టపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్య దేశాల మధ్య మరింత సన్నిహిత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 5వ బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల సమావేశంలో దోవల్ మాట్లాడుతూ, బిమ్స్టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం చేతులు కలిపి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, పరస్పర చర్చల ద్వారా పరిష్కారాలు కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దాదాపు 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఉమ్మడి జీడీపీ కలిగిన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని అత్యంత కీలకమైన, శక్తివంతమైన దేశాలను బిమ్స్టెక్ ఒకే వేదికపైకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.
1: There is an urgent need for us to collaborate, take decisive actions for our mutual benefit, and find solutions through mutual discussions and deliberations to the vexed problems that we are all facing. Excellencies, BIMSTEC brings together two of the most significant and vibrant regions of the Indian Ocean together. We are home to 1.7 billion people, almost 22% of the world population.
0: అలాగే కొత్తగా ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ అభివృద్దిని ప్రోత్సహించడానికి సభ్య దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని చెప్పారు. ఉగ్రవాదం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు, సైబర్ ముప్పులు, సముద్ర భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో సభ్య దేశాలు ఇప్పటికే సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాయని ఆయన చెప్పారు.
1: BIMSTEC's long-standing goals of regional security, connectivity, capacity building and economic security should continue to drive our collective efforts. For India, BIMSTEC represents our vision of neighborhood first, our commitment to Act East policy and the Mahasagar vision, which stands for mutual and holistic advancement for security and growth across regions.
0: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం ప్రధాని చండీగఢ్ చేరుకుంటారు. అక్కడ ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో నిర్మించిన అడ్వాన్స్డ్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, అడ్వాన్స్డ్ న్యూరోసైన్సెస్ సెంటర్లను మోదీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ప్రధాని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ కనెక్టివిటీని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రాంతీయ ఆర్థికాభివృద్దిని వేగవంతం చేయడం లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కాంట్తో సహా పునరుద్ధరించిన 75 రైల్వే స్టేషన్లను మోదీ ప్రారంభిస్తారు. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెల్జియం దేశంలోని బ్రస్సెల్స్లో భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ బృందంలో ఫిక్కీ, సిఐఐ, అసోచామ్, ఇతర ప్రాంతీయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య భారతీయ పరిశ్రమలకు కొత్త అవకాశాలు కల్పించడం, భారతీయ వ్యాపారాలకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు, ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుస్తుందనే అంశాలపై తాము చర్చించినట్టు గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ఈరోజు ఒడిశాలోని పూరిలో ప్రారంభం కానుంది. ఈ వార్షిక రథయాత్ర ఉత్సవంలో జగన్నాథుడు, ఆయన తోబుట్టువులు బలభద్రుడు, దేవి సుభద్ర రథాలపై ప్రజలకు దర్శనమిస్తూ జగన్నాథుడి పినతల్లి ఇల్లుగా భావించే గుండిచా ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ పవిత్ర త్రిమూర్తుల ఊరేగింపును వీక్షించేందుకు దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు ఊరికి తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు, భక్తుల ఈ పవిత్ర కలయిక ఒక అసమానమైన భావోద్వేగ భరితమైన క్షణమని రాష్ట్రపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. జగన్నాథుని ఆశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్య విలువలను ప్రతిబింబిస్తుందని, అన్ని భేదాలకు అతీతంగా ప్రజలను ఒకచోటికి చేరుస్తుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. రథయాత్రను దేశం కాలాతీత ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ఒక ఉజ్వలమైన వ్యక్తీకరణగా ప్రధానమంత్రి అభివర్ణించారు. రథయాత్రతో ముడిపడి ఉన్న సాంప్రదాయాలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. జగన్నాథుడు అందరికీ ఆరోగ్యం, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించాలని ప్రధానమంత్రి ప్రార్థించారు. హార్మోజ్ జలసంధిలో నౌకల రక్షణే లక్ష్యంగా ఇరాన్పై దాడులను ప్రారంభించినట్టు అమెరికా తెలిపింది. హార్మోజ్ జలసంధిలోని నౌకలను లక్ష్యంగా చేసుకునే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్పై దాడులను పూర్తి చేసినట్టు అమెరికా పేర్కొంది. ఈ కీలక జలమార్గంపై టెహరాన్ పట్టును సడలించేందుకు అమెరికా సైనిక చర్యను మరింత విస్తరించడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున టెహరాన్లో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బెహ్రెయిన్, కువైట్లతో సహా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించిన తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. రైలు టికెట్ బుకింగ్ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కొత్త బేటా వెబ్సైట్ను ప్రారంభించింది. ఈ కొత్త బేటా వెర్షన్లో ఐఆర్సిటిసి 4 ముఖ్యమైన మార్పులు చేసింది. ఇందులో అనవసరమైన పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ లేదా ఇతర చికాకు కలిగించే అంశాలుండవు. ప్రయాణికులు అన్ని క్లాసులకు సంబంధించిన సీట్ల లభ్యతను ఒకేసారి చూసుకోవచ్చు. ఇది వేగవంతమైన చెక్అవుట్ ప్రక్రియను అందిస్తుంది. ఈ వెబ్సైట్ ఇకపై ప్రయాణికుల వివరాలను సేవ్ చేసి ఉంచుతుంది. దీనివల్ల ప్రతిసారి వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి బుకింగ్లు సులభంగా చేసుకోవచ్చు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు చైనా క్రీడాకారిణి హాన్ యూయును వరుస గేమ్లలో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో సింధు 21-16, 21-14 తేడాతో ఘన విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్ జంట తనీషా క్రాస్టో, ధ్రువ్ కపిల ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ఓడిపోయారు. ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్లో భాగంగా అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన 2వ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది. ఆదివారం రాత్రి జరిగే ఫైనల్ మ్యాచ్లో అర్జెంటీనా స్పెయిన్తో తలపడుతుంది. అర్జెంటీనా 2022లో ఖతార్లో జరిగిన ప్రపంచకప్ టైటిల్ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డే మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా 2వ వన్డే మ్యాచ్ ఈరోజు కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. అంతర్జాతీయ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు బిమ్స్టెక్ సభ్యదేశాల మధ్య మరింత సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు పూరిలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జపాన్ ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో పివి సింధు క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో కాశీ మజిలీ కథలలోని అన్నా చెల్లెలి కథ తంబూరు కథ వింటారు. నిర్వహణ శ్రీమతి ఎడవల్లి సుబ్బమ్మ. వంతలు శ్రీమతి మిరియాల లక్ష్మి, శ్రీమతి మిరియాల కుమారి.

0: స్వరా అయ్యో నేను సంతానం చేసుకుంటా అమ్మా చక్కగా చూడగాని అమ్మ భర్త తోడు సెలవు తీసుకుని అడవిలో తల్లి
1: దారి పట్టానా.

అమ్మ శివాలయం గుడి ఉంది, అమ్మ చక్కగా పరిశుభ్రం చేసి అమ్మ ఏడుగడిలో తపస్సు పెట్టాను, అమ్మ శంకరుడు ప్రత్యక్షమైను, అమ్మ ఇల్లాలా నత్తడవిలోను తపస్సు చేశాను, అమ్మ ఏం వరములు కావాలి తల్లి, అమ్మ అడగగానే స్వామి పరమేశ్వర నాకు సంతానం లేదు స్వామి, అయ్యో నాకు సంతానం ఈ స్వామి, అమ్మ చక్కగా చెప్పగానే ఇంకమ్మ కుమారుని ఇస్తున్నాను, అయ్యో మామిడి పండు చేతిలో పెట్టి స్వామి నాకు కుమార్తె కూడా కావాలి, అమ్మ కష్టాలు పాలవుతారు, అమ్మ వద్దనక కాదనక స్వామి పరమేశ్వర, అయ్యో మాకు రాజ్యం ఉంది పోలంత ధనం ఉంది, అయ్యో మా గడ సంతానం ఈ స్వామిని, అమ్మ వద్దనక కాదనక అమ్మ పండుగ కలుగుతారు అబ్బాయి అమ్మాయి, అమ్మ పండు చేతిలో పెట్టి అమ్మ చక్కగా చెప్పగాని ఆ ఇల్లాలు తన రాజ్యానికి వచ్చి అమ్మ భర్తతో సెలవు తీసుకొని నాదా ప్రాణేశ్వర పరమేశ్వరుడు సంతానం ఇచ్చాడు, అమ్మ సంతానం తీసుకొని అమ్మ చక్కగా ఆభోజనం చేస్తుంది, అమ్మ ఈనాడు 9 మాసాలు, ఆనాడు 9 గడియాలు.

బాలయ్యారు అమ్మ అబ్బాయి పేరు శివ బాలుడు, అమ్మ అమ్మాయి పేరు శివ కుమారి, అమ్మ బిడ్డలు ఎంతో పెంచుతున్నారు, అమ్మ చక్కగా ఉన్నారు, అమ్మ చక్కగా శివుని తలవగాని అమ్మ పరమేశ్వరుడు పండుగ పంపించాడు. అమ్మ ఐదేళ్ళు పిల్లలయ్యారు, అబ్బాయి పేరు శివ బాలుడు, అమ్మాయి పేరు శివ కుమారి, అమ్మ పూల పల్లకి వచ్చింది, అమ్మ పూల పల్లకిలో ఇద్దరు కూర్చొని చక్కగా దేవలోకం వెళ్ళారు. అమ్మ దేవలోకం చక్కని చదువుకుంటున్నారు, అమ్మ అబ్బాయి ఇంద్రుడి దగ్గర చదువుకుంటున్నారు, అమ్మ అమ్మాయి దేవతల దగ్గర చదువుకుంటుంది, ఎంతో చక్కగా ఉన్నారు, అమ్మ చక్కగా ఉంటున్నారు. అబ్బాయి బాణ విద్యలో కత్తిద్దంలో పేరు పొందారు, అమ్మాయి ఎంత చక్కగా ఉన్నాడు.

12 బాలలు అయ్యారు, అమ్మాయి ఎంతో పెరుగుతున్నారు. పిల్లవాడు కట్టిద్దంలో పేరు పొందాడు, అమ్మ బాణవింజలో పేరు పొందాడు. అమ్మ ఒకరోజు చెల్లెకి పూలు వస్తుంది, అమ్మ చక్కగా పూలు కొయ్యంగా అన్నగారు వెనకంచి బాగా చూశాడు. ఆ శివబాలుడు బాగా చూశాడు, అమ్మో మా చెల్లెలు ఈడేలాగుంది, దేవతలు మా అపవిత్రమైపోతుందని అమ్మ ఒక చన్నగారు అమ్మ దేవేంద్రుడి వద్దకు వచ్చి, స్వామి దేవేంద్ర అయ్యో మేము భూలోకాన్ని వెళ్ళిపోతాం, మా తల్లిదండ్రి గారు మా గుర్తొచ్చారు.

చెప్పారు, నాయన శుభాలుడా ఊరిపై వెళ్ళండి అయ్యా, అయ్యో పడమని వెళ్ళొద్దని అమ్మ చక్కగా చెప్పగానే అమ్మ చక్కగా దారి

అడ్డులో అమ్మ అక్కడ బంగారు కోనేరు ఉన్నది. అమ్మ బంగారు కోనేరు రాగాని ఆ చెల్లికి ఎక్కడలేని ఆకలి వేసింది. ఒరే అన్నయ్య నాకు ఎక్కడలేని ఆకలి వేస్తుందిరా, అయ్యో పళ్ళు ఉంచేస్తానని శివబాలుడు అమ్మ చెట్టుకి పళ్ళు కోశాడు. ఆ చెల్లెలు వచ్చే చెట్టు కింద ఉండి పళ్ళు తింటుంది. అమ్మ అక్కడ ఎవరు వచ్చారు, అమ్మ నాగేంద్ర కుమార్తెలు 7 మంది నాగమ్మలు. అమ్మ పతి పౌర్ణం వచ్చేసి అక్కడ జలకాలాడి చక్కగా వెళతారు. అమ్మ చక్కగా ఉండగానే అమ్మ నాగ కన్యలు చక్క వస్త్రాలను ఇరించి చక్కగా జలకాలాడుతున్నారు. అమ్మ దేవతలు వరాన్ని కలిగారు, శివుడు వరాన్ని కలిగారు కాబట్టి ఆ దేవతలు కూడా అమ్మాయి కనపడుతున్నారు. ఏ అమ్మాయిలారా, చెట్టు పైన మా అన్నయ్య ఉన్నాడు, అయ్యో చక్కగా స్నానం చేస్తున్నారని అమ్మ పగపగ నవ్వగానే అమ్మ దేవతలు కూడా చూశారు. అమ్మయ్యో మానవరాలు మమ్మల్ని చూసి చక్కగా నవ్వింది. అమ్మ గబగబ వస్త్రాలు ధరించుకొని ఆ తండ్రి వద్దకు వెళ్ళిపోయి, నాయన నా కన తండ్రి. అమ్మ నాగలోక వెళ్ళిపోయారు, నాయన కన తండ్రి ఒక మానవరాలు మమ్మల్ని చూసి పక్కున నవ్వింది. అమ్మ ఏమొచ్చో తెలియక నవ్వింది. అమ్మ తప్పులు కూడా క్షమించవమ్మా, నాయన నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు, నువ్వు వెళ్ళి అమ్మాయి మమ్మల్ని ఎలాగ నవ్విందు. ఆ అమ్మాయిని చూసి అందరు కూడా నవ్వాలి. అమ్మ చెప్పగానే అమ్మ బిడ్డల మాట కాదనలేక ఆవక నాగేంద్రుడు చక్కగా ఒక కోనేరు వద్దకు వచ్చాడు. అమ్మ ఒక అమ్మాయి, అమ్మ చెల్లెలా ఎవరితో మాట్లాడుతున్నావమ్మా, ఒరే అన్నయ్య 7 మంది అమ్మాయిలు వచ్చారు, అమ్మాయిలతో మాట్లాడుతున్నాను. అమ్మ ఇక్కడికి వచ్చేది దేవకన్యలు నాగకన్యలు. అమ్మ ఎవరు చూశారంటే శాపం పెడతారు, ఈ రాయినో రప్పనో చేస్తారు.

అరే అన్నయ్య, అమ్మా వివరంగా చెప్పగానే, అమ్మా మన తండ్రి గారితో చెప్పి వైద్యం చెప్పేసి, అమ్మా చెప్పగానే అమ్మా చక్కగా నడుస్తున్నారు, అమ్మా కడుపులోకి వెళ్ళాడు నాగేంద్రుడు, అమ్మా ఎదిగిపోతున్నాడు, అమ్మాయి అడుగు మీద అడిగేస్తుంటే ఆ కడుపులో సర్పం ఎదిగిపోతుంది, అమ్మా బాగా ఉండగానే

0: నిండు సోలాల్లాగుంది, అమ్మా నిండు సోలాలు చూశాడు, అమ్మా రచ్చబండ మీద చక్కగా పడుకున్నాడు, అమ్మా అబ్బాయి ఎదురు కూర్చున్నాడు, అమ్మా ఇరుగువారు పొరుగువారు బాగా చూశారు. అయ్య బాబు ఎవరినాయన మీరు? అయ్యో ఎవరు కాదు, మేము ఈ ఊరు కాశీ రాజు మహారాజు. అయ్యో మేము దేవేంద్రలోకి వెళ్ళాం, చక్కగా చదువు నేర్చుకుని వస్తున్నాం. నాయన మీ బామర్తి కనపడట్లేదే. నాయన మాకు చెల్లికి పెళ్ళి అవ్వలేదు. అయ్యో నాకు కూడా పెళ్ళి అవ్వలేదు. అమ్మో చూసావా, అన్నగారు చెల్లెలు ఎంత పాపం చేశారు, నిండు సోలాలై ఉంది. అమ్మా ఏమాడకుండగానే అయ్యో రాజుగారి వద్దకు వచ్చి, రాజా మహారాజా, ఒక రాజు ఒక అన్న చెల్లి తప్పు చేస్తే ఏం చేయాలి, ఒక అన్నకి చెల్లి గర్భిణి అయితే ఏం చేయాలి, అయ్యో వాళ్ళ శిరక్షణ చెయ్యాలని నా రాజా మహారాజా నీ కూతురు కొడుకే చేశారు. అమ్మా చెప్పగానే అయితే వాళ్ళ శిరక్షణ చెయ్యాలని అమ్మ రాజు బట్లు చెప్పేసి అమ్మా పురుషవరం తీసుకెళ్లారు. అమ్మ నాయన దైవమా, ఆ చెల్లెలు శివలక్ష్మి చూసి, నాయన కన్న తండ్రి మమ్మల్ని చేరదీసి మా తప్పులు గొప్పలు అడగాలి. అయ్యో అలాగా అడగకుండగానే అయ్యో మమ్మల్ని కూడా చంపమన్నావు, నీ రాజ్యం అంతా పరారాధులు వచ్చి దోసుకొని పోవాలి. అయ్యో పొలలు అమ్ముకుంటూ బతుకుతారు
1: బతుకుతారు.
0: ఆ ఒక చెల్లెలు ఒక చెప్పించింది, అమ్మా చెల్లెల అన్నగారు చెల్లెలు గారు ఒకరి మీద ఒకరు పడి ఏడుచుకుంటున్నారు. అమ్మా ఒక బంట్రోతులు అమ్మా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. అయ్యో మీరేమో ఇలాంటి పాపం పనులు చెయ్యరు. అమ్మా నాయనా మీరు ఇక్కడ ఉంటేను ఆ రాజుగారు మిమ్మల్ని చంపేస్తాడు.

అడవుల వారు దారి పట్టిన అమ్మా చంద్రగిరి పట్టణం ఉన్నది. అమ్మా చంద్రగిరి పట్టణంలోన ఆ ఊరికి ఒక శాపం ఉంది. ఆ ఊరు మనుషులంతా రాత్రి కాగానే మనుషులు అవుతారు. అయ్యో పగులేమో జంతువులు అవుతారు. అమ్మా ఊళ్ళో నరుడు అన్న మాట లేడు. అమ్మా పిల్లవాడు బాగా చూసేట్టు. అమ్మో రాజ్యం ఎంత చక్కగా ఉంది. అయ్యో చక్కగా ఇక్కడ ఉంటామని అవక పిల్లవాడు అమ్మా భోంచేసి నాలుగు రోజులయ్యింది. అమ్మ చక్కగా భోంచేస్తున్నాడు. అమ్మా చెల్లెలా విశ్వలక్ష్మి అమ్మా భోంచేవమ్మా చెల్లెల ఒరే అన్నయ్య నాకు నా వద్దు ఆకలి వద్దు ఏమొద్దు అయ్యో ఆహారం నాకు వద్దు. అమ్మా ఒక శివలక్ష్మి అమ్మా చొక్కు నడిచి నడిచి చొక్కుపోయింది. అమ్మా చక్కగా నిద్రపోయింది. అమ్మా చక్కగా నోరెళ్ళు పెట్టి పడుకుంది. అమ్మా చెల్లెలా శివలక్ష్మి కాసిన పాలన్న తాగవమ్మా. అమ్మా చెమ్ము నిండా పాలు పెట్టాడు. ఆ పాలు పెట్టి రాజు వచ్చాక ఆ పిల్లవాడు చక్కగా వేటగలిపోయాడు. అమ్మా ఒక కడుపులో ఉన్న నాగేంద్రుడు అమ్మో చూసావా కడుపు మానవుడి గర్భమే నరకం. అయ్యో నీ ఇండ్రోలు ఉండాలని ఆయన ఆ పిల్లోడు కూడా వేటకెళ్ళాడు. అయ్యో నా పాలు కూడా పెట్టాడు చక్కగా ఆ పాలు తాగుతాను. అమ్మా ఒక ఆ పిల్లవాడు అమ్మా నాగేంద్రుడు చక్కగా ఇంటికి అంత పాము అయిపోయి

తోటలోకి వెళ్ళిపోయాడు. అమ్మ కాలి పోసుకోవడానికి వెళ్ళిపోయాడు. అమ్మ శివలక్ష్మి అలాగే పడుకుంది. అమ్మ అన్నగారు రాత్రి వచ్చాడు. అమ్మ ఈ అడవి ఆ ఊళ్ళో ఉన్న మనుషులంతా ఆ జంతువులందరూ రాత్రి అక్కడ మనుషులు అయిపోయారు. అమ్మ బాగా చూశాను. ఆ పిల్లవాడు ఆశ్చర్యపోయాడు. ఏమయ్యా మహారాజా, పొద్దున్న చూస్తే ఒక నరుడు లేడు. అయ్యో ఇప్పుడు అందరూ వచ్చారు. అయ్యో బాగా చూసావా నాయన, ఏం చెప్పమంటావు బాబు, మా ఊరికో శాపం తగిలింది. అయ్యో నేను వేటకెళ్ళాను.

అక్కడ మంచినీళ్ళు తాగటం మంచినీళ్ళు అడిగాను. అయ్యో మునీశ్వరుడు అడగగానే ఆ మునీశ్వరుడు శాపం భంగమైందని, అయ్యో నాకు ఒక శాపనం పెట్టాడు, పగులల్లా జంతువులు అయిపోయి, అయ్యో రాత్రి మనుషులమ్మని అమ్మా శాపం పెట్టాడు స్వామి, నా తప్పులు క్షమించు స్వామి, మా శాపం ఎప్పుడు పోతుంది స్వామి. ఆయన ఆయన మాట, మీ ఊరికి ఒక పండు కలిగిన వారు అన్న చెల్లెలు వస్తారు, అయ్యో వాళ్ళ కళ్యాణం అవుతుంది, వాళ్ళ కళ్యాణం ఎప్పుడు అవుతుందో, అయ్యో మీ శాపం పోతుందని అమ్మారాజు గారు చెప్పాడు. నాయన పాలుడా రాజా మహారాజా, మీ ఒక పండు కలిగిన అన్న చెల్లెలు, అదే మాది చంద్రగిరి పట్టము, మాది కాశీపూరి పట్టము, అయ్యో నా పేరు శివరాడు బాలుడు, మా చెల్లి పేరు శివలక్ష్మి. అమ్మాయి వివరంగా చెప్పగానే, అమ్మా నాయన ఎన్ని రోజులు ఉంటారా, ఎన్ని రోజులు ఉండండి, అయ్యో మీకు వచ్చిన భయం లేదు అమ్మా రాజుగారు చెప్పేసి, అయ్యో రాజుగారు కూడా వెళ్ళిపోయాను, అమ్మా ఎప్పటిలాగే మళ్ళీ లక్ష్మి కూడా అలాగే పడుకుంది, అమ్మా చెల్లెరా నువ్వు పాలు తాగావమ్మా, నేను అన్నయ్య నువ్వు వెళ్ళినప్పుడు ఎలా పడుకున్నాను అలాగే పడుకున్నాను, అమ్మా పిల్లవాడికి అనుమానం వచ్చింది, అమ్మా అమ్మా చెల్లెలా ఈ రోజు మూడు సేరు పాలు పెడుతున్నా, అమ్మా ఈ పాలని తాగవమ్మా అని అమ్మా పిల్లవాడు చెప్పేసి అమ్మా గోడ పక్కన నాకు ఇవ్వన్నాడు. అమ్మా చెల్లెలు అలాగే పడుకున్నది, అమ్మా కడుపులో ఉన్న నాగేంద్రుడు, అయ్యో నా చూసా ఈ రోజు మూడు సేరు పాలు పెట్టాడు, అమ్మా కడుపు నిండా పాలు తాగుతాడని, అమ్మా ఎప్పటిలాగే నాగేంద్రుడు ఎంటికంత పాము అయిపోయి బయటకు వచ్చాడు, అమ్మా చక్కగా పాలని తాగేసి చక్కగా గాలి పోసుకోవడానికి వెళ్ళాడు, అమ్మా వచ్చేదాన అమ్మా సాయంకాలం రాగానే చక్కగా వచ్చాడు, అమ్మా ఒక పిల్లవాడు, అమ్మో పిల్లవాడు బాగా చూశాడు, అమ్మో నా చెల్లె కడుపులో ఉన్నది ఒక సర్పము, అమ్మా సర్పం దగ్గర చేస్తానని అమ్మ గుమ్మం కాడ గురించున్నాడు. ఏ అబ్బాయి నువ్వెవరో కానీ తెలియదు, అయ్యో నువ్వు నాకు దారి వదలవయ్యా, నేను వెళ్ళి అమ్మాయిని గర్భంలో ఉంటాను, స్వామి నాగేంద్ర లేవా చెట్టు లేవా, అయ్యో ఎప్పటి కాదు స్వామి, నీ నాయం కాదు ధర్మం కాదు, అబ్బాయిని మా అమ్మాయి మా అమ్మాయి చూసి మీ చెల్లెలు నవ్వింది అందుకే నేను వెళ్ళాలని, అమ్మా నాగేంద్రుడు చెప్పగానే స్వామి నాగేంద్ర నన్ను ఓడించి కానీ నువ్వు వెళ్ళవయ్యా, అమ్మా చెప్పగానే అమ్మా పిల్లవాడు అవక నాగేంద్రుడి మీద అమ్మా యుద్ధం చేస్తున్నాడు, పిల్లవాడు 7 గడిల వరకు యుద్ధం చేస్తున్నాడు, భలే

ఆయనని చంపిన చంపావు గాని ఆయన ఆయన నేను మూడు పుష్పాలు అవుతాను. అయ్యో తల్లి చక్కగా ఆ మూడు పుష్పాలు కూడా దాచుకోవయ్యా, ఏ పుష్పం తాగినా కదా.

వచ్చాడు అమ్మా పిల్లవాడు ఆ ముడి పుష్పాలు తీసుకొని అమ్మా టంకు పెట్టులో పెట్టి తాళం వేసాడు. అమ్మా చెల్లెలాగా ఉంది, అది డబ్బలాగా ఉండిపోయింది కడుపు. ఒరే అన్నయ్య నాకెక్కడైనా ఆకలి వేస్తుంది, అమ్మా చానవాడి భోజనం చేయవమ్మా అని అమ్మా వివరంగా చెప్పగాని అమ్మా చానవాడి భోజనం చేస్తుంది. ఒరే అన్నయ్య అమ్మా చెల్లెలా అమ్మా అన్ని గదులకు వెళ్ళమ్మా, అయ్యో పడమడ గదిలోకి వెళ్ళపోకు అమ్మా వివరంగా చెప్పగాని ఆ చెప్పేసి రాజుగారు అమ్మంటూ వేటకెళ్ళాడు. అమ్మా పిల్లవాడి ఆటకెళ్ళాడు అమ్మా చెప్పగాని అమ్మా ఒక లక్ష్మీదేవి అమ్మా ఒక చెల్లెలు అమ్మా అన్ని గదులు చూసింది. అమ్మా అన్ని గదులు చూసింది, అమ్మో మా అన్నయ్య పడమర గదిలోకి వెళ్ళొద్దన్నాడు. అమ్మయ్యో పడమర గదిలు ఏముందో, అయ్యో నేను చూస్తానని అయ్యో తాళం బద్దలు కొట్టి అమ్మా పడమర గదిలోకి వెళ్ళింది. అమ్మా మూడు పుష్పాలు ఉన్నాయి, అమ్మయ్యో మా అన్నయ్యకి ఎంత స్వార్థం చూసావా, అయ్యో కాబోయ్ వదిన కోసం పువ్వులు తాశాడు, అయ్యో మా అన్నయ్య తగటి చేస్తానని అమ్మ ఒక పువ్వు దేవుడు దేవుడికి పెట్టింది, రెండో పువ్వు తాళ్ళలో పెట్టుకుంది, అయ్యో మూడో పువ్వు చేతులు పట్టుకుంది. మా అన్నయ్య వస్తే మా అన్నయ్య చెవులో పెడతాను. అమ్మా అన్న రాని వచ్చాడు, అదే అన్నయ్య ఎంత స్వార్థం ఉంది అన్నయ్య, కాపోయ్ వదిన కోసం అయ్యో పువ్వులు దాశావు, అమ్మా ధర్మం కాదు న్యాయం కాదు అమ్మా చెల్లెలా అమ్మా వద్దను కదా కాదని ఆ పువ్వు చూసి చెవులో పెట్టింది. కర కర కర కర కర కరిగిపోయిన అమ్మా బాలుడు కూడా సర్పం అయిపోయాను. అమ్మా చెల్లెలా లక్ష్మీదేవి అమ్మా నీవే నీకు నాకు నోటి మాటలు, అయ్యో అమ్మా నీకు నాకు రుణం తీరింది అమ్మా చెల్లెలా నీ దారి నీది నా దారి నాదమ్మా అమ్మా పిల్లవాడు చెప్పేసి అమ్మా ఘోరంగా దుఃఖిస్తుంది. ఒరే అన్నయ్య నీతో బతుకుతాను, అయ్యో నీతో చస్తానని అమ్మా ఒక చెల్లెలు అమ్మా అన్నగారు తోక పట్టుకుంది.

వారి పెట్టారు. అయ్యో దైవమా, అమ్మాయి ఎక్కడ పోయినా చెల్లెలు వస్తుంది. అమ్మా పిల్లవాడు బాగా చూశాడు. అమ్మాయి ఎనిగి తిరిగి చూడగానే చెల్లెలు రక్త మడుగులతోటి ఉండిపోయి, అమ్మా చెల్లెలా అమ్మాయి ఎంత దూరాన వస్తున్నావని అమ్మా పొట్టలో వెళ్ళిపోయాడు. అమ్మా పొట్ట మీద పడి గోడు గోడు దుఃఖపోతుంది. అన్నా అన్న అంటే దుఃఖపోతుంది. అమ్మా పైలోకముందు ఎవరు చూశారు? మహాయుష్ణు బాగా చూశాను. అమ్మా పాముల అబ్బాయి వేషం వేసుకుని అందు చక్కగా భూలోకానికి వచ్చాడు. అమ్మా పుట్ట దగ్గరికి వచ్చాడు. ఏ అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? ఏ అఘోరంగా దుఃఖిస్తున్నావు? ఏ అబ్బి పుట్టలోని మా అన్నయ్య ఉన్నాడు. అయ్యో మా అన్నయ్య సర్పం అయిపోయాడు. అమ్మాయి మీ అన్నయ్యని బతికిస్తాను. అయ్యో మీ అన్నయ్యని మనిషిని చేస్తాను. నా కోరింది ఇస్తావా? ఆయన కోరిన ధనం ఇస్తాను. అయ్యో నాకు ధనం వద్దమ్మాయి. అయ్యో నువ్వు నన్ను పెళ్ళాడు. అయ్యో అన్న మీద ప్రేమ చేత ఆయన అలాగే పెళ్ళాడతానని అమ్మా చక్కగా చెప్పగాని పుట్టలో ఉన్న అమ్మా బుర్ర వదగాని పుట్టలో ఉన్న బాలుడు రావయ్యా వచ్చాడు. అమ్మా చెల్లెలా చిందేవి, అమ్మా ఎవరమ్మా నన్ను ఇంత విధానం చేశారు? అయ్యో నాయన అపరమంతుడా, దేవుడు రూపంలో నువ్వు వచ్చావు. అయ్యో దండం పెట్టాడు. ఒరే అన్నయ్య పుట్టిగా తను చేసింది, ఆ అబ్బాయిని పెళ్ళాడుతున్నాను, అందుకే నేను మనిషిని చేశాడు. అదేందమ్మా చెల్లెలా ఎందుకు అన్నావమ్మా? అయ్యో మనం చూస్తే రాజులము. అయ్యో మన మాట తప్పరాదని అమ్మా ఒక శివలక్ష్మి, ఆ శివలక్ష్మి పెళ్లి కూతురై ఆ మహాష్ణు పెళ్లి కొడుకాయని.

అప్పుడు మహాయుష్టిగా ఎప్పుడు పెళ్ళయిందో, అమ్మా ఊరంత శాపం పోయింది, అందరు కూడా మనుషులైపోయారు. నాయన శివబాలుడా, ఆ రాజుగారి వద్దకు వచ్చి, నాయన శివబాలుడా, నీ వల్ల మా శాపం పోయింది, అయ్యో నాకు కుమార్తె ఉంది, అయ్యో ముత్యాల దేవి, అయ్యో నువ్వు కూడా పెళ్ళి అడవయ్యా, అమ్మా ముత్యాల దేవి పెళ్లి కూతురాయను, అమ్మా శివబాలుడు పెళ్లి కొడుకాయ, నిమ్మలకు అమ్మా ఈ ముద్దు జుల్లో ముద్దు.

చక్కగా వస్తున్నారు. అమ్మయ్య ఏడాది పెళ్ళి అవుతుందో చక్కగా ఫోన్ చేస్తున్నారు. మా ఊరు వాళ్ళు చక్కగా ఫోన్ చేస్తున్నారు. అమ్మా పండుగ కలిగారు అన్న చెల్లెళ్ళు. అమ్మాయి ఎంతో చక్కగా ఉన్నారు. అబ్బాయి పేరు శివబాలుడు. అమ్మాయి పేరు శివకుమారి. ఆడమూలన మన ఊరంతా బాగుపడ్డారు. మా చక్కగా చెప్పగానే ఆ తల్లిదండ్రులు కూడా ఆలకించారు. అమ్మో నేనెవరో అనుకున్నాను. అమ్మా నా కొడుకు నా కూతురు ఇవిళ్ళ ఉన్నారు. అమ్మ చక్కగా ఆశారు తీశారు. నాయన బాలుడాని అమ్మ తల్లి కొడుకులు కలుసుకున్నారు. అమ్మ రాజుగారు బాగా చూశాను. నాయన తప్ప కన్నవాళ్ళ రాజ్యం పోయింది కదా. అమ్మ పిల్లవాడు ఆ రాజుగారు మామగారు బాగా చూసి నాయన నా రాజ్యం అంతా మీకే ఇస్తాను. అయ్యా అబ్బాయికి పట్టాభిషం కట్టి అమ్మ చక్కగా రాజ్యం వెళ్తున్నాడు. అమ్మా మూడు పువ్వులు ఆరు కాయలు కాస్తున్నాడు. చల్లనయ్యా రాజ్యాలయ్యాలగా చల్లనయ్యా అమ్మ చక్కగా రాజ్యం వెళ్తున్నాడు. అమ్మా కాశీ గడిపోయారు. అమ్మా తల్లిదండ్రులు కాశీ గడిపోయారు. అమ్మా కాశీలోనా ఉండిపోయారు. అమ్మా పిల్లవాడు చక్కగా రాజ్యం వెళ్తున్నాడు.

0: వంతెలు శ్రీమతి మిరియాల లక్ష్మి, శ్రీమతి మిరియాల కుమారి.
1: ఈనాటి జానపద కళారూపాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: సుస్థిర అభివృద్ధి నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే

0: మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న మంత్రి కొలుసు పార్థసారథి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులు ఆర్థిక శాఖ పనితీరుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్టంలో పీపీపీ విధానంలో అమలవుతున్న ప్రాజెక్టుల పురోగతి, ప్రభుత్వ వ్యయం వంటి అంశాలను సమీక్షించారు. పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు మొత్తం 260 ప్రాజెక్టులు పీపీపీ కింద చేపట్టినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. సుస్థిర అభివృద్ది నమూనాలో పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అనంతరం సాయంత్రం వెంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నిర్వహించే జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి పాల్గొంటారని అధికారులు తెలిపారు. రాష్ట శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్టంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన వైల్డ్ లైఫ్ కమిటీకి చైర్మన్గా ఉన్నట్లు తెలిపారు. ఆసియాలోనే 3,000 ఎకరాల విస్తీర్ణంతో తిరుపతి జంతు ప్రదర్శనశాల అతిపెద్దదని పేర్కొన్నారు. టీటీడీ సహకారంతో దీనిని మరింత అభివృద్ది చేస్తే పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని అన్నారు. అంతకుముందు శాసనసభాపతి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నీటిని నిన్న విడుదల చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 TMC నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలతో నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈ సంవత్సరం సూపర్ ఎలినోవో సందర్భంగా ప్రతి నీటి బొట్టు కూడా ఎంత విలువైనదో మనందరికీ తెలుసు. ఆ ప్రకాశం జిల్లా బాపట్ల గుంటూరు దగ్గర నుండి కృష్ణా ఎన్టీఆర్ జిల్లా వరకు ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి 10,000 నీరుని విడుదల చేయగలిగామని అంటే ఈ యొక్క వాటర్ మేనేజ్మెంట్ కి ఇది ఒక నిదర్శనం. ఎగువ ప్రాంతం నుంచి ఒక డ్రాప్ వాటర్ కూడా కృష్ణా నదికి రానటువంటి రోజుల్లో కూడా ఆ పట్టిసీమే ఈ రోజు ఈ యొక్క కృష్ణా డెల్టా స్థిరీకరణకి ఒక గుండెకాయలాగా మరి ఉపయోగపడినటువంటి పరిస్థితి.
0: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో సముద్రంలో ఈరోజు చేపల వేటకు వెళ్లిన ఒక మత్స్యకార బోటు అలల ఉధృతికి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బోటులో ఉన్న 7 మత్స్యకారులు సురక్షితంగా బయటపడగా గాయపడిన 2 ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై మత్స్యశాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్థితులు, అలల ఉధృతిపై ముందస్తు హెచ్చరికలు తప్పనిసరిగా మత్స్యకారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే లైఫ్ జాకెట్లతో పాటు ఇతర భద్రతా పరికరాల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట నాయకులు పోలవరం మోదీవరం పేరుతో పోలవరం ప్రాజెక్టు సందర్శన యాత్రను ఈరోజు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, పార్లమెంటు సభ్యురాలు డి పురంధేశ్వరి, రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్తో పాటు పలువురు నాయకులు యాత్రలో పాల్గొన్నారు. యాత్రకు ముందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించారు చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రాజెక్టు కోసం ఇప్పటికే కేంద్రం 20,750 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, పనుల పూర్తికి అవసరమైన అదనపు నిధులను కూడా అందిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
2: దాదాపు 31,000 కోట్లు ఇవాళ పోలవరం ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఏదో ఈ కృష్ణా డెల్టా కోసం వచ్చిన ప్రాజెక్టు కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. లెఫ్ట్ బ్యాంక్ ద్వారా ఇవాళ అనకాపల్లికి సాగునీరు వస్తున్నా, తాగునీరు వచ్చే అవకాశం ఉంది వస్తున్న విషయం కూడా మనం తెలుసు. ప్రధానంగా లబ్ధి రాయలసీమ ప్రాంతానికి లబ్ధి జరుగుతుంది. కృష్ణా బేసిన్ కి దాదాపు 80 TMC పోలవరం ద్వారా డైవర్ట్ అవుతున్న నేపథ్యంలో ఇవాళ శ్రీశైలం నుంచి ఏదైతే ఇప్పటిదాకా కృష్ణా డెల్టాకి నీరు పోతా ఉందో ఆ మేరకు రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవడానికి అవకాశం ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్దికి అధికారులు మరింత సమన్వయంతో పనిచేయాలని ప్రకాశం మార్కాపురం జిల్లాల ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహించిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమీక్ష సమన్వయ సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామితో కలిసి రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అటవీ, తాగునీటి సరఫరా, నీటిపారుదల వంటి అంశాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎల్నీలో ప్రభావం ఉన్నందున తాగు సాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా జిల్లా ప్రజలకు నీరు త్వరగా అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలసు పార్థసారథి స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో నిర్వహించిన గ్రామసభలో మంత్రి నిన్న పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాత్రికలతో ఆయన మాట్లాడుతూ కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ పరిశ్రమ ఏర్పాటు వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీబీజీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 22న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జయ్య చౌదరి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. అలాగే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాజమహేంద్రవరం నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులు చేపడుతున్నామని చెప్పారు. మురుగునీరు గోదావరిలో కలవకుండా శుద్ది కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఘం కార్యదర్శి వి ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటీ, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలకు ఉచిత శిక్షణ అందించేందుకు రాష్టంలో 3 ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2026 పదవ తరగతి పరీక్షల్లో 85% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు జూనియర్ ఇంటర్కు, ఇంటర్ మొదటి సంవత్సరంలో 75% మార్కులు సాధించిన విద్యార్థులు 2వ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సుస్థిర అభివృద్ది నమూనాలో ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులను అమలు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నుంచి 16 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు భద్రతా ప్రమాణాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించిన మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సర్కొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
5: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.
8: देश के युवाओं ने ठाना है भारत को आयुष्मान बनाना है. आज ही पात्र लाभार्थियों का आयुष्मान कार्ड बनवाकर उन्हें दे नए साल का उपहार. 60 करोड़ से ज्यादा लाभार्थियों को मिला 5 लाख रुपए के मुफ्त उपचार का अधिकार. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और पात्र लाभार्थी अपना आयुष्मान कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1455 पर कॉल करें.

0: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా వివిధ వయస్సుల వారికి చిరుధాన్యాలతో చేసుకోదగిన పోషకాహారం శ్రీమతి బి కుసుమ నీలగారి ప్రసంగం వింటారు.
1: మన దేశంలో పోషకాహార లోపం అనేది పెద్ద సమస్య. అయితే ఇటీవల కాలంలో లేదా ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంలో మనకి ఆహారం ఎక్కువగానే లభ్యమవుతుంది. కానీ ఆహారం మనం కడుపు నిండా తీసుకుంటున్నాం, కానీ పోషకాలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకపోవడం కారణంగా మనకి ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల చూసుకున్నట్లయితే జీవన శైలి ఒత్తిడితో కూరుకుని ఉంటుంది, అలాగే శ్రమ లేని జీవితం అయిపోయింది. ఇది కాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాలు ఎక్కువగా పాలిష్ పట్టేసినవి, అంటే బాగా తెల్లగా ఉన్న బియ్యం, గోధుమలు కూడా బాగా పాలిష్ పట్టి అందులో ఉన్న ఫైబర్ని కూడా తీసేసి తీసుకోవడం, ఇలాగ ఎక్కువగా మనం పాలిష్ దాని మీద పడిపోయాం. దానివల్ల మన శరీరానికి ఏవైతే పోషకాలు కావాలి అనుకుంటున్నామో అవి అందుబాటులోకి రావడం లేదు. దానివల్ల మన జీర్ణకోశ దెబ్బతింటుంది, అలాగే మనకి ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటీవల కాలంలో ఎక్కువగా మధుమేహ వ్యాధి వింటున్నాం. ఇంటికి కనీసం ఇద్దరికి ఇంట్లో ఉన్నదే నలుగురైతే చిన్నపిల్లలతో సహా మధుమేహ వ్యాధి అనేది వస్తుంది. వ్యాధులు రావడానికి ముఖ్యంగా కారణం ఏంటి అంటే జీవన శైలిలో శ్రమ లేకుండా, అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం. రెండోది, మనం తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ పాలిష్ పట్టి తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల మనం ఏం చేస్తున్నాము అంటే రకరకాల

రకరకాల డైట్లు కానీ లేదా కొత్త కొత్త ఆహార పదార్థాలు ఏమున్నాయి అని చెప్పి చూస్తూ ఉంటున్నాం. కొత్త కొత్త ఆహార పదార్థాల కోసం మనమేమీ వెతుక్కోక్కర్లేదు. ఎటువంటి కొత్త రకం ఆహారం తీసుకుంటే మనం తొందరగా బరువు తగ్గుతాం లేదా మన మధుమేహ వ్యాధి తగ్గిపోతుంది, కిడ్నీ ప్రాబ్లం తగ్గిపోతుంది అని ఆలోచించక్కర్లేదు. మనకి పూర్వం నుంచి వస్తున్న ధాన్యాలను మనం రోజువారి ఆహార పదార్థంలో చేర్చుకోగలిగితే ఎంతో కొంతవరకు మనకు కావాల్సిన పోషకాల్ని మనం పెంచుకోవచ్చు. చిరుధాన్యాల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఫుడ్ పిరమిడ్. మనం రోజువారీ ఆహారం ఎలా తీసుకోవాలి అనేది మనకు ఒక ఫుడ్ పిరమిడ్ సూచిస్తుంది. దీంట్లో 6 నుంచి 12 సర్వింగ్ల వరకు సిరల్స్ అండ్ మిల్లెట్స్ తీసుకోవచ్చు మనం. అంటే ధాన్యాలతో కూడింది ఏదైతే ఉంటుందో అది 6 నుంచి 12 సర్వింగ్ల వరకు తీసుకోవచ్చు. ఒక సర్వింగ్ అనేది మనకి 30 గ్రాములు. సో ఈ సర్వింగ్లు తీసుకుంటున్నప్పుడు మనం బాగా పాలిష్ పట్టేసింది పాస్తా లాగానో తెల్ల బియ్యం లాగానో నూడిల్స్ అనో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏదైతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుందో ఆ రూపం ద్వారా మనకి శరీరానికి అందడం లేదు. మొత్తం అచ్చంగా పిండి పదార్థాలు అయిపోవడం వల్ల కొవ్వు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని రీప్లేస్ చేయడానికి లేదా దీనికి మార్చి మనం ఆహారం తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు ముఖ్యంగా చిరుధాన్యాల గురించి ఒక చూపు వేయండి. చిరుధాన్యాలు అనగానే మనకి గుర్తొచ్చేవి కొరలు, సజ్జలు, రాగులు, సాములు, ఆడుకొర్రలు, ఊదలు, ఇలాగ మనకి ఎన్నో రకాల చిరుధాన్యాలు అనేవి లభిస్తున్నాయి. అయితే ఈ చిరుధాన్యాలని మనం అలవాటు చేసుకునేటప్పుడు కొంచెం కొంచెంగా అలవాటు చేసుకుంటున్నాం. మనకి ఎప్పటి నుంచో అలవాటు ఉంటుంది రాగిజావ తీసుకోవడం, కానీ ఈ మధ్య బాగా ఎక్కువగా తీసుకుంటాం. ఎందుకనంటే ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేశారు లేదా మన ఫ్రెండో చుట్టాల్లోనే ఎవరో రాగిజావ తాగితే షుగర్ తగ్గుతుంది అంటున్నారు. కానీ ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు. సాయంత్రం పూట లేదా రాగి సంగటిలాగా తినడము, రాగి జావలాగా తీసుకోవడం, సజ్జలు తీసుకోవడం కానీ జొన్న రొట్టెలు తినడం కానీ మన పూర్వీకుల నుంచి మనకున్న అలవాటుల్ని మనం మధ్యలో వదిలేశాం. దాన్ని మళ్లీ ఒకసారి గుర్తు తెచ్చుకుని పూర్వీకులు తీసుకున్న ఆహార పదార్థాలని మళ్లీ ఇప్పుడు మనం కొత్తగా చిరుధాన్యాలని మనం ఆహార పదార్థంలో చేర్చుకోవాలని తీసుకుంటున్నాం. అయితే ఈ చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే చిరుధాన్యాల్లో ముఖ్యంగా ఎవరైతే 6 నెలలు నిండిన పిల్లలు ఉంటారో పుట్టిన తర్వాత 6 నెలల వరకు తల్లిపాలిస్తున్నాం. 6 నెలల తర్వాత నుంచి మనం ఏదో ఒకటి వాళ్ళకి ఆహారం కింద చేరుస్తూ ఉంటాం. దాంట్లో మన ఇంట్లోనే కొంచెం జావలాగా చేసుకోవచ్చు, ముఖ్యంగా రాగులు. నానపెట్టి మొలకలు వచ్చిన తర్వాత ఆ మొలకల్ని తీసేసి రాగుల్ని చక్కగా పిండి పట్టించేసుకుని చాలా మెత్తగా పిండి పెట్టించి దాంట్లోకి కొంచెం బెల్లం, పాలు, అలాగే వేయించిన శనగపప్పును కూడా పిండి చేసి ఆ పిండిని కలిపి పిల్లలకి ఆహారంగా ఇవ్వచ్చు. జావలాగా ఇవ్వచ్చు, గుజ్జుగుజ్జుగా తినిపించవచ్చు. దీనివల్ల వాళ్ళకి ఐరన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే 6 నెలల వరకు మాత్రమే తల్లిపాలు తీసుకున్నారు. 6 నెలల తర్వాత నుంచి తల్లిపాలు కాకుండా మనం ఆహార పదార్థాలను పెంచాలి. అప్పటి వరకు మాత్రమే ఐరన్ స్టోర్ ఉన్నవి యూజ్ అయిపోతాయి. కాబట్టి 6 నెలల తర్వాత నుంచి మనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఐరన్ న్యూట్రియంట్ ఉండే ఫుడ్ ఐటమ్స్ ఏవి ఉంటాయో వాటిని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి ఇలాగ మనం రాగితో జావలాగా చేసి పిల్లలకి పెట్టచ్చు. దీన్ని ఇంకొంచెం మజ్జిగలాగా గాని లేదా నీళ్లతో గాని కలిపి ఇంకా కొంచెం పలచగా చేసి సాయంత్రం పూట్ల ఆడుకుని పిల్లలు వస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం డైట్ కింద ఇవ్వచ్చు. లేదు అంటే మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జావలాగా ఇవ్వచ్చు. లేదు అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు, వీళ్ళకి కూడా ఈ రాగి ఇవ్వచ్చు. ఎందుకంటే చిరుధాన్యాల్లో మనకి సాల్యుబుల్ డైటరీ ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మనం తీసుకున్న ఆహారం తొందరగా అరిగిపోయి గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచకుండా ఉంటుంది. అదే మనం తెల్లన్నం తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో మీకు ఎటువంటి పీచు పదార్థం రాకపోవడం వల్ల అన్నం తొందరగా అరిగిపోతుంది. మీకు సాయంత్రానికి మళ్లీ ఆకలి అనిపించి బాగా విపరీతంగా ఎక్కువగా తినేయడం గాని చేస్తూ ఉంటాం. అలా చేయకుండా కరెక్ట్ గా మనకు కావాల్సినంతగా ఆహారాన్ని తినేలాగా ఇది మనకి తెలియకుండానే తోడ్పడుతూ ఉంటుంది. సో అందుకనే ఈ చిరుధాన్యాలని మన ఫైబర్ ఉంటుంది కాబట్టి తీసుకోవచ్చు. అలాగే ఫైబర్లో మెగ్నీషియం ఉంటుంది. దీనివల్ల కూడా మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రూవ్ అయ్యి ఎవరైతే మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఫాస్ఫరస్, దీనివల్ల మనకి ఏవైతే కణాలు ఉంటాయో అవి మళ్లీ కొత్తగా రీజనరేట్ అవ్వాలి. ఎప్పటికప్పుడు మనకి సెల్స్ రీజనరేట్ అవుతూ ఉంటాయి, టిష్యూస్ ఫామ్ అవుతూ ఉంటాయి, ఇలా కొత్తగా ఫామ్ అవ్వడానికి సహాయపడతాయి. అలాగే మన నర్వస్ సిస్టమ్ ని కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా మనం చిరుధాన్యాల్లో చెప్పుకోవాల్సింది యాంటీ ఆక్సిడెంట్, సెలీనియం, పాంథోనిక్ యాసిడ్, అలాగే
క్యాటకిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో ఆక్సిడేషన్ జరిగి

ఫ్రీ రాడికల్స్ ఏమన్నా ఫామ్ అయితే వాటిలన్నిటిని తొలగించి మన హెల్దీగా ఉండడానికి డ్యామేజ్ అవ్వకుండా మన సెల్స్ ని కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొకటి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, ఎవరికైతే పేగులో వ్యాధి ఉంటుంది, ముఖ్యంగా అల్సర్ ఉంటుంది, పెప్టిక్ అల్సర్ అని అంటారు దాన్ని, అలాంటి వాళ్ళు ఎటువంటి పీచు పదార్థం తిన్నా వాళ్ళకి ఇంకా అల్సర్ పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి గ్లూటెన్ సెన్సిటివిటీ అంటారు, అంటే ఎవరైతే గోధుమలు తినలేరో అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ చిరుధాన్యాలని వాళ్ళ ఆహారంలో గనక చేర్చుకోగలిగితే కావాల్సిన మోతాదులో మనకి అందులో ఫైబర్ వస్తుంది కాబట్టి వాళ్ళ డైజెస్టివ్ ట్రాక్ కూడా హెల్దీగా ఉంటుంది. మన జీర్ణకోశ హెల్దీగా ఉండాలి, అల్సర్ నుంచి మనం తొందరగా రిలీఫ్ పొందాలి, అలాంటప్పుడు కూడా ఈ చిరుధాన్యాలు ఉపయోగపడతాయి. ఎందుకనంటే ఇందులో గ్లూటెన్ అనే పదార్థం ఉండదు. ఎవరైతే గ్లూటెన్ సెన్సిటివిటీ పేషెంట్స్ అంటున్నామో, లేదు అంటే ఎవరైతే అల్సర్ వచ్చింది అంటున్నామో, అలాంటి వాళ్ళకి ఎంతో కొంత మనం ఫైబర్ ఇవ్వాలి. కానీ ఆ ఫైబర్ ఇవ్వడం వల్ల వాళ్ళ ఇంటెస్టైన్స్ ఏవైతే జీర్ణశాఖ ఉందో అది మళ్ళీ బాధపడకుండా, రప్చర్ ఏమీ జరగకుండా వాళ్ళు మళ్ళీ హెల్దీగా ఉండాలి. ఆ సెల్స్ అన్ని రీజనరేట్ అవ్వాలి కాబట్టి మనం ఎటువంటి హార్ష్ గా ఉన్న ఫైబర్ ని ఇవ్వకూడదు. అందుకనే ఈ గ్లూటెన్ ఫ్రీ ఉన్న ఏదైతే మనకి చిరుధాన్యాలు ఉన్నాయో ఈ చిరుధాన్యాలని మనం వాళ్ళకి ఫైబర్ రిచ్ ఫుడ్ కింద ఇస్తున్నాము. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ సెల్స్ అన్ని రీజనరేషన్ జరుగుతాయి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా మెయింటైన్ అవుతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవ్వవు, డామేజ్ అయిన సెల్స్ అన్ని రీజనరేట్ అవుతాయి, కిడ్నీ లివర్ ఫంక్షన్ కూడా ప్రాపర్ గా జరుగుతుంది. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ చిరుధాన్యాలని ఎంతో విలువలున్నాయి. తీసుకునేటప్పుడు కూడా అంటే కొంతమంది తెలియక ఎక్కువగా కుక్ చేయడం గాని, అంటే బాగా ఉడకపెట్టేసి మెత్తగా చేయడం గాని, ఎక్కువసార్లు వాటిని కడగడం గాని, లేదు అంటే ఎక్కువసేపు వాటిని నానబెట్టడం గాని చేస్తారు. ఇలా మనం ఎప్పుడైతే ప్రాసెసింగ్ స్టెప్స్ లో తప్పులు చేస్తూ ఉంటామో, అంటే మనం నానబెట్టడం ఎక్కువసేపు నానబెట్టినా, అంటే తొందరగా ఉడకాలి అని చెప్పి కొంతమంది ఎక్కువ నానబెడతారు, కొంతమంది ఎక్కువ నీళ్లు పోసి వండి దాన్ని మళ్ళీ గంజిలాగా వాచ్ చేస్తారు, అలాగాని చేసినప్పుడు బి కాంప్లెక్స్ వైటమిన్స్ ని మనం లాస్ అవుతాం. అసలు మనం చిరుధాన్యాలు తీసుకుంటున్నాము అంటేనే బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి అని. సో అలాంటి లభించాల్సింది మనకి ఎప్పుడైతే ఇలాగా ఎక్కువగా కుక్ చేస్తూ ఉంటాం, అంటే ఉడికించాల్సిన దానికంటే ఎక్కువగా ఉడికించడం గాని, ఎక్కువసేపు నానబెట్టడం గాని, లేదు అంటే గంజిలాగా అందులో నుంచి నీళ్లు వార్చేయడం గాని చేసినప్పుడు మనకి బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్ని పోతాయి. దీనివల్ల మనం ఏదైతే ఉపయోగకరంగా అనుకుంటున్నామో ఆ న్యూట్రియంట్ ఏది మన బాడీకి అబ్జార్ప్షన్ జరగదు. అలాగే కొంతమంది తెలియక తప్పులేం చేస్తూ ఉంటారు అంటే, తీసుకునే చిరుధాన్యాలు తింటే ఎక్కువగా బాగుంటుందంటున్నారు కాబట్టి రోజు మొత్తం చిరుధాన్యాలే ఉండాలి అని అన్ని రకాల ఆహార పదార్థాల్లోనూ ఎక్కువ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలా ఎక్కువ ఎక్కువ వాడటం కంటే, అంటే తీసుకోవాల్సిన మోతాదుల కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి ఏదైనా ఆహారం ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా సమస్యే. ఉదాహరణకి ఊబకాయం, ఒబిసిటీ, ఆహారం ఎక్కువగా తీసుకుని కార్బోహైడ్రేట్ రేషియో ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఒబిసిటీ వస్తుంది. మనం ఆహారంలో తీసుకోవాల్సిన పోషకాలు తక్కువగా తీసుకున్నప్పుడు మాల్ న్యూట్రిషన్ వస్తుంది. పిల్లల్లో ఎదుగుదల మనం సరిగ్గా చూడలేము, కంటి సమస్య ఏమైనా రావచ్చు. కాబట్టి ఆహారం మితంగానే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోకూడదు, తక్కువగా తీసుకోకూడదు. అది ప్రతి ఒక్క ఆహార పదార్థాలకి వర్తిస్తుంది. ఎక్కువగా మనం చిరుధాన్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ చిరుధాన్యాలు మనకి రోజు సరిపడ ఒక 60 గ్రాములు వచ్చినా సరిపోతుంది. అలా కాకుండా కొంతమంది తెలియక తింటే మంచిది అని చెప్పి అన్ని రకాల చిరుధాన్యాలను పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఏం తీసుకుంటున్నారో ఆ ప్రతి దాంట్లోనూ కలిపేసి తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల చిరుధాన్యాల్లో మనకి థైరోజెనిక్ కాంప్లెక్స్ అనేది వచ్చి థైరాయిడ్ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొరలు ఎవరైతే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ థైరోజెనిక్ అనేవి రావడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీకు అసలు థైరాయిడ్ ప్రాబ్లం ఉందో లేదో కూడా చూసుకుని మనం కొరలు ఎంతవరకు వాడచ్చు. అలాగే ఇందులో ట్రిప్టోఫాన్ ఉండడం వల్ల ఒబిసిటీ తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒబిసిటీ తగ్గాలి అనే కాన్షియస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే తొందరగా తగ్గిపోవాలి, అంటే ఈ రోజు మొదలు పెట్టామంటే వారంలో తేడా తెలిసిపోవాలి, నెలలో 10 కేజీలు తగ్గిపోవాలి, ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఎక్కువ మోతాదులో పీచు పదార్థము, ట్రిప్టోఫాన్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇంకా తొందరగా తగ్గుతాము అని ఆలోచన లేకుండా ఆహార పదార్థంలో చిరుధాన్యాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకని మనం తీసుకునే ఆహార పదార్థాలు తక్కువ మోతాదులో కాదు, ఎక్కువ మోతాదులో కాదు, సరిపడా రోజు మొత్తానికి 25 ఏళ్ళు నిండి పైన ఉన్న వాళ్ళందరూ 60 గ్రాములు వరకు ఇవ్వచ్చు. అది పిల్లలు ఉన్నారు అంటున్నప్పుడు మనం వాటిని తగ్గించుకుంటూ వస్తాం, 50 గ్రాములు, 40 గ్రాములు, 30 గ్రాములు. ఒక సర్వింగ్ మనకి 30 గ్రాములు, 30 గ్రాములు మనం తీసుకోవడమే మన మధ్యాహ్నం భోజనానికి సరిపడుతుంది. అందుకంటే ఎక్కువగా తిన్నప్పుడు మనకి ఏంటంటే ఉబ్బరంగా అనిపించడం గాని ఇంకా ఏదైనా

0: సమస్యలు గానీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం తీసుకునే ఆహారం కూడా మితంగా ఉందా లేదా అనేది చూడండి. అయితే ఈ చిరుధాన్యాలతో ఎక్కువగా మనం ఎటువంటి ఆహార పదార్థాలను చేసుకోవచ్చు? ఎక్కువగా మనం రాగి లడ్డు వింటూ ఉంటాం, రాగి జావ గాని, ఇటీవల రాగి కేక్ కూడా చేస్తున్నారు, రాగి పిండితో కేక్ చేసుకోవచ్చు. లేదు అంటే కొర్రలతో దోశలు, ఇడ్లీలు, అంటే మనం బియ్యం బదులుగా వీటిని వాడుతూ ఉంటున్నాం. సో అందుకనే కొర్రలు ఇడ్లీ గాని, కొర్రల దోశ గాని, లేదంటే కొర్రలతో బిర్యానీ, కొర్రలతో కొబ్బరి అన్నం చేసుకోవడం గాని, ఇలాగా మనం ఆహార పదార్థాలన్నింటినీ కూడా తయారు చేసుకుని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. అయితే మనం ఇచ్చేది ఎంత మోతాదులో ఇస్తున్నాము, ఎంత మోతాదులో మనం తీసుకుంటున్నాము అనేది జాగ్రత్తగా కౌంట్ చేసుకుని అంత మోతాదు మాత్రమే తీసుకోవాలి. మనం చిన్నపిల్లలకి మొదలు పెడుతున్నాం కాబట్టి మొదలు పెట్టేటప్పుడే 6 నెలల పిల్లలకి మనం జావ రూపంలో ఇస్తున్నాము అంటే 1 స్పూను 2 స్పూన్లతో మొదలు పెట్టండి. తెల్లారి వరకు మీకు ఎటువంటి సమస్య అనిపించలేదు, మోషన్లు గాని, వాళ్ళకి దురద గాని, అలా ఏమీ లేదు, ఏడుపు లేదు, బిడ్డ బాగానే ఉన్నారు అనుకుంటే ఇంకొంచెం పెంచుతాం. అలాగే పెద్దవాళ్ళు కూడా, లేదు స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకు కూడా మనం ఈ రోజు రాగిజావ ఇచ్చాము, రేపటికి ఏమీ అనిపించలేదు, మళ్ళీ ఇవ్వచ్చు. లేదు జొన్నలతో జావ చేశాము, అది తీసుకున్నప్పుడు మనకి ఎటువంటి సమస్య కనిపించలేదు కాబట్టి మళ్ళీ అదే సమయంలో అలాగే స్నాక్స్ చేసుకుని జంతికలు గాని, మురికలు గాని, మనం ఎట్లా అయినా గాని బియ్యాన్ని రీప్లేస్ చేస్తూ దానికి బదులుగా ఈ చిరుధాన్యాలని మన వంటకాల్లో వాడుకుని మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. మంచి ఆహారం తీసుకున్నప్పుడే మంచి ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మన ఆహార శైలి ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అలాగే కొంచెమైనా ఎక్సర్సైజ్ ఉండేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: వివిధ వయస్సుల వారికి చిరుధాన్యాలతో చేసుకోదగిన పోషకాహారం, శ్రీమతి బి కుసుమనేల గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు లలిత గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు అరటి చెట్టు వలన కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి కావలసినటువంటి పండ్లు, కూరగాయలు ఇవి మనకు ప్రకృతి ప్రసాదించిన వరమనే చెప్పాలి. కొన్ని చెట్ల నుంచి వచ్చే పండ్లు, అలాగే మరికొన్ని చెట్ల నుంచి వచ్చే కాయలు, ఇంకా మరికొన్ని చెట్ల నుంచి వచ్చే ఆకులు ఇవి మాత్రమే మనకి ఉపయోగంగా ఉంటాయి. అంటే కొన్ని చెట్లలో ఒక్క భాగం మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. కానీ కొన్ని చెట్లు అలా కాదు. వాటిలో ప్రతి భాగం కూడా మనకు ఉపయోగపడే విధంగా, ఆరోగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటాయి. అలాంటి చెట్టులో ముందుగా చెప్పుకోవలసింది అరటి మొక్క గురించి. దీనిలో ప్రతి భాగం కూడా ఉపయోగకరమే. ఆరోగ్య ప్రయోజనాలు ఇక అనేకం. అందుకే అరటి చెట్టును ఒక విధంగా కల్పవృక్షం లేదా కామధేనువు అని కూడా పిలుస్తారు. కొబ్బరి చెట్టులాగే ఈ అరటి చెట్టులోని ప్రతి భాగం కూడా ఉపయోగపడుతుంది. అరటి కాండం, అరటి ఆకులు, అరటి కాయలు, అరటి పండ్లు, అరటి పువ్వు, ఇలా ప్రతి భాగం కూడా ఉపయోగమే. అంటే ఏదీ కూడా వ్యర్థం కాదు. అరటి చెట్టు పెద్దదైనప్పుడు దాని కాయలు, పండ్లు, పువ్వు, ఆకులు ఇలా అన్నీ ఉపయోగపడతాయి. ఇక ఆ చెట్టును కొట్టివేసినప్పుడు తీసేటటువంటి ఈ అరటి కాండం కూడా ఉపయోగపడుతుంది. ఒక అరటి చెట్టు ఉంటే అది మనకు ఎన్ని రకాల ప్రయోజనాలు కలిగిస్తుందో, ఏ భాగం ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అరటి గెలలు. అసలు అరటి చెట్టు పెంచడంలో ముఖ్య ఉద్దేశ్యం అరటి గెలలు. ఈ అరటి గెలలకు అరటి కాయలు కాస్తాయి. ఈ కాయలు కూరగా వండుకుంటాము, అదే పండుగా మారిపోతే కూరగా కాకుండా పళంగా తినేస్తాము. అరటి కాయలలో పుష్కలంగా పొటాషియం ఉంటుంది. రక్తపోటు స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అరటి కాయలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా మంచివనే చెప్పాలి. ఈ అరటికాయలను కూరగానే కాకుండా బజ్జీలుగా కూడా వేసుకుంటారు. ఇప్పుడు అరటి పువ్వు గురించి చూద్దాం. అరటి పువ్వులలో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం, జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా ఈ పువ్వును కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. పేగుల్లో సూక్ష్మజీవులు చేరి హాని కలిగించకుండా ఈ అరటి పువ్వు నియంత్రిస్తుంది. పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. టైప్ 2 డయాబెటీస్ ప్రమాదాన్ని నివారిస్తాయి. మహిళలకు ఈ పువ్వు ఎంతో మేలు చేస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఇక మెన్సస్ సమయంలో వచ్చేటటువంటి కడుపు నొప్పి కానివ్వండి, అలాగే మరి ఏ ఇతర ఇబ్బందులు కూడా లేకుండా ఈ పువ్వు కాపాడుతుంది. ఇప్పుడు అరటి కాండం. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అరటి దూట, అరటి దవ్వ అని కూడా పిలుస్తారు. ఇది సన్నగా ట్యూబ్లైట్ మాదిరిగా తెల్లగా ఉంటుంది. దీనిలో కూడా పీచు పదార్థం ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా సరే ఈ అరటి దూటని కూరగా వండి తీసుకున్నట్లయితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ అరటి దూట ఆరోగ్యకరమైన గొప్ప ఆహార వనరు. ఈ దూటని సన్నగా తరిగి కూరగా చేసుకుంటారు. ఇక అరటి ఆకు. వండిన ఆహారాన్ని అరటి ఆకుల్లో పెట్టుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాదు, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఈ అరటి ఆకుల్లో పెట్టి ఆవిరిలో ఉడికిస్తారు. ఈ ఆకుల్లో EGCG వంటి పాలీఫెనాల్స్ ఉంటాయి. ఈ పాలీఫెనాల్స్ వ్యాధులను నివారిస్తాయి. ముఖ్యంగా ఈ అరటి ఆకుపై వేడివేడి ఆహార పదార్థాలను వడ్డించడం వల్ల వాటి రుచి పెరుగుతుంది. అంతేకాదు, అద్భుతమైనటువంటి వాసన కూడా వస్తుంది. అందుకే ఈ ఆకుల్లో వేడివేడి అన్నం వడ్డించేటటువంటి సాంప్రదాయం ఉంది. ఈ ఆకులు పర్యావరణ అనుకూలమైనవి. ఇక చివరిగా అరటి పండు. అరటి పండు గురించి ఎక్కువగా చెప్పనవసరమే లేదు. అందరికీ ఎల్లప్పుడూ అన్ని వేళలా అందుబాటులో, అలాగే తక్కువ ధరలో లభించే పండు. ఎక్కువగా పోషకాలు కలిగిన పండు కూడా ఇదే. అరటిపండు తింటే తక్షణ శక్తి లభిస్తుంది. అందుకే ఉదయం వ్యాయామం చేశాక అల్పాహారంలో ఒక అరటిపండును చేర్చుకుంటే మంచిది. ఆటలు ఆడేవారు కూడా తక్షణ శక్తి కోసం అరటిపండును తింటారు. ఇతర పండ్ల కంటే కూడా అరటిపండులో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. ఇందులోని పిండి పదార్థాలు తేలికగా జీర్ణం అయ్యి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక దీనిలో ఎక్కువగా ఉండేటటువంటి పీచు పదార్థం

జీర్ణక్రియ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఈ పండులో పీచు పదార్థంతో పాటు విటమిన్ B6, మ్యాంగనీస్, బయోటిన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ అరటి చెట్టు అలంకరణ విషయంలో, అంటే ఆహారం నుండి అలంకరణ వరకు కూడా ఈ అరటి చెట్టు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అరటి నారను బట్టలు మరియు వివిధ వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే అరటి కాండం నుండి తీసినటువంటి అరటి దొప్పలను కార్తీక మాసంలోని పుణ్యతిథులలో దీపాలను వెలిగించి ఈ అరటి దొప్పలపై పెట్టి పుణ్య నదులలో విడుస్తారు. కల్పతరువుల మనం అడగకపోయినా కూడా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడేటటువంటి అరటి చెట్టు గురించి తెలుసుకున్నారు కదా.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.
3: అబ్ 70 వర్ష అధిక ఉమ్ర కే దేశ్ కే హర్ బుజుర్గో అస్పతాల్ మే ముఫ్త్ ఇలాజ్ మిలేగా.
4: దేశ్ కే యువాఓ నే లియా హై న్యూ ఇయర్ రెజల్యూషన్. 70 సాల్ కే పార్ సభీ బుజుర్గోం కా ఆయుష్మాన్ వ్యయ వందనా కార్డ్ బనానే కా 5 లాఖ్ రూపే కే ముఫ్త్ ఉపచార్ కా ఉపహార్ పహుంచా కర్ భారత్ కో ఆయుష్మాన్ బనానే కా. आज ही आयुष्मान ऐप डाउनलोड करें और 70 वर्ष या उससे अधिक आयु के बुजुर्गों का आयुष्मान व्यय वंदना कार्ड बनवाएं. अधिक जानकारी के लिए 1-4-5-5-5 पर कॉल करें.

మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియో రిసీవర్స్లో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి, శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

0: టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు శ్రోతలకు ఒక ప్రకటన.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. యువలయ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించేయండి. మరి మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మీ సమాధానాలు పంపించేయండి 0866-248-8812. ప్రశ్న మరొక్కసారి, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మరి దీనికి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా పంపించారు వీరు పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత నెల్లూరు నుంచి శ్యామ్, మీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత అనంతపురం నుంచి అనురాధ, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి, రైట్ ఆన్సర్ అండి. రేణుక గోపరాజు కడప నుంచి, రైట్ ఆన్సర్. శివకుమార్ నంద్యాల నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద రైట్ ఆన్సర్ పంపించారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. నల్గొండ హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఆర్ఎన్విఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహనా స్నిగ్ధ, వీరంతా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీరామదాసు అంజాచారి, బ్రహ్మచారి, చిలకమరి ఉపేంద్రచారి, తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి.

ఇంకా గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి క్షీరసాగర్ మాట్టూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ దుర్గాడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నేదనూరి కళ్యాణ్చారి, రుత్విక్ శ్రీవైష్ణవ్, కల్వకుర్తి నాగర్కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మీ గారు దేవరాజుగట్ నుంచి, సాల్మన్ రాజు, ఇంకా రామకృష్ణయ్య గారు మస్తాన్ భాష కార్పెంటర్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి. గురుగుంట్ల ముంత నుంచి ముంత పెద్దన్న, సూర్యపాలెం నుంచి శశిరెడ్డి చిన్నప్ప రైట్ ఆన్సర్ పంపించారండి అందరూ. ఇంకా నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మీ హారిక, భవిష్య మిహిక, సూర్యచరణ్ వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ప్రశ్న ఏంటంటే, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? అల్లం రాజధాని ఇదండి ప్రశ్న. మరి నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. దైదభిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా బాణముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ పంపారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోను, నాగటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా నెల్లూరు జిల్లా కోవూరు నుంచి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీనగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా రైట్ ఆన్సర్ వీరు కూడా ఎవరంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్ అండి. తర్వాత గుండుగోళ్ళను నుంచి వగ్వాల సత్యనారాయణ, శ్రీనివాస్ బాబు, రామోజీ, రమేష్ రైట్ ఆన్సర్ పంపారు. భోగనాథుని వెంకటేశ్వరరావు మాటూరు నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి సత్యనారాయణ భట్టిప్రోలు రైట్ ఆన్సర్ అండి. లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపారు. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర, తుమ్మ, పద్మావతి, ఇనుమడుగు నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత శంకర్, డేవిడ్ ఖమ్మం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. ఇంకా మంచిర్యాల నుంచి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షరకృప రైట్ ఆన్సర్.

ser vampiro. తెనాలి నుంచి కుమార్, ఇది రాంగ్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి భువనేశ్వర్ నుంచి పంపించారు, వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర, రైట్ ఆన్సర్. బండారు శంకరయ్య ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ ఖాదర్ భాషా బాయ్ మహమ్మద్ రఫీ భాయ్ మంగళంపూరి ప్రకాష్ ఎస్ఎంఎస్ సర్దార్ బాయ్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, రైట్ ఆన్సర్ అండి. ఇంకా పండిట్ విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, వీరు కూడా రైట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ అరుణకుమారి అశోక్ కుమార్ మానస వీణ మోక్షశ్రీ మోనిష్ సుజాత నగర్ ఒంగోలు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. రామ్మోహన్ రావు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మను. ఇంకా కోట హారిక రాజవోల్ నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు కృష్ణవేణి, రైట్ ఆన్సర్ అండి. అలాగే గణేష్ నెల్లూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, సారీ అండి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకా లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ రైట్ ఆన్సర్ పంపారు. భోగనాథుని వెంకటేశ్వరరావు, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. చెన్నకేశవరావు అత్తిలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మరి అందరూ సమాధానాలు వచ్చేసాయి. మరి సరైన సమాధానం ఏంటో చూద్దాం. భారతదేశానికి అల్లం రాజధానిగా మిజోరాం రాష్ట్రం గుర్తింపు పొందిందండి. ఇక్కడ అధిక నాణ్యత గల అల్లం ఉత్పత్తి ఇంకా వ్యవసాయంలో సాధించిన ప్రగతిని పరిగణనలోకి తీసుకుని నీతి ఆయోగ్ ఈ రాష్ట్రాన్ని అల్లం రాజధానిగా ప్రకటించింది. పాలెం పోలయ్య ఇనమడుగు నుంచి వీరు పంపించారు, రైట్ ఆన్సర్ అండి. మరి తర్వాత ప్రశ్న, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు అపర ఘంటసాలుగా పేరు పొందిన వీరి వర్ధంతి ఈరోజు, ఆయన పేరు ఏమిటి, ఎవరు ఈయన, తెలుగు సినిమా నేపథ్య గాయకులు ఆయన వర్ధంతి, ఆయన అపర ఘంటసాలుగా పేరు పొందారు, ఆయన పేరు ఏమిటి, మరి పంపించేయండి. 0866 248 8812 మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు అపర ఘంటసాలుగా పేరు పొందిన ఈ గాయకుడు ఈరోజు వర్ధంతి వీరిది, ఆయన పేరు ఏమిటి? మరి ఒక క్లూ కూడా ఇచ్చేస్తానండి. మీరు ఇప్పుడు అందరూ కొంతమంది ఘంటసాల వెంకటేశ్వరరావు అని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని పంపిస్తున్నారు ఆన్సర్స్, అది రాంగ్ ఆన్సర్. ఈరోజు వీరి వర్ధంతి, ఆ గాయకులు వారి పేరేమిటి? మరి సమాధానాలు చూసేద్దాం. ముందుగా అయితే పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు, వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. ఇంకా సుజాత నగర్ నుంచి పంపించారు వీరంతా, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్ అండి. రేణుకా గోపరాజు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఒంగోలు నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఘంటసాల వెంకటేశ్వరరావు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అని పంపిస్తున్నారు, అవి రాంగ్ ఆన్సర్స్, మీరు సరిచేసుకోండి. ముందే రైట్ ఆన్సర్ పంపించేయండి. ఇంకా వీరు కూడా పంపించారు లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి గాంధీ మార్కెట్ నుంచి పంపించారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, ఇది రాంగ్ ఆన్సర్ అండి. గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు పంపించారు, రైట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ రైట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బానీ, ఇది రాంగ్ ఆన్సర్ అండి. చిలకమర్రి ఉపేంద్రచారి తిప్పత్తి నల్గొండ జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎన్వీఎన్ మూర్తి శ్రీదేవి వీరంతా లక్కవరం నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా పండిట్ విజయశేఖర్ నంద్యాల నుంచి రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా హ్యాపీ హోమ్స్ కాలనీ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి నర్సాపురం నుంచి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతోష్, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరంతా కూడా రైట్ ఆన్సర్ పంపారు. ఇది దేవులపల్లి హనుమంతరావు ఖమ్మం నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. సుబ్రహ్మణ్య

పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలు లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ అండి. ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మీ కుమారి, లక్ష్మీ శివకుమారి, మోహన్ కృష్ణ వీరంతా. ఇది ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్ కాదండి. ఇది ఆయన పేరు కరెక్టే, కానీ మీరు మరి ఎవరని పంపించారో కరెక్ట్గా మళ్ళొక్కసారి సమాధానం పంపించండి. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోష్ని రైట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బద్రి విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. పాలింపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ గారు, దేవరాజుగట్టు నుంచి సాల్మన్ రాజు, నరేంద్ర రెడ్డి, మస్తాన్ బాషా, బుచిరెడ్డిపాలెం నుంచి, ఇంకా రామకృష్ణయ్య గారు గుడిగుంట్ల ముంత నుంచి, ముంత పెద్దన్న, బండారు శంకరయ్య రైట్ ఆన్సర్ అండి మీరంతా పంపింది. ఇంకా లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ పంపారు. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి రైట్ ఆన్సర్ అండి. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రముగిలి పద్మరాణి, అక్షర కృప రైట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుండుగోలను నుంచి మద్దుల శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రామోజీ, రమేష్ రైట్ ఆన్సర్. తెనాలి నుంచి కుమార్ రైట్ ఆన్సర్ అండి. కాకినాడ జిల్లా నుంచి ఎస్ వెంకటేష్, ఎస్ఎస్ బాబు రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, తాటిపత్తి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. హర్షకుమార్ కంకిపాడు మండలం తెన్నేరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. ఎస్ఎంఎస్ సర్దార్ ఈశ్వర్ రాజు పంపించారు ఎక్కడి నుంచి, రైట్ ఆన్సర్ అండి. మీరు మొత్తం పేర్లు అవి కలిపేసి పంపించారు ఆన్సర్ కూడా, దయచేసి అలా పంపించకండి. ఆన్సర్ కూడా మళ్ళీ చెప్పేస్తాం కదా దాంతోపాటు. తర్వాత చెన్నకేశవరావు అత్తిలి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి ఆన్సర్ ఇది కాదండి, రాంగ్ ఆన్సర్ ఇది. ఘంటసాల వెంకటేశ్వరరావు అని పంపించారు మీరు. అది ప్రశ్న ఏంటంటే అపర ఘంటసాలగా పేరు పొందిన గాయకులు అడిగింది ప్రశ్న. తర్వాత శంకర్ డేవిడ్ ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుంచి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని రైట్ ఆన్సర్ అండి. ముండ్రాయి గ్రామం నుంచి అనుముల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహీర రైట్ ఆన్సర్ అండి. కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా దైద, భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, ఇది రాంగ్ ఆన్సర్ అండి. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, సుజాత నగర్ నుంచి ఏమండి మీరు, ఎస్ జానకి అని పంపించారు. మనం ప్రశ్న అపర ఘంటసాల అని అంటే మేల్ అని కదండి. మరి మీరు కనుక సమాధానం గెస్ చేస్తే పంపించేయండి. ఇంకా రాజవోలు నుంచి పంపించారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. తర్వాత పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి కుమార్, అశోక్ రైట్ ఆన్సర్ పంపించారు.
అలాగే నెల్లూరు జిల్లా కోవూరు

నుంచి విజయ్ కుమార్ రెడ్డి, వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత సమీనా నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, వీరంతా రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. పండిట్ విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మొహమ్మద్ రఫీ బాయ్ నెల్లూరు నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ధవళ లక్ష్మీ నరసింహారావు, సంధ్య నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. లక్ష్మీ విశాల్ విశాఖపట్నం నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, వీరు కూడా రైట్ ఆన్సర్. ఇంకా దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ అండి. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ రైట్ ఆన్సర్ మీరు పంపింది. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి. సరి అయిన సమాధానం ఏంటంటే, తెలుగు సినిమా నేపథ్య గాయకులు అపర ఘంటసాలుగా పేరు పొందిన వీరు, ఈరోజు వర్ధంతి వీరిది, ఆయన పేరు వి రామకృష్ణ. మరి సరైన సమాధానాలు పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన హిందీ పాఠం కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో బుద్ధిమాన్ బాలక్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని సౌజన్య. వినండి 9వ తరగతికి హిందీ పాఠం బుద్ధిమాన్ బాలక్.
2: ప్రణామ్ అధ్యాపికా జీ.
3: ఆశీష్ ఆవో బయటో సౌజన్య. ఆజ్ హమ్ బుద్ధిమాన్ బాలక్ నామక్ ఏకాంకీ పాఠ కే బారే మే జాన్ లెంగే. పహలే తుమ్ పాఠ పడో.
2: జీ అధ్యాపికా జీ, మగధ్ కే రాజధాని పాటలీపుత్ర మే రాజ దర్బార్ కా ముఖ్య కక్ష. సమ్రాట్ మహాపద్మానంద్ ఏక్ సుసజ్జిత్ సింహాసన్ పర్ బైఠే హై. సభీ అధికారీ తథా దర్బారీ అపనే అపనే స్థానోం పర్ విరాజమాన్ హై. దర్బార్ దర్శకోం సే భరా హువా హై. ఏక్ ఓర్ లోహే కా బడా సా పింజరా రఖా హై. పింజరే మే ఏక్ సింహ హై జిస్కే దర్వాజే పర్ తాలా లగా హై.
3: అచ్చా సౌజన్య, అది మగధ రాజధాని పాటలీపుత్ర రాజ దర్బార్ యొక్క ముఖ్య గది. అందులో చక్రవర్తి మహాపద్మనందుడు అలంకృతమైన ఒక సింహాసనంపై కూర్చున్నారు. అధికారులు సభికులు అందరూ తమ స్థానములలో కూర్చున్నారు. రాజ దర్బార్ సందర్శకులతో నిండి ఉన్నది. ఒకవైపు లోహంతో తయారైన పెద్ద బోను ఉన్నది. ఆ బోనులో ఒక సింహం ఉంది. ఆ బోనుకున్న తలుపుకి తాళం వేయబడి ఉంది. ఆగే పాట్ పడు.
2: సమ్రాట్ మహామంత్రి ఆజ్ఞా మహారాజ్. సమ్రాట్ క్యా సారీ వ్యవస్థ పూరి హో చు.

0: महामंत्री जी महाराज, यदि आज्ञा हो तो घोषणा करवा दी जाए। सम्राट, आज्ञा है। महामंत्री, प्रतिहारी, प्रतिहारी, अभिवादन करता है।
1: चक्रवर्ती, महामंत्री, महामंत्री, आज्ञा महाराजा। చక్రవర్తి, ఏర్పాటు అంతా పూర్తయినదా? మహామంత్రి, ఏర్పాటు అంతా పూర్తయినది మహారాజా. ఆజ్ఞ అయితే ప్రకటింపచేస్తాను. చక్రవర్తి, ఆజ్ఞ ఇస్తున్నాను. మహామంత్రి, ద్వారపాలకుడా? ద్వారపాలకుడు. ప్రమాణం చేస్తూ ఆజ్ఞ మహామంత్రి వర్యా. మహామంత్రి, మగధ మహారాజు ప్రకటన వినిపించవలెను. ద్వారపాలకుడు, చిత్తం మహారాజా అని బిగ్గరగా ప్రకటన చదవడం ప్రారంభించాడు. సభాసదులారా, పౌరులారా, మగధ చక్రవర్తి మహాపద్మనందుల వారి తరపున తాళం విరగొట్టకుండా, బోను తెరవకుండా, ఎదురుగా ఉన్న బోను నుండి సింహమును అదృశ్యం చేయగల వ్యక్తికి కోరుకున్న బహుమానం ఇవ్వబడుతుందని, అతనికి ఘన సన్మానం కూడా జరుగుతుందని, అలా తన అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్న వ్యక్తి ముందుకు రావచ్చును అని ప్రకటన చేయబడుచున్నది అని ప్రకటన వినిపించారు ద్వారపాలకుడు. అప్పుడు దర్బార్ గది అంతా కూడా నిశ్శబ్దం వ్యాపించింది. ఆగే పాట్ పడో.
0: ఏక సభాసద్, మహారాజ్ కే పరాక్రమ్ కి జయ హో. క్యా యహ సంభవ హో సక్తా హై కి బినా పింజరా ఖోలే సింహ కో గాయబ్ కర్ దియా జాయే? మహామంత్రి, మహారాజ్ కా ఆదేశ్ సమస్యా సుల్జానే కే లియే హై, తర్క కర్నే కే లియే నహీ, యహ బుద్ధి కి పరీక్షా హై. బుద్ధిమాన్ ఔర్ కుశల్ వ్యక్తి హీ ఐసా కర్ సకేగా, యహీ హమారా విశ్వాస్ హై.
1: ఒక సభికుడు ఈ విధంగా అన్నాడు, మహారాజు పరాక్రమ్ వడ్డిల్లాలి, అయితే బోను తెరవకుండా సింహాన్ని అదృశ్యం చేయడం సంభవమా? అప్పుడు మహామంత్రి ఇలా అన్నాడు, మహారాజు గారి ఆదేశం సమస్యను పరిష్కరించడానికి గాని తర్కించడానికి కాదు, ఇది తెలివికి సంబంధించిన పరీక్ష. తెలివిగల నేర్పరి అయిన వ్యక్తి ఇది చేయగలడని మా నమ్మకం. అచ్చా, ఆగే పడో.
0: దూసరా సభాసద్, మాన్యవర్, ఇస్ అసంభవ కార్య కో తో పరమేశ్వరి హీ సంభవ కర్ సక్తా హై. హమే తో లగ్తా హై కి యహ కార్య ఈశ్వర్ కే అలావా కిసి అన్య కే బస్ కి బాత్ నహీ. మహామంత్రి, ఈశ్వర్ కి దీ హుయీ ప్రతిభ సభీ మే నివాస్ కర్తీ హై. హో సక్తా హై కి కోయి ప్రతిభావాన్ వ్యక్తి ఇస్ అసంభవ్ కారికో సంభవ్ బనాదే.
1: అప్పుడు రెండో సభికుడు ఈ విధంగా అన్నాడు, అయ్యా, ఈ అసంభవమైన పనిని భగవంతుడే సంభవం చేయగలడు. ఈ పనిని భగవంతుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరని నాకు అనిపిస్తుంది అని అన్నాడు. అప్పుడు మహామంత్రి ఇలా చెప్పాడు, భగవంతుడి ఇచ్చిన బుద్ధి కుశలత అందరిలో ఉన్నది. బుద్ధి కుశలుడైన వ్యక్తి ఎవరైనా సరే ఈ అసంభవమైన పనిని సంభవం చేయవచ్చు. అచ్చా, ఆగే పడు.
0: జీ అధ్యాపికా జీ, జన్ సముదాయ, యది సింహ బాహర్ గయాతో హమ్ సబ్కో ఖా జాయేగా, ఆప్ ఇసే బాహర్ నా ఆనే దే, బుద్ధి పరీక్ష కిసి ఓర్ తరహ సే భీ హో సక్తీ హై, యహీ హమారీ ప్రార్థనా హై. సమ్రాట్, యహ సమస్య మగధ రాజ్య కే బుద్ధిమానోం కో పడోసీ రాజ్య కి ఓర్ సే దీ గయీ ఏక చునౌతీ హై, ఘబరానే కి కోయీ బాత్ నహీ, సభీ కి సురక్ష కే ప్రబంధ కర్ దియే గయే హై. ఆప్ శాంతి సే సమస్య కా సమాధాన్ ఢూండే, కుచ్ సమయ తక్ సభా కక్ష మే సన్నాటా చా జాతా హై.
1: అచ్చా సునో, అప్పుడు సభలో సందర్శనకు వచ్చిన ప్రజల్లో ఈ విధంగా అడిగారు, సింహం బయటకు వస్తే తప్పక మమ్మల్నందరినీ చంపేస్తుంది, మీరు దీనిని బయటకు రానీయకండి మహారాజా, తెలివిని పరీక్షించడం ఇంకొక విధంగా కూడా చేయవచ్చు, ఇదే మా విన్నపం అని అన్నారు. అప్పుడు సభలో చక్రవర్తి ఇలా అన్నారు, ఈ చిక్కు ప్రశ్న మగధ రాజ్యంలోని తెలివిగల వారికి పొరుగు రాజ్యం తరపున ఇవ్వబడిన సవాల్, భయపడవలసిన అవసరం ఏమీ లేదు, అందరి సంరక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి, మీరు శాంతితో సమస్యకు సమాధానం వెతకండి అని చెప్పాడు. కొంతసేపటి వరకు దర్బారు అంతా నిశ్శబ్దం వ్యాపించింది. అచ్చా, ఆగే పాట్ పడు.
0: సమ్రాట్, తో క్యా మే యహ సమజ్ లూ కి మగధ్ మే ప్రతిభా కి కమీ హై, బుద్ధిమత్తా కా అభావ్ హై,

0: बालक, महाराज की जय। मैं यह कार्य कर सकता हूँ। महाराज, मुझे सिंह को गायब करने की अनुमति दीजिए। सभी विस्मय से बालक की ओर देखते हैं।
1: అప్పుడు చక్రవర్తి ఇలా అన్నాడు, అయితే మగధలో బుద్ధి కుశలత తక్కువని, తెలివితేటలు లేవు అని భావించవచ్చా? ఇంతలో సందర్శకులలో ఒక బాలుడు లేచి ఈ విధంగా పలికాడు, మహారాజుగారికి జయము, నేను ఈ పనిని చేయగలను. మహారాజా, సింహమును అదృశ్యం చేయటకు నాకు అనుమతి ఇవ్వండి. అప్పుడు సభలోని వారంతా ఆశ్చర్యంతో ఆ బాలుని వైపు చూశారు. అచ్చా, అప్పడో
0: महामंत्री, निडर बालक, तुम्हारा नाम क्या है?
2: बालक, मुझे चंद्र कहते हैं श्रीमान।
0: महामंत्री, चंद्र, यह बच्चों का खेल नहीं है, तुम जाओ और बच्चों की खेल खेलो, उछलो कूदो और दौड़ो, यह कोई साधारण खेल नहीं, बुद्धि का खेल है।
2: बालक, महामंत्री, क्या इस प्रतियोगिता में आपने कोई आयु सीमा भी रखी है?
1: అప్పుడు మహామంత్రి ధైర్యశాలి అయిన బాలుడా, నీ పేరు ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు, మంత్రివర్యా, నన్ను చంద్ర అంటారు అని చెప్పాడు. అప్పుడు ఇంకా మహామంత్రి ఈ విధంగా చెప్పాడు, చంద్ర, ఇది చిన్నపిల్లల ఆట కాదు, నీవు వెళ్లి పిల్లల ఆట ఆడుకో, ఎగురు, దుముకు, పరిగెత్తు, ఇది ఏదో మామూలు ఆట కాదు, ఇది తెలివికి సంబంధించిన ఆట. అయితే అప్పుడు ఆ బాలుడు ఈ విధంగా అడిగాడు, మహామంత్రి, ఈ పోటీకి వయస్సు ఇంత ఉండాలని పరిమితి ఏమైనా మీరు పెట్టారా అని అడిగాడు. అచ్చా, అబ్ ఆగే పడో.
2: జీ అధ్యాపిక జీ, మహామంత్రి, హస్కర్ వత్స్ సుయి తల్వార్ కా కార్య నహీ కర్ సక్తి.
0: బాలక్, మహోదయ్, తో తల్వార్ భీ సుయి కా స్థాన్ నహీ లే సక్తి.
2: సమ్రాట్, యహ బాలక్ కౌన్ హై జో ఇత్నా బఢ్ చఢ్ కర్ బాతే కర్ రహా హై?
0: మహామంత్రి, మహారాజ్, యహ ఏక్ హటి బాలక్ హై. సమ్రాట్, బాలక్ హట్ మత్ కరో, నహీ తో తుమ్హే సింహ కే పింజరే మే బంద్ కర్ దియా జాయేగా.
2: బాలక్ కి మా అపనే పుత్ర కో ఏక్ ఓర్ ఖించనే కా ప్రయాస్ కర్తీ హై, పరంతు బాలక్ అపనా హాత్ ఛుడా కర్ పింజరే కి ఓర్ బఢ్తా హై.
1: అచ్చా, అప్పుడు మహామంత్రి నవ్వి, నాయనా, సూది ఎప్పుడూ కూడా కత్తి పని చేయలేదు అని అనెను. అప్పుడు బాలుడు కూడా ఇలా అన్నాడు, అయ్యా, మరి కత్తి కూడా సూది పని చేయదు కదా. అప్పుడు చక్రవర్తి, ఈ బాలుడు ఎవరు, ఈ విధంగా గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు అని అన్నాడు. అప్పుడు మహామంత్రి ఇలా చెప్పాడు, మహారాజా, ఇతడొక మొండి పట్టుదలగల బాలుడు. అప్పుడు చక్రవర్తి, బాలుడా, మొండిగా ప్రవర్తించకు, లేకపోతే నిన్ను సింహమున్న బోనులో బంధించడం జరుగుతుంది అని అన్నాడు. ఆ మాటలకు బాలుని తల్లి తన బిడ్డను తన వైపు లాగే ప్రయత్నం చేసింది. కాని అప్పుడు ఆ బాలుడు తన తల్లి చెయ్యి విడిపించుకుని పంచరం వైపు వెళ్లాడు. అచ్చా, అబ్ ఆగే పడు.
2: బాలక్, మహారాజ్, యది మై సమస్య కా సమాధాన్ నా ఢూండ్ సక తో ఆప్ జో చాహే దండ్ దే, ముజే పింజరే కే పాస్ జానే కీ అనుమతి దీజియే.
0: సమ్రాట్, ఖుషీ సే జా సక్తే హూ, బాలక్ పింజరే కే పాస్ జాకర్ సింహ కో ధ్యాన్ సే దేఖతా హై ఔర్ అపనీ బుద్ధి లడాతా హై, సింహ కా రహస్య వహ జాన్ లేతా హై. దర్బార్ మే సబ్ చకిత్ హోకర్ దేఖ రహే తే, సబ్ మే కుతూహలతా థీ కీ ఆగే క్యా హోనే వాలా హై.
2: బాలక్, మహారాజ్, మే సింహ కో బాహర్ నికాల్ దూంగా, ఆప్ కృపయా పింజరే కే చారోం ఓర్ ఆగ్ జలానే కా ప్రబంధ కర్వా దే ఔర్ ముజే కుచ్ సమయ తక్ అపనా కార్య కర్నే దే. సమ్రాట్ కే ఆదేశానుసార్ పింజరే కే చారోం ఓర్ ఆగ్ లగా దీ జాతీ హై, పింజరా ఆగ్ కే లపటో మే ఘిర్ జాతా హై, దేఖతే హీ దేఖతే షేర్ గాయబ్ హో జాతా హై, ఆగ్ కీ లపటే ధీరే ధీరే శాంత హో జాతీ హై, సభీ లోగ్ అపనే అపనే స్థాన్ సే యహ విస్మయకారీ దృశ్య దేఖ్ కర్ దంగ్ రహ్ జాతే హై, పింజరా ఖాళీ హో జాతా హై.
1: అప్పుడు బాలుడు ఇలా అన్నాడు, మహారాజా, నేను ఈ సమస్యను పరిష్కరించలేకపోయినట్లయితే మీరు కోరుకున్న శిక్ష నాకు విధించండి. అయితే ముందుగా ఆ బోను దగ్గరకు వెళ్ళుటకు నాకు అనుమతి ఇవ్వండి అని అన్నాడు. అప్పుడు చక్రవర్తి

0: వ్యక్తి సంతోషంగా వెళ్లవచ్చు అని అనుమతించారు. అప్పుడు బాలుడు బోను దగ్గరికి వెళ్లి సింహమును శ్రద్ధగా గమనించాడు. తన తెలివికి పదును పెట్టాడు. ఆ సింహము యొక్క రహస్యాన్ని తెలుసుకున్నాడు. సభలోని వారందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇక ముందు ఏం జరగనుందా అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. అప్పుడు బాలుడు ఇలా అన్నాడు, మహారాజా, నేను సింహాన్ని బయటకు తీయకుండా అదృశ్యం చేయగలను. మీరు దయచేసి బోను చుట్టూ అగ్గిరాజేసే ఏర్పాటు చేయించండి. అంతేకాక నన్ను నా పనిని చేసుకోనియండి. అప్పుడు చక్రవర్తి ఆదేశం ప్రకారం బోను చుట్టూ అగ్గిరాజేయబడింది. బోను అగ్నిజ్వాలల్లో చుట్టబడి ఉంది. చూస్తుండగానే సింహం కనిపించకుండా పోయింది. అగ్నిజ్వాలలు నెమ్మదిగా శాంతించాయి. ప్రజలందరూ తమ తమ స్థానముల నుండి ఈ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూచి నిశ్చేష్టులైపోయారు. ఇంకేముంది, బోను అంతా ఖాళీ అయింది. చూడండి మహారాజా, సింహము బోను నుండి అదృశ్యమైపోయింది. బోనుకి వేసిన తాళం యథాతథంగానే ఉన్నది. అప్పుడు చక్రవర్తి కూడా పట్టలేని ఆనందంతో, ఆహా, అద్భుతం! చంద్రా, నీవు చమత్కారం చేశావు. నీవు నీ తెలివితో సింహం నిర్మాణాన్ని గుర్తించి దాన్ని అగ్ని యొక్క వేడితో కరిగించావు. భళా అని అన్నాడు. అచ్చా సౌజన్య, ఆజ్ హమారా పాఠ్ సమాప్త్ హో గయా.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: సుభాశీష్.
2: మీరింతవరకు బుద్ధిమాన్ బాలక్ 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయిని శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థిని సౌజన్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు శ్రీమతి వేల్పూరి నాగప్రియాంక గారిచే భజనావళి వింటారు.

ఆప్తజన రాక్షక భక్తజన పాలా.

నాదో తాబేటి సంజావాచే.

0: ಗೋವಿಂದ ಹರಿ, ಆಂಜನೇಯವರದ ಗೋವಿಂದ ಹರಿ.
1: మీరింతవరకు శ్రీమతి వేల్పూరి నాగప్రియాంక గారిచే భజనావళి విన్నారు. ఈనాటి భజనావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్తర తరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ప్రేమించు పెళ్ళాడు. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: వేటగాడు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

గజని ఈ చిత్రానికి కార్తీక్ గానం.

యువ శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పూరిలో జరిగే పూరి జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకుందాం. ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలో ఉన్న శ్రీ జగన్నాథ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. ఇది హిందువుల నాలుగు ప్రధాన ధామాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ జగన్నాథ స్వామివారి దర్శనం పొందుతారు. ఈ ఆలయంలో శ్రీ జగన్నాథ స్వామితో పాటు ఆయన అన్నయ్య శ్రీ బలభద్రుడు, చెల్లెలు దేవి సుభద్రమ్మవారు కొలువై ఉంటారు. అయితే ఈ మూడు దైవాల విగ్రహాలు సాధారణ రాయి లేదా లోహంతో కాకుండా పవిత్రమైన వేప చెక్కతో తయారు చేస్తారు. ఈ విగ్రహాల తయారీ ఒక అత్యంత పవిత్రమైన వైదిక ప్రక్రియ. ప్రతి సంవత్సరం కొత్త విగ్రహాలు తయారు చేయరు, కానీ అధిక ఆషాఢమాసం వచ్చిన సంవత్సరంలో జరిగే ప్రత్యేక ఉత్సవాన్ని నవకళేబరం అంటారు. ఇది సుమారు 12 నుండి 19 సంవత్సరాల మధ్య ఒకసారి జరుగుతుంది. ముందుగా ఆయన ఆలయ పూజారులు, సేవకులు ప్రత్యేక యాత్ర చేసి పవిత్రమైన వేప చెట్లను వెతుకుతారు. ఈ యాత్రను బనజాగ యాత్ర అంటారు. ఆ చెట్లను ఎంపిక చేయడానికి శాస్త్రాలలో చెప్పిన కొన్ని లక్షణాలను పరిశీలిస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి ఆ చెట్లను నరికి పూరికి తీసుకువెళతారు. ఆ ఎంపిక చేసిన పవిత్ర చెక్కతో ఆలయానికి చెందిన సంప్రదాయ శిల్పులు, మహారాణా సేవకులు రహస్యంగా మంత్రోచ్చారణల మధ్య కొత్త విగ్రహాలను చెక్కుతారు. ఈ ప్రక్రియలో అనేక వైదిక నియమాలను పాటిస్తారు. ముఖ్యంగా నవకళేబరంలోని అత్యంత పవిత్రమైన ఘట్టం ఏమిటంటే బ్రహ్మ పరివర్తనం. పాత విగ్రహాలలో ఉన్న పవిత్ర దైవత్వాన్ని అత్యంత రహస్యంగా కొత్త విగ్రహాలకు బదిలీ చేస్తారు. దీనిని సంప్రదాయంగా బ్రహ్మ పదార్థం లేదా బ్రహ్మతత్వం అని పిలుస్తారు. దీనిని కొద్దిమంది అధికారం కలిగిన పూజారులు మాత్రమే అర్ధరాత్రి సమయంలో నిర్వహిస్తారు. అయితే ఆ బ్రహ్మ పదార్థం ఏమిటో ప్రజలకు వెల్లడించరు. అది ఆలయ సంప్రదాయంలో అత్యంత గోప్యంగా ఉంచబడుతుంది. ఈ బ్రహ్మ పరివర్తనం పూర్తయిన తర్వాత పాత విగ్రహాలను జగన్నాథ ఆలయ ప్రాంగణంలోని పవిత్ర స్థలం కోయిలి వైకుంఠంలో కొన్ని వైదిక సంప్రదాయాల ప్రకారం భూసమాధి చేస్తారు. భక్తులు దీనిని దైవ స్వరూపానికి గౌరవ ప్రదమైన విశ్రాంతిగా భావిస్తారు. ఆ తరువాత కొత్త విగ్రహాలను ఆలయంలో ప్రతిష్ఠించి నిత్య పూజలు, ఉత్సవాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు అనంతవర్మ చోడగంగ దేవుడు నిర్మించడం ప్రారంభించగా తరువాత రాజులు దానిని విస్తరించారు. ఆలయ నిర్మాణ శైలి కళింగ వాస్తు సంప్రదాయానికి అద్భుతమైన నిదర్శనం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర పూరి జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. ప్రతి సంవత్సరం ఆషాఢమాస శుక్ల ద్వితీయ నాడు ఈ జగన్నాథ రథయాత్ర 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ 9 రోజుల ఉత్సవంలో జగన్నాథుడు తన అన్న, చెల్లితో కలిసి అత్తారిల్లు అయిన గుండీచా ఆలయంలో బస చేస్తారు. ఆ తర్వాత 10వ రోజున తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ముగ్గురు దేవతలకు ప్రత్యేకమైన రథాలను తయారు చేస్తారు. బలభద్రుని రథాన్ని తాళధ్వజం అంటారు, సుభద్ర రథం దర్పదలన్ కాగా జగన్నాథుని రథాన్ని నందిఘాష అని పిలుస్తారు. ప్రతి ఏడాది సరికొత్త కలపను ఉపయోగించి అత్యంత అద్భుతంగా ఈ రథాలను నిర్మిస్తారు. రథయాత్ర ప్రారంభానికి ముందు పూరి రాజు స్వయంగా బంగారు చీపిరితో రథాల ముందు శుభ్రం చేస్తారు. ఈ సంప్రదాయాన్ని చేరా పహారా అంటారు. అనంతరం లక్షలాది మంది భక్తుల జై జగన్నాథ నామస్మరణ నడుమ భక్తజనం రథాలను లాగుతూ ముందుకు సాగుతారు. భగవానుడు తన భక్తుల కోసం స్వయంగా గుడి నుండి బయటకు వచ్చి వీధిలో విహరించే ఏకైక అద్భుత వేడుక ఇది. అన్నిటికన్నా ముఖ్యమైనది శ్రీ జగన్నాథ స్వామివారి మహాప్రసాదం. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రసాదాలలో ఒకటిగా భావించబడుతుంది. పూరి జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో వండిన నైవేద్య
నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించిన తరువాత దానిని మహాప్రసాదంగా భక్తులకు అందిస్తారు. ఈ మహాప్రసాదాన్ని ఒడియా భాషలో అబాడా అని పిలుస్తారు. ఆలయ వంటశాలలో మట్టి పాత్రలో కట్టెల పొయ్యిపై సంప్రదాయ పద్ధతిలో వంట చేస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పేర్చి వండినప్పుడు పై కుండలోని ఆహారం ముందుగా ఉడుకుతుందని భక్తులు దైవ మహిమగా విశ్వసిస్తారు. ప్రతిరోజు అనేక రకాల వంటకాలను భగవంతునికి సమర్పిస్తారు. సంప్రదాయం ప్రకారం శ్రీ జగన్నాథ స్వామికి 56 రకాల నైవేద్యాలు సమర్పించడం విశేషం. శ్రీ జగన్నాథుని విగ్రహ రూపం ఎంతో ప్రత్యేకమైనది. ఆయన విశాలమైన కళ్ళతో ప్రతి జీవిని సమానంగా చూస్తారనే సందేశాన్ని ఇస్తారు. కార్యక్రమంలో ఇప్పుడు బద్రీనాథ్ చిత్రం నుంచి శంకర్ మహదేవన్, ఎంఎం కీరవాణి పాడిన పాట వింటారు.

హరేలా అనేది ఉత్తరాఖండ్లోని కుమావ్ ప్రాంతంలో వర్షాకాలం ప్రారంభాన్ని ప్రకృతిని స్వాగతిస్తూ జరుపుకునే ప్రధాన పండుగ. దీనిని హరియాలి లేదా పచ్చదనం పండుగ అని కూడా పిలుస్తారు. ప్రకృతిని ఆరాధించడం, సమృద్ధిని కోరుకోవడం మన భారతీయ సంస్కృతిలో భాగం. అటువంటి అద్భుతమైన ప్రకృతి ఉత్సవాలలో హరేలా ఒకటి. హరేలా అంటే పచ్చదనం అని అర్థం. హరేలా పండుగ ప్రధానంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం హిందూ పంచాంగం ప్రకారం శ్రావణ మాసం ప్రారంభంలో, సాధారణంగా జూలై నెలలో 16వ తారీఖున జరుపుకుంటారు. ఈ సమయం వర్షాకాలం ప్రారంభమై కొత్త వ్యవసాయ సీజన్ మొదలయ్యే కాలం. హరేలా అనే పదానికి పచ్చదనం, పంటల సమృద్ధి, కొత్త జీవం అనే అర్థాలున్నాయి. రైతులు వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ప్రకృతిని, భూమిని, చెట్లను గౌరవించే పండుగ. పర్యావరణ పరిరక్షణ, చెట్ల పెంపకం, ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని గుర్తుచేసే సందేశాన్ని ఈ పండుగ అందిస్తుంది. హరేలా పండుగను ఉత్తరాఖండ్లోని కుమావ్, గద్వాల్ ప్రాంతాల ప్రజలు శతాబ్దాలుగా ఆచరిస్తున్న ప్రాచీన జానపద సంప్రదాయం. కాలక్రమేణా ఈ పండుగ

ప్రజల జీవితంలో భాగమై ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా మారింది. ఈ పండుగకు 9 రోజుల ముందు ఇంట్లో చిన్న పాత్రలో గోధుమలు, బార్లీ, మొక్కజొన్న లేదా ఇతర ధాన్యాల విత్తనాలను నాటుతారు. పండుగ రోజున మొలిచిన ఆ పచ్చని మొక్కలను శుభానికి చిహ్నంగా పూజించి పెద్దలు చిన్నవారికి ఆశీర్వాదంగా తలపై ఉంచుతారు. ఈ సందర్భంగా అనేక ప్రాంతాలలో చెట్లను నాటే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను గుర్తు చేసుకుంటారు. హరేలా పండుగ మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని ఈ పండుగ ప్రేరేపిస్తుంది. ఇప్పుడు జనతా గ్యారేజ్ చిత్రం నుంచి రఘు దీక్షిత్ పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు వరల్డ్ స్నేక్ డే గురించి తెలుసుకుందాం. పాము అనే పేరు వినగానే చాలామందికి భయం వేస్తుంది, కానీ ప్రకృతిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పాములు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్రను పోషిస్తాయి. అందుకే వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి ప్రతి సంవత్సరం జూలై 16వ తారీఖున ప్రపంచ పాముల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే 2000వ సంవత్సరం ప్రారంభం నుంచి వన్యప్రాణి సంరక్షణ సంస్థలు, హెర్పిటాలజిస్టులు, పాములపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు, జంతు ప్రదర్శనశాలలు, ప్రకృతి ప్రేమికులు కలిసి పాముల గురించి అవగాహన పెంచేందుకు జూలై 16వ తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం ప్రారంభించారు. క్రమంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ స్నేక్ డేగా గుర్తింపు పొందింది. అయితే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాముల గురించి ఉన్న అపోహలను తొలగించడం, పాముల పట్ల అనవసరమైన భయాన్ని తగ్గించడం, పర్యావరణంలో పాముల ప్రాముఖ్యతను తెలియజేయడం, పాముల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడం. పాములు పంటలకు నష్టం కలిగించే ఎలుకల సంఖ్యను నియంత్రిస్తాయి, దీంతో రైతులకు మేలు జరుగుతుంది. అలాగే ఆహార గొలుసులో కీలక పాత్ర పోషిస్తూ పర్యావరణ సమతుల్యతను కాపాడతాయి. కానీ అపోహల కారణంగా అనేక పాములు చంపబడుతున్నాయి. అందుకే ప్రజల్లో సరైన అవగాహన పెంపొందించడం అవసరం. మన భూమిపై దాదాపు 3500కి పైగా పాము జాతులు ఉన్నాయి, కానీ వాటిలో కేవలం 600 జాతులు మాత్రమే విషపూరితమైనవి. అందులోనూ మనుషులకు ప్రమాదకరమైనవి కేవలం 200 మాత్రమే. మన చుట్టూ తిరిగే జర్రిపోతులు, పసిరీక పాములు, కొండ చిలువలు పూర్తిగా విషరహితమైనవి. పాములు సాధారణంగా మనుషులపై దాడి చేయవు. తమకు ప్రమాదం ఉందని భావించినప్పుడు మాత్రమే ఆత్మరక్షణ కోసం స్పందిస్తాయి. పాము కనిపిస్తే దానిని చంపడానికి ప్రయత్నించకండి. వెంటనే అటవీ శాఖ లేదా శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ బృందానికి సమాచారం ఇవ్వండి. ప్రతి జీవికి ప్రకృతిలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. పాములు కూడా మన పర్యావరణ వ్యవస్థలో ఎంతో కీలకమైన భాగం. వాటిని సంరక్షించడం మనందరి బాధ్యత. కార్యక్రమంలో ఇప్పుడు మగధీర చిత్రం నుంచి అనుజ్ గురువారా రీటా పాడిన పాట వింటారు.

ఉదయం లేచిన దగ్గర నుండి మొదలు రాత్రి పడుకునే వరకు మనం రకరకాల ద్రవాలను తాగుతుంటాం. అసలు మానవ చరిత్రలో ఈ పానీయాల ప్రయాణం ఎలా మొదలైంది? కేవలం దాహం తీర్చుకోవడానికేనా, లేక పోషణ మరియు ఆనందం కోసం కూడానా? భూమిపై జీవి పుట్టినప్పటి నుండి మానవాళికి అత్యంత ముఖ్యమైన ద్రవం నీరు. జీవక్రియలు సాగాలన్నా, శరీరం హైడ్రేటెడ్గా ఉండాలన్నా నీరు తప్పనిసరి. ఆది మానవుడు కేవలం నదులు, చెరువుల నీటిపైనే ఆధారపడ్డాడు. కానీ నాగరికత మారుతున్న కొద్దీ కేవలం నీరే కాకుండా ఇతర సహజ పానీయాల వాడకం మొదలైంది. ఉదాహరణకు కొబ్బరి నీరు. ఇది ప్రకృతి మనకిచ్చిన ఒక అద్భుతమైన హైడ్రేషన్ డ్రింక్. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్ మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. దాహం తీరింది, మరి పోషణ సంగతి ఏంటి? ఇక్కడే మానవ చరిత్రలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అదే పాలు. సుమారు 10,000 సంవత్సరాల క్రితం మనుషులు జంతువులను పెంచడం ప్రారంభించినప్పుడు పాలను ఒక ముఖ్యమైన పానీయంగా మార్చుకున్నారు. పాలు కేవలం ద్రవం కాదు, అది ఒక సంపూర్ణ ఆహారం. కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు నిండిన పాలు మానవ శరీర ఎదుగుదలకు ఎంతో తోడ్పడ్డాయి. ఆ తర్వాత మజ్జిగ, లస్సీ వంటివి మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి వాడుకలోకి వచ్చాయి. అలాగే పండ్ల రసాలు, ప్రకృతి సిద్ధంగా లభించే పండ్ల నుండి రసాన్ని తీసి తాగడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు లభించడం ప్రారంభమైంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కేవలం దాహం పోషణే కాదు, మనసుకు ప్రశాంతతను నలుగురు కలిసినప్పుడు ఆనందాన్ని ఇచ్చే పానీయాలు కూడా ఉన్నాయి. అవే టీ మరియు కాఫీ. టీ అనేది చైనాలో 1,000 సంవత్సరాల క్రితం యాదృచ్ఛికంగా ఒక చెట్టు ఆకులు నీటిలో పడడంతో టీ ప్రయాణం మొదలైంది. ఈ రోజులో మన ఇంట్లో ఉదయం టీ పడకపోతే రోజే గడవదు కదా. ఇక కాఫీ విషయానికొస్తే, ఇథియోపియాలో మేకలు కొన్ని రకాల గింజలను తిని ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని గమనించి కాఫీని కనుగొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఇదొక ఎనర్జీ బూస్టర్. ఇక సామాజిక వేడుకల్లో ఆనందం కోసం పురాతన కాలం నుండి వైన్, బీర్ వంటి కిణ్వ ప్రక్రియ ద్వారా తయారైన పానీయాలను కూడా మనుషులు ఉపయోగించడం ప్రారంభించారు. నీటితో మొదలైన పానీయాల ప్రయాణం పాలతో పోషణను అందించి టీ కాఫీలతో ఆనందాన్ని ఇస్తూ సాగుతోంది. అయితే ఈ ఆధునిక కాలంలో చక్కెర ఎక్కువగా ఉండే ఆర్టిఫిషియల్ డ్రింక్స్కు దూరంగా ఉండి సహజమైన పానీయాలను ఎంచుకోవడమే మన ఆరోగ్యానికి మంచిది. ఇదండి ఈనాటి యువవాణి కార్యక్రమం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్దికి అవకాశముంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్ లో పరిశుభ్రత పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్టంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ది చేసేందుకు అవకాశముంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నెల రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు ఢిల్లీలో ఉడాన్ 2.0 పథకం అమలుపై జరిగిన కార్యశాలలో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇప్పటికే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని కోరినట్లు చెప్పారు. తేదీ ఖరారైన వెంటనే నెల రోజుల్లో విమాన కార్యకలాపాలు ప్రారంభిస్తామని రామ్మోహన్ నాయుడు వివరిస్తూ,
1: License has been recently given from the DGCA to operate the airport. So all the construction work, all the work that is required to start operations has been done. We have requested the Honorable Prime Minister for a date because it is such a prestigious and important project for the state of Andhra Pradesh and for the North Andhra region. We feel justice is going to be done only when Honorable Prime Minister comes and inaugurates it. So we are just waiting for the date. Within a month, we are going to start the operations from there.
0: ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకురావాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుండి సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీఓలు, ఏఎస్డబ్ల్యూలతో మంత్రి వర్చువల్ గా ఈరోజు సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ హాస్టళ్ల పనితీరుపై నిరంతరం సమీక్షిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. హాస్టల్స్ లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో రాజీ పడొద్దని సూచించారు. హాస్టల్స్ లో సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100% సంతృప్తి రావాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో రాష్ట మంత్రులు పి నారాయణ, నిమ్మల రామానాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాస్ ఈరోజు పర్యటించారు. పర్యటనలో భాగంగా అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, హెచ్ఓడీ భవనాలను పరిశీలించారు. నిర్మాణాలు దాదాపు పూర్తి కావడంతో త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, సచివాలయం శాఖ అధికారులు, ఉద్యోగులు సుమారు 16,000 మంది ఒకే చోట పనిచేసే విధంగా 5 ఐకానిక్ టవర్లు డిజైన్ చేశారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ 70% ఆదాయం అందిస్తున్నట్లే ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఆదాయమిస్తుందని ఆయన వెల్లడిస్తూ,
2: అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతి ఒక్క రూపాయి మనం పెట్టవలసిన అవసరం లేదు. అమరావతి 100,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆసరాగా నిలబడబోతోంది. తమిళనాడుకు ఒక చెన్నై, ఒక కర్ణాటక, ఒక బెంగళూరు ఏ మాదిరిగా అయితే ఆదాయాన్ని 80% రాష్ట్రానికి అందిస్తున్నాయో అమరావతి ద్వారా రాష్ట్రానికి అటువంటి ఆదాయాన్ని సృష్టించేటువంటి విధంగా ఈరోజు నిర్మాణం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ను రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈరోజు పరామర్శించారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన గవర్నర్ ఆయనతో మాట్లాడి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని అబ్దుల్ నజీర్ ఆకాంక్షించారు. విభిన్న ప్రతిభావంతులు మానసిక స్థైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా 1750 మంది విభిన్న ప్రతిభావంతులకు 23 కోట్ల రూపాయలు వెచ్చించి ద్విచక్ర వాహనాలు అందిస్తున్న నేపథ్యంలో గుంటూరులో ఆ వాహనాలను కేంద్ర మంత్రి ఈరోజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనాలు విద్య వైద్యం వంటివి పొందడానికి లబ్ధిదారులకు ఎంతో ఉపయోగపడతాయని హర్షం వ్యక్తం చేశారు.
3: విభిన్న ప్రతిభావంతులందరికీ కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా 3000 రూపాయల నుంచి 6000 రూపాయల వరకు పెన్షన్ పెంచడం, పూర్తిగా బెడ్ రిడన్ అయిన వాళ్ళకి దాదాపు 15000 రూపాయలు ఇవ్వటం, ఈ రోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించడం, ఏవైతే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ స్కూటర్ టైప్ ఉన్నాయో ఉపాధి కోసం గానీ హాస్పిటల్కి వెళ్లటం కోసం గానీ సొంత కాళ్లపై వాళ్ళు నిలబడే విధంగా అర్హులైన వారిని గుర్తించి ఈ రోజు రాష్ట్రం మొత్తం 1750 మందికి సౌకర్యం కల్పించడం.
0: జగన్ 2.0 సూపర్ యాప్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీ శ్రేణులు పోస్ట్ చేసిన కంటెంట్ను డిలీట్ చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో తామే ఒక యాప్ తీసుకువచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నామని చెప్పారు. ఈ యాప్లో ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయం పంచుకోవచ్చని, అంతేకాకుండా దీని ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో అనుసంధానమై ఉంటారని వివరించారు. భారత్ ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 2 వన్డే క్రికెట్ మ్యాచ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంగ్లాండ్లోని కార్డిఫ్ నగరం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 44 పరుగులు చేసింది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న బలమైన అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కోస్తాంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర అధికారులు పేర్కొన్నారు. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని తెలిపారు. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో అమరావతి సచివాలయంలో ఈరోజు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం దేశంలో నడుస్తోందన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వివిధ రంగాల్లో ప్రాజెక్టులు వేగంగా అభివృద్ది చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద చేపట్టినట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పర్యాటకం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్తు లాంటి రంగాల్లో 123,229 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతోనే వేగవంతమైన అభివృద్ధికి అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1 రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ అమలులో రాజీ పడొద్దని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం తూర్పు ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతోందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. వైశ్విక భూరాజనైతిక సంఘర్షావధౌ సురక్షా ఆర్థిక సంకటం సమ్ముఖీకరణాయ బిమ్స్టెక్ సదస్య రాష్ట్రేషు దృఢ క్షేత్రీయ సహయోగస్య భారతేన మహతీ అనివార్యతా ప్రఖ్యాపితా. యత్ర సీమాః న కేవలం సురక్షితాః అపి తు సుసంపర్కయుతాః స్యుః, తత్ర వికాసః రాష్ట్రీయ సురక్షా చ ఏకేన ఏవ మార్గేణ ప్రవర్ధతే ఇతి రక్షామంత్రీ రాజనాథ సింహః సప్రశ్రయం అవోచత్. నవమ కక్షాయాం తృతీయ భాషా నియమస్య ప్రవర్ధనేన ఛాత్రేషు మానసోద్వేగం విలోక్య పంచమ షష్ఠ కక్షయోః ఏవ తస్య సమావేశాయ సర్వోచ్చ న్యాయాలయస్య శ్లాఘనీయో పరామర్శః. పుణ్యభూమౌ పుర్యాం సుదృఢ సురక్షా వలయే వైదిక మంత్రోద్ఘోషైః సహ శ్రీ జగన్నాథ రథయాత్రాయాః మంగళమయః శుభారంభః. అపి చ భారత ఇంగ్లాండ్ దేశయోర్ మధ్యే ద్వితీయా ఏక దివసీయ స్పర్ధా అద్య సాంప్రతం కార్డిఫ్ నగరే జాయమానా వర్తతే. అథ వార్తాః విస్తరేణ. భారతస్య రాష్ట్రీయ సురక్షా పరామర్శకః అజిత్ డోభాలః వైశ్విక భూరాజనైతిక సంఘర్షావధౌ సురక్షా సమాహ్వానానాం సమ్ముఖీకరణాయ దృఢ క్షేత్రీయ సహయోగస్య అనివార్యతాం ప్రత్యపాదయత్. తేన సబలం ప్రోదీరితం యత్ బిమ్స్టెక్ సదస్య రాష్ట్రైః పరస్పర కళ్యాణాయ ఏకీభూయ సంకల్పాః కరణీయాః. సహ అద్య నవదెహల్యాం సముపస్థితానాం బిమ్స్టెక్ దేశానాం రాష్ట్రీయ సురక్షా ప్రముఖాణాం పంచమం సమ్మేళనం సంబోధయనాసీత్. శ్రీ డోభాలేన స్పష్టీకృతం యత్ సంప్రతి సమగ్రం జగత్ వివిధ సంఘర్షైః భూరాజనైతిక అనిశ్చితతాభిః చ గ్రసితం వర్తతే. తేన వైశ్విక ఆపూర్తి శృంఖలాసు విఘ్న నివారణాయ ఆర్థిక ఆహ్వానానాం నిరాకరణార్థం చ బిమ్స్టెక్ సదస్య దేశానాం మధ్య సహయోగస్య ఆవశ్యకత సముపస్థాపితా. భారతస్య రక్షామంత్రీ రాజనాథ సింహః సవిశేషం ప్రఖ్యాపితవాన్ యత్ ప్రశాసనస్య అయం శ్లాఘనీయో ప్రయాసో వర్తతే యత్ తాదృశస్య నూతన భారతస్య నిర్మాణం భవేత్ యత్ర రాష్ట్రస్య సీమాః న కేవలం సురక్షితాః స్యుః అపి తు తాః సుదూర క్షేత్రైః చ సహ సర్వోత్కృష్ట సంపర్క తంత్రేణ అపి సంయోజితాః స్యుః. తేన స్పష్టీకృతం యత్ ప్రశాసనం వికాసం రాష్ట్రీయ సురక్షాం చ ఏకేనేవ మార్గేణ సహసా అగ్రే నేతుం దృఢ సంకల్పబద్ధమస్తి. నవదెహల్యాం సీమా మార్గ సంఘటనస్య ప్రౌద్యోగికీయ సంగోష్ఠ్యాః మహనీయ మంచం సంబోధయన్ అసౌ ప్రోక్తవాన్ యత్ ఉన్నత మూలభూత సంరచనా సర్వదైవ ఏకస్యాః వికసిత సభ్యతాయాః ముఖ్యం లక్షణం మన్యతే. తేన సబలం ప్రోక్తం యత్ అద్య యా మూల సంరచనా దేశే నిర్మీయతే సైవ

0: కాపి విప్రతిపత్తి నాస్తి అపితు పూర్ణ సహమతి అస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్వః హర్యానా చండీగఢ్ పంజాబ్ స్థలానాం ప్రవాసాయ నిర్గమిష్యతి. అత్రావసరే ప్రధానమంత్రీ హర్యానాయాః జింద రేల స్థానకే జింద సోనీపత్ క్షేత్రయోః భారతస్య ప్రథమాయ హైడ్రోజన్ సంచాలిత రేలయానాయ హరిత పతాకాం ప్రదర్శయిత. అనేనైవ సహ శ్రీమోదీ జింద నగరస్థే ఏకలవ్య క్రీడాంగణే సప్తశతాధిక చతుర్దశ సహస్ర కోటి రూప్యకాణాం విభిన్నానాం వికాసాత్మక పరియోజనానాం ఆధారశిలాం స్థాపయిష్యతి. ద్వివారం ఒలింపిక్ పదక విజేత్రీ భారతస్య కీర్తిమయీ క్రీడికా పీవీ సింధుః అద్య స్వకీయం ఏకం సర్వోత్కృష్టం ప్రదర్శనం విహితవతీ. చీనదేశీయాం క్రీడికాం హాన్ యుయే ఇత్యతాం పరాజిత్య జాపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ ప్రతియోగితాయాః ప్రాగుపాంత్యచరణే ససంభ్రమం ప్రవిష్టా. భారత్ ఇంగ్లాండ్ దేశయోర్మధ్యే ద్వితీయా ఏకదివసీయ స్పర్ధా అద్య సాంప్రతం కార్డిఫ్ నగరే జాయమానా వర్తతే. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పల్లెసిమలో కార్యక్రమంలో వర్షపు నీటి నిలువ, ఇంకుడు గుంతల ప్రాముఖ్యత అంశం గురించి డాక్టర్ ఎం శిరీష గారితో పరిచయం వింటారు.
1: ఎం శిరీష గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు ఇక్కడ గుంటూరులో ఉన్న కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: అయితే ఏ విభాగంలో పనిచేస్తున్నారు మేడం?
2: మాది రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ సైన్సెస్ అండి.
1: మరైతే మానవాళికి అత్యంత ముఖ్యమైన వనరుల్లో నీరు అనేది అత్యంత ముఖ్యమైనది కదండి.
3: అసలు ముందుగా నీటిని ఎందుకు సంరక్షించుకోవాలంటారు?
2: ఈ వర్షపు నీటు ఇప్పుడు మన ఉన్న వనరులన్నింటిలోనూ నీరు అనేది చాలా ముఖ్యమైందండి. అందుకని నీరు లేకపోతే జీవం లేదు. వర్షం, మంచు అనేవి రెండు స్వచ్ఛమైన వనరులు. సో నదులు, సరస్సులు, భూగర్భ జలాలు, ఇతర నీటి వనరులపై రెండు ప్రధాన వనరుల ద్వారానే నీటిని పొందుతూ ఉంటాం. అయితే వర్షంలో అధిక భాగం నీరు వృధా అవుతుంది. ఎందుకంటే జనాభా పెరుగుదల వల్ల, అభివృద్ధి వల్ల, అలాగే పట్టణీకరణ వల్ల కూడా మనం నీటి బాగా వాడుతూ ఉంటాము. దానివల్ల నీటి ఎద్దటి కూడా పెరుగుతుంది. దీనివల్ల మనము వర్షపు నీటిని చాలా జాగ్రత్తగా భావితరాల వాళ్ళకి మనం ఈ వనరుని అందించడానికి మనం జాగ్రత్తగా వాడుకోవాలి, దాన్ని నిల్వ చేసుకోవాలండి.
1: మరైతే ఇలా వర్షపు నీటిని సంరక్షించడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటారు?
2: ఈ వర్షపు నీటిని సంరక్షించుకోవడానికి ఫస్ట్ ప్రధానంగా గ్రామంలో వర్షపు నీటిని సంవత్సరం పొడవునా ఇంటిలో గల భూగర్భ జలం ట్యాంక్ ని ఒకటి నిర్మించుకోవాలండి. ఇలా నిర్మించుకోవడం వల్ల స్వయంగా మనకి ఆ రోజు అంటే ఆ సంవత్సరానికో లేకపోతే ఆ రోజుకో కావాల్సిన నీరుని వాళ్ళు వాడుకోవచ్చు. అలాగే ఈ భూగర్భ ట్యాంకుల నుండి నీటిని తోడుకోవడానికి ఒక చిన్నపాటి చేతి పంపును కూడా వాడుకోవచ్చు. దీనివల్ల మనం ఇంధనం పొదుపు చేసుకోవచ్చు. అలాగే ఈ నీటిని వ్యవసాయ నిమిత్తం కూడా వాడుకోవచ్చు. అలాగే ఈ నీటిని సురక్షితమైన త్రాగునీటిగా కూడా వాడుకోవచ్చు. దీనివల్ల జబ్బులు బారిన గాని రోగాల బారిన గాని పడకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారండి.
1: ముందుగా నీటి సేకరణ అంటే ఏంటి, వాటిని ఎందుకు సేకరించాలంటారు?
2: భవిష్యత్ అవసరాలు ఉపయోగించుకోవటానికి వీలుగా వాన నీటిని సేకరించడం అనే పద్ధతిని నీటి సేకరణ అంటారండి. అంటే మనం రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మన భావితరాల వాళ్ళకి ఈ నీటిని అందించాలి. అందుకొనకు మనము దీన్ని సేకరించుకుని దాన్ని నిల్వ చేసుకోవాలి. దాన్ని నీటి సేకరణ అంటామండి. అలాగే ప్రతి ఎండాకాలంలోనూ మనం ఈ సంవత్సరం ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా, ఎప్పుడు లేనంతగా ఉన్నాయి కదా అనుకుంటూ ఉంటాం. నదులు, చెరువులు, నీరు ఎండిపోతూ ఉంటుంది.

0: మంచినీరు కూడా దొరకని పరిస్థితి మనకి లభ్యమవుతుంది. దీనివల్ల భూగర్భ జలాలు కూడా ఇంకిపోతూ ఎండిపోతూ ఉన్నాయి. బావుల్లో బోర్లల్లో నీళ్లు ఇంకిపోతూ ఉన్నాయి. దీని ప్రభావం గ్రామాల్లో నివసించే ప్రజలకు మరియు పట్టణాల్లో నివసించే ప్రజలకు అందరికీ దీనివల్ల నీటి కొరతని ఏర్పడుతుంది. పరిశుభ్రమైన నీటిని లభ్యత లేక ప్రజలు రోగాల బారి పడి పోతున్నారు. కనుక నీటిని సంరక్షించుకోవడం అందరి బాధ్యత.
1: అయితే మరి ఇలా నీటిని సంరక్షించుకోవడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయంటారు?
0: నీటిని సంరక్షించుకునేవి రెండు పద్ధతులండి. ఒకటి, భవనపు పైకప్పులో పడే వర్షపు నీటిని ఇంటి ఆవరణలో గల భూగర్భ ట్యాంకుల్ని సేకరించి భవిష్యత్ అవసరాలకు వాడుకోవచ్చు. రెండోది, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి వాటిల్లోకి వర్షపు నీటిని సేకరించి తద్వారా భూగర్భ జలాలని పెంపొందించే భవిష్యత్ అవసరాలకు వాడుకునేది రెండో పద్ధతి.
1: మరైతే ఇళ్లలో భూగర్భ ట్యాంకుల్లో నీటిని సేకరించుకొని పెట్టుకోవచ్చు అని చెప్పేసి అన్నారు కదా, ఇలా ఏ విధంగా సేకరించాలంటారు?
0: అయితే ఈ భూగర్భ ట్యాంకులు అన్నది ఇది చాలా పాత పద్ధతి అండి. ఇంటిలోనే సూర్యరశ్మి పడకుండా భూమి లోపల నీటి ట్యాంకుని నిర్మించుకోవడం. ఈ ట్యాంకుని కనీసం 7 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు మరియు 8 అడుగుల లోతు ఉంటుంది. ఈ ట్యాంకులోని వర్షపు నీటిని భవనం పైకప్పు నుండి భూగర్భ ట్యాంకులోనికి ఒక పైపు ద్వారా నిర్మించుకోవచ్చు.
1: అయితే ఇలా భవనం పైకప్పు మీద పడిన నీటిని సేకరించేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ముందుగా ఆకాశం నుండి పడే వాన నీరు పైకప్పు మీద పడుతుంది. అందుకని మనకు వర్షాకాలం మొదలవుతుంది అనగానే మొదటిగా మనం మన పైకప్పుని శుభ్రపరచుకోవాలి. దాని మీద చెత్త చెదారం ఏమీ లేకుండా శుభ్రపరచుకోవాలి. అలాగే ఆకులు ఏమైనా చెట్ల కింద గనక ఉంటే ఆ ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేసి శుభ్రపరచుకుంటూ ఉండాలి. ఆ నీటిని నింపే జాలిని గాని ఆ నాళాలని గాని తీసేసి శుభ్రపరచుకుంటూ ఉండాలి. మనం పొడి చెత్త గనక ఉంటే దాన్ని శుభ్రపరచుకోవాలి, లేదంటే మనం నీరు పోసి కూడా కడుక్కోవచ్చు. కొన్నిసార్లు ఈ ఆకులు పడి ఉండి కుళ్ళిపోయి దాని వాసనకు ఆ నీరు కూడా పాడయ్యే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల జనాలు రోగాల బారిని కూడా పాడే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం పైకప్పుని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలండి. అలాగే ఈ పీవీసీ పైపులను కూడా ఒకసారి క్రమబద్ధీకరించి క్రమబద్ధంగా వాటిని కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి. అలాగే మనం ఎప్పటికప్పుడు ఆ పైపుల్ని పరీక్షించుకుంటూ ఉండాలి. ఎక్కడైనా క్లాంపులు ఏమైనా ఊడిపోయాయా, లేకపోతే శుభ్రంగా ఉన్నాయా, తుప్పు పట్టాయా, అలాంటివి ఏమైనా ఉంటే మనం చూసుకుని దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి. అలాగే ఆకులు అడ్డుకునే సాధనం ఒకటి ఉంటుందండి, అది ఉందా లేదా జాలి రూపంలో అది ఉందా, అది ఉంటే మొదటిగా వచ్చే ఆకులు చెత్త చెదారం ఆ జాలిని అడ్డుకుని మంచి నీటి శుద్ధి చేసి అది కింద వరకు వెళ్తుందండి. ఒకవేళ ఇది గాని లేకపోతే మనం వడపోత ప్రక్రియ అనేది ఇంకొకటి ఉంటుందండి, అది మనం తయారు చేసుకోవచ్చు.
1: మరి ఈ వడపోత ప్రక్రియ అనేది ఏ విధంగా చేస్తారండి, దానికి ఏమైనా ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయా?
0: ఇది చాలా సింపుల్ దండి. మనం కంకర, ఇసుక, అలాగే నెట్లాన్ అంటే నెట్ మెటీరియల్, ఈ మూడు తీసుకొని వడపోత సారాన్ని రూపొందించుకోవచ్చు. ఇది రూపొందించుకుని మన పీవీసీ పైప్ నుంచి ఇది తయారు చేసుకుని కింద మన తొట్టె ఉంటుంది కదండి, ఆ తొట్టె మీద ఇది పెట్టుకుంటే ఈ ఆకులు చెత్త చెదారం అన్నది ఈ వడపోతకి వచ్చి ఇక్కడ ఫిల్టర్ చేస్తుందండి. ఇదంతా నిల్వ తొట్టె భవిష్యత్ అవసరాల కోసం వడపోసిన వాన నీటిని సేకరించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ తొట్టెని ఫస్ట్ మనము సున్నం వేసుకోవాలండి 4 సైడ్లు. ఎందుకంటే సున్నం వేయటం వల్ల దాంట్లో ఉన్న చల్లపరుస్తుంది ఆ నిల్వ తొట్టెని, అలాగే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అలాంటివన్నిటిని చంపుతుందండి. అలాగే దానిపైన మనము కడప పలకలతో గాని లేదా కాంక్రీట్ పలకలతో గాని ఆ తొట్టె మీద మనం మూత వేసుకుని అమర్చుకోవాలండి.
1: దీనికి మనం పైప్ కుళాయినేదన్నా ఏర్పాటు చేసుకోవాలంటారా?
0: ఇది మనము మనకు అవసరం అయినప్పుడు మనకి కుళాయిలు 2 పెట్టుకున్నా ఒకటి పెట్టుకున్నా ఎవరి అవసరం బట్టి వాళ్ళు పెట్టుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని వాడుకోవచ్చండి.
1: అంటే ఈ పద్ధతిలో మనం ఇంటి పైకప్పు మీద పడ్డ నీటిని ఏ విధంగా పొదుపు చేసుకోవాలో చెప్పారు కదా, మరి ఇంకుడు గుంతలు అని చెప్పేసి అన్నారు కదండి, అంటే ఏంటండి?
0: ఈ ఇంకుడు గుంతలు అన్నది ఇంకొక పద్ధతి అండి. ఈ వానాకాలంలో మన ఇంటి కప్పు మీద పడి కురిసిన నీటిని మామూలుగా మనము ఒక పైపు ద్వారా మనం ఇంట్లోకి వదులుకుంటాం లేదా రోడ్డు మీదకి వదులుకుంటాం. ఆ రోడ్డు మీదకి వదులుకున్నప్పుడు మామూలుగా మన రోడ్లు తార్ రోడ్లు గానీ సిమెంట్ రోడ్లు గానీ ఉంటాయి. అయితే ఈ వర్షపు నీటి వృధా అవుతుంది, అవి ఆవిరైపోతాయి కానీ అవి ఇంకవు, భూమిలోకి ఇంకవు. అందుకని ఈ పీవీసీ పైపులు గనక మనము మన పెరట్లోకి గానీ మన ఇంట్లో తొట్టెలోకి గానీ మనం పెట్టుకుంటే గనక ఇంకుడు గుంతల్లో వాటర్ ఫిల్టర్ అయ్యి అవి భూగర్భ జలాలని

0: పెంపొందిస్తుంటాయి. అదే దీన్ని ఆంగ్లంలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అని కూడా అంటారండి.
1: అయితే మరి ఇలాంటి ఇంకుడు గుంతలను ఎలా నిర్మించుకోవాలంటారు?
0: ఈ ఇంకుడు గుంటలు 4 అడుగుల వెడల్పు, 4 చదరపు అడుగుల పొడవు మరియు 8 అడుగుల లోతు త్రవ్వాలండి. ఆ తర్వాత త్రవ్విన తర్వాత దాంట్లో ఇసుక, ఆ తర్వాత కాంక్రీట్, ఆ తర్వాత రాళ్లు వేసి దీన్ని 6.5 అడుగుల వరకు నింపుకోవాలండి. అంటే మన గ్రావెల్, ఇసుక ఇవన్నీ వేసి 6.5 వరకు అడుగులు నింపుకుని దాని తర్వాత దీన్ని మనము కప్పుకోవచ్చండి.
1: అంటే ఏ మెటీరియల్ తో కప్పుతారండి ఈ ఇంకుడు గుంతల్ని?
0: ఈ ఇంకుడు గుంతలకి మన భవనాల నుంచి పీవీసీ పైపులతో మనము కనెక్ట్ చేస్తామండి. కనెక్ట్ చేసి దానిపైన ఇందాక నేను చెప్పినట్టు కడప స్టోన్స్ కానీ లేదా కాంక్రీట్ స్టోన్స్ కానీ వేస్తే దానిలో చెత్త, అంటే మన గాలి ద్వారా వచ్చే చెత్త, దుమ్ము అలాంటివి ఏవి పడకుండా మనకి స్వచ్ఛమైన నీటిని మనకి లభ్యపరుస్తుందండి.
1: మరి అయితే ఈ పద్ధతి ద్వారా మనం ఎంతవరకు సుమారు నీటిని సేకరించుకోవచ్చు అంటారు?
0: భవనాల ఉపరితల ప్రదేశం తొట్టి పరిమాణం మరియు అక్కడ ఆ ఊర్లో పడే వర్షపాతంపై ఆధారపడి ఉంటుందండి. ఉదాహరణకు ఒక ప్రాంతంలో, ఇప్పుడు మనం ఏదైనా నివసించే ప్రాంతంలో 100 చదరపు అడుగుల ఉన్న ప్రదేశంకి 500 మిల్లీలీటర్లు వర్షపాతం పడితే గనక సుమారుగా 50,000 లీటర్లు ఉంటుంది. ఇందులో కొంత పైకప్పుపై ఇంకిపోతుంది, ఇంకొంత వ్యర్థమవుతుంది. మనము సుమారుగా 80% వరకు మనం పరిరక్షించుకోవచ్చండి. అదే నేను ఇందాక 2 పద్ధతులు చెప్పాను కదండి, ఒకటేమో భూగర్భ ట్యాంకులు మరియు ఇంకొకటి ఇంకుడు గుంతలు. అదే భూగర్భ ట్యాంకుల ద్వారా అయితే సుమారుగా 10,000 లీటర్ల వరకు మనం ఆదా చేసుకోవచ్చు. అదే ఇంకుడు గుంతల ద్వారా అయితే 40,000 లీటర్ల వరకు మనం ఆదా చేసుకోవచ్చండి.
1: ఈ విధంగా ఇంకుడు గుంతల ద్వారా నీటిని సేకరించడం వలన ఏమేమి ఉపయోగాలు ఉన్నాయంటారు?
0: మనిషి అవసరాలకు సరిపడే నీటిని లభ్యత కలుగుతుంది. మనం ఇప్పుడు ట్యాంకర్లో లేకపోతే వేరే వాటి మీద కొనుక్కునే అవసరం ఉండదు. అలాగే నీటిని సమకూర్చుకోవడానికి కలిగే ఇబ్బందులు తగ్గుతాయి. దీనికి కొరకు గవర్నమెంట్ ప్రత్యేకంగా ఏ స్కీమ్లు పెట్టాల్సిన అవసరం లేదు.
1: ప్రభుత్వ ఖర్చు తగ్గుతుందంటారు.
0: అలాగే పట్టణ గ్రామ స్థాయిలో నీటి డిమాండ్ తగ్గుతుంది, భూగర్భ నీటి పరిస్థితి మెరుగుపడుతుంది, వీటిపై ఖర్చు పెట్టేది కూడా తగ్గుతుంది.
1: మరైతే ఇప్పటి వరకు మీరు 2 విధాలుగా ఈ నీటిని పొదుపు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు కదా, మరి ఇలా చేయడానికి మొదటి విధానంలో చూసుకుంటే ఎంత ఖర్చు అవుతుందంటారు?
0: సుమారుగా మనకి 3,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుందండి. ఒక్కొక్క ఇంటికి గాని లేదంటే ఒక్కొక్క కమ్యూనిటీ, అంటే మొత్తం గ్రామీణ ప్రజలందరూ కలుపుకొని చెరువు కొంచెం అలా వేసుకుని పంచాయతీ తరఫు నుంచి ఒక్కొక్క ఇంటికి ఇంకుడు గొంత గాని కట్టుకుంటే వాళ్ళకి 3,000 నుంచి 30,000 దాకా ఖర్చు అవుతుందండి.
1: మరి అయితే వ్యక్తిగతంగా ఒక్కొక్క వినియోగదారుడు లేదా తమ సొంత ఇళ్లలో ఇలా భూగర్భ ట్యాంకుల్ని ఏర్పాటు చేసుకోవడానికి దానికి ఎంత ఖర్చు అవుతుంది అంటారు?
0: భూగర్భ ట్యాంక్ కూడా ఇంచుమించు ఇంతే ఖర్చు అవుతుందండి, 3,000 నుంచి 30,000 వరకు ఖర్చు
1: అవుతుంది. మరి అయితే ఇప్పుడు రైతు స్థాయిలో కూడా ఈ మధ్య ప్రభుత్వాలు పంట కుంటలను ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారు కదా, అలా రైతులు ఈ పంట కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సహాయం అందుతుందా?
0: ప్రభుత్వం తరపు నుంచి అయితే నీరు ప్రగతి అనే పథకం, వాటర్ అండ్ డెవలప్మెంట్ ద్వారా నీటి కుంటలు నిర్మించుకోవచ్చండి. ప్రభుత్వం వారు వారికి రైతులకి అందిస్తున్నారు.
1: సరేనండి, అయితే మీరు ఇప్పటి వరకు నీటి సంరక్షణ ఏ విధంగా చేసుకోవాలి, ఎవరికి వారే తమ ఇళ్లలో ఈ భూగర్భ జల ట్యాంకులను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే ఇంకుడు గుంతల ద్వారా నీటిని ఎలా సంరక్షించుకోవచ్చు, ఆ ఇంకుడు గుంతల ఏర్పాటుకు ఎంత ఖర్చు అవుతుంది, అది ఏ విధంగా తయారు చేయాలి, ఆ ఇంకుడు గుంతల్లో ఇలా పొదుపు చేసుకున్న నీటిని మనం భవిష్యత్ అవసరాల కోసం ఎలా వాడుకోవచ్చు అనే వివరాలు, వాటితో పాటు రైతులకు సంబంధించి ఈ రైతులు పంట కుంటలు ఏర్పాటు చేసుకోవడానికి ఏ ఏ అవకాశాలు ఉన్నాయనే విషయాలన్నింటిని కూడా చాలా చక్కగా వివరించారండి. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: వర్షపు నీటి నిలువ, ఇంకుడు గుంతల ప్రాముఖ్యత ఈ అంశం గురించి డాక్టర్ ఎం శిరీష గారితో మీరు ఇంతవరకు పరిచయ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తదుపరి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: కుసుమ సాగు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే కుసుమ సాగులో భారత్ రెండో స్థానంలో ఉంది. దేశంలో 4.6 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణంతో సుమారు 2.4 లక్షల టన్నుల కుసుమలు ఉత్పత్తి అవుతున్న సగటు ఉత్పాదకత హెక్టారుకు 537 కిలోలు మాత్రమే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కుసుమ సాగు చేస్తున్నారు. దేశంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల తర్వాత తెలంగాణలో కుసుమ సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. ఎక్కువగా నల్లరేగడి నేలల్లో కుసుమను సాగు చేస్తూ ఉంటారు. వర్షాభావం లేదా అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న ఖరీఫ్ పంటలకు కుసుమ మంచి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఖరీఫ్ లో తక్కువ వర్షపాతం వల్ల నేలలో నిల్వ ఉన్న తేమను ఇతర పంటలకు సరిపోనప్పుడు కుసుమను విత్తుకోవచ్చు. కొద్దిపాటి క్షారత్వం ఉన్న భూముల్లో కూడా కుసుమను సాగు చేసుకోవచ్చు. పూర్వకాలంలో కుసుమలో ఉన్న ఔషధ గుణాల వల్ల ఆయుర్వేద వైద్యంలో కుసుమను ఎక్కువగా వాడేవారు. వీటిని నూనె, ఎరుపు అద్దకపు రంగు కోసం సాగు చేసేవారు. తర్వాత వివిధ రకాల వంట నూనెలు రావటం, కృత్రిమ అద్దకపు రంగులు వాడటం పెరగడం ద్వారా అనేక రకాల కారణాల వల్ల కుసుమ సాగు కొంతవరకు తగ్గిందనే చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో కుసుమలో ఉన్న ఔషధ గుణాలు, ఉపయోగాలపై అవగాహన ప్రజలలో పెరిగినందువల్ల కుసుమ పంట సాగు పూర్వ వైభవం సంతరించుకుందని చెప్పొచ్చు. కుసుమ నూనె గురించి తెలుసుకుంటే కుసుమ గింజల్లో 25-30% నూనె ఉంటుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న నూనెల్లో కుసుమ నూనెను ఆరోగ్యపరంగా శ్రేష్టమైనదిగా పరిగణిస్తారు. దీనిలో 75-80% వరకు లినోలిక్ ఆమ్లం ఉండటం వలన శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించి గుండె జబ్బులు, శ్వాస సమస్యల నియంత్రణకు ఉపయోగపడుతుంది. అయితే మార్కెట్లో మిశ్రమ నూనెల తయారీ వాడకం ఎక్కువైనందువలన సరైన స్వచ్ఛమైన నూనెను కొనుక్కోవటం మంచిది. కుసుమ పూరేకుల గురించి తెలుసుకుంటే కుసుమ పూరేకులతో చేసిన హెర్బల్ టీ శరీర పోషణకు అవసరమయ్యే మోతాదులో అమైనో ఆమ్లాలు, ధాతువులు, ఇంకా బీకే, బీ2, బీ12, సిఈ విటమిన్లు విరివిగా ఉన్నాయని పరిశోధనలలో తెలిసింది. కుసుమ పూరేకులు స్త్రీలలో ఋతుక్రమాన్ని క్రమబద్ధీకరించడం, హృద్రోగాలు, కీళ్ల నొప్పులు, వాపులు, ఇంకా ఇలాంటి సమస్యలన్నీ సమర్థంగా ఎదుర్కోవడానికి తోడ్పడతాయని కూడా పరిశోధనలలో తెలిసింది. కుసుమ సంబంధిత ఔషధాలకు గుండె నుంచి రక్తాన్ని తీసుకుపోయే ధమనులను వ్యాకోపింపచేసే గుణం ఉంది. ఇంకా రక్త ప్రసరణ సాఫీగా సాగి కణజాలాలకు అవసరమయ్యే మోతాదులో ఆక్సిజన్ అందుతుంది. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇలాంటి ప్రయోజనాలున్నందుకు హెర్బల్ టీకా కూడా దీన్ని వాడుతున్నారు. నూనె తీసిన తర్వాత కుసుమ గింజల చెక్కను పశువుల మేతకు లేదా ఎరువుగా కూడా వాడుకోవచ్చు. కుసుమ లేత ఆకులు, లేత కాండాల్లో ఏ విటమిన్, ఇనుము, కాల్షియం, భాస్వరం ధాతువులు అధికంగా ఉండటం వలన ఆకుకూరగా కూడా కొన్ని ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు. కుసుమ ముదురుకాండం ఆకులు పసుగ్రాసంగా కూడా పనికొస్తాయి. ఎండుగడ్డిగా, పాతరగడ్డిగా కూడా నిల్వ చేసుకోవచ్చు. విడిపూల బొకేలో ఎండిన పూలు మొక్కలతో పాటుగా డ్రై ఫ్లవర్స్ అలంకరణలో కూడా ఉపయోగపడుతుంది. కుసుమ పంట అవశేషాలను పార్టిషన్ బోర్డుల తయారీకి వినియోగిస్తూ ఉంటారు. ఇక కుసుమ సాగుకు అనువైన నేలలు ఏమిటంటే నీరు నిలవని, బరువైన, తేమను నిలుపుకునే నల్లరేగడి, నీటి వసతి గల ఎర్ర గరప నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. కొద్దిపాటి క్షారత్వం కలిగిన నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు. నేల తయారీ విషయానికొస్తే నల్లరేగడి నేలల్లో ఏకపంటగా పండించేటప్పుడు 3-4 సార్లు దుక్కి చేయటం వలన తేమను కాపాడటమే కాకుండా కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇక విత్తడం గురించి తెలుసుకుంటే కుసుమ విత్తే

వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం. రకాలు చెప్పుకుంటే ఐఎస్ఎఫ్ 764, TSF1-1, మంజీరా, నారి 6, PBNS2, GAF 414, DSH 185, ఇవి అందుబాటులో ఉన్న రకాలు. ఇక ఐఏఎస్ఎఫ్ 764 పంట రకం, దీని పంటకాలం 120 నుంచి 125 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎండు తెగులు పేను బంకను కొంతవరకు తట్టుకుంటుంది. ఇక TSF1 రకమైతే 125 నుంచి 130 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 6 నుంచి 7 క్వింటాల దిగుబడినిస్తుంది. తెల్లపూల రకం ఎండు తెగులును పూర్తిగా పేను బంకను కొంతవరకును తట్టుకుంటుంది. ఇక మంజీరా రకమైతే 115 నుంచి 120 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 4 నుంచి 5 క్వింటాల దిగుబడి ఇస్తుంది. పూలు మొదట పసుపు రంగులో ఉండి తర్వాత నారింజ రంగుకు మారుతాయి. గింజ తెల్లగా ఉండి 27 నుంచి 30% నూనెని కలిగి ఉంటుంది. ఇక నారి 6 రకమైతే పంటకాలం 130 నుంచి 135 రోజుల వరకు ఉంటుంది. ఎకరాకు దిగుబడి 5 నుంచి 6 క్వింటాల వరకు వస్తుంది. ముళ్ళులైన రకం కావడంతో పంట కోత నూర్పిడి సులభంగా ఉంటుంది. పూతను సేకరించడానికి అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. PBNS2 130 రోజుల పంటకాలంతో ఎకరాకు 7 క్వింటాల దిగుబడి వరకు వస్తుంది. నీటిపారుదల కింద సాగుకు అనువైన రకంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక DAF 414 పూలే కుసుమ, ఈ రకమైతే పంటకాలం 135 రోజులు, దిగుబడి ఎకరాకు 8 క్వింటాల వరకు వస్తుంది. నీటిపారుదల కింద సాగుకు అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. ఇక చివరిగా DSH 185 రకం పంటకాలం 130 రోజుల వరకు ఉంటుంది. దిగుబడి ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల వరకు వస్తుంది. ఎండు తెగులను తట్టుకునే సంకర రకంగా దీన్ని చెప్పుకోవచ్చు. భూమిలోని శిలీంధ్రాల ద్వారా సంక్రమించే రోగాలను తట్టుకునేందుకు కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ లేదా 1 గ్రాం కార్బండిజంతో కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే కొంతవరకు చీడపడలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడచ్చు. ఇక ఎరువుల విషయానికొస్తే సాగుకు 2-3 వారాల ముందుగా బాగా కొళ్లిన పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున భూమిలో వేసుకోవాలి. వర్షాధార కుసుమ సాగులో ఎకరాకు 16 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం అందించే ఎరువులు వాడాలి. జీవన ఎరువులైన అజోస్పైరులం లేదా అజిటోబాక్టర్ కిలో విత్తనానికి 25 గ్రాములతో విత్తన శుద్ధి చేస్తే అధిక దిగుబడులు సాధించుకోవచ్చు. అజోస్పెరిలం ఇంకా అజోటోబాక్టర్తో విత్తన శుద్ధి చేస్తే సిఫార్సు చేసిన నత్రజనిని సగానికి తగ్గించి వాడుకోవచ్చు. గంధక మూలకాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే అధిక గింజ దిగుబడి, నూనె శాతాన్ని పొందొచ్చు. ఇక నీటి యాజమాన్యం విషయానికొస్తే బరువు నేలల్లో పంటకు నీటి తడి ఇవ్వనవసరం లేదు. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో అయితే నేలలో తేమ లేనప్పుడు కాండం సాగే దశలో అంటే 30 నుంచి 35 రోజుల్లోపు లేదా పూత దశలో అంటే 65 నుంచి 70 రోజుల్లోపు ఒక తడి పెడితే దిగుబడులు 40 నుంచి 60% పెరిగే అవకాశం ఉంటుంది. ఇక అంతర పంటలుగా శనగ ధనియాలు 1:2 నిష్పత్తిలో వేసుకుంటే అధిక నికరాదాయాన్ని కూడా పొందొచ్చు. ఇక కలుపు నివారణ ఏంటంటే విత్తిన 20 నుంచి 35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన వెంటనే పెండి మిత్తాలైన 30% ఎకరాకు లీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసుకోవాలి. ఇక చీడపిడల విషయానికొస్తే పేను బంక, కాండం తొలిచే ఈగ, ఫ్యూజేరియం ఎండు తెగులు ఇవి పంటను ఆశించే అవకాశం ఉంది. ఇంకా పేను బంక విషయానికొస్తే ఆలస్యంగా విత్తిన పంటపై దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు టైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్ల చొప్పున లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. కాండం తొలిచే ఈగ గురించి తెలుసుకుంటే ఇది కాండాన్ని తొలిచి లోపలికి ప్రవేశించి లోపల భాగాన్ని తినేయటం వల్ల మొక్క పై భాగం వడిలిపోతుంది. దీని నివారణకు టైమిథియేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక ఫ్యూజేరియం ఎండు తెగులు గురించి తెలుసుకుంటే ఒకే పొలంలో ప్రతిసారి కుసుమ సాగు చేస్తుంటే కనుక భూమిలో ఎండు తెగులు కలిగజేసే ఫ్యూజేరియం శిలీంధ్రం ఉధృతి పెరుగుతూ ఉంటుంది. ఈ తెగులతో ఆకులు పాక్షికంగా పసుపు పారి వడిలిపోయి చివరకు మొక్కలు ఎండిపోతాయి. ఎండు తెగులను తట్టుకునే రకాలైన TSF1, NARI SH1 సాగు చేసుకోవాలి. ఈ తెగులు విత్తనం నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి కార్బటిజం 1 గ్రాం కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా ఈ తెగులు వ్యాప్తిని నివారించుకోవచ్చు. ఇక పంట కోత విషయానికొస్తే రకాలను బట్టి విత్తిన 115 నుంచి 135 రోజులకు పంట కోతకు వస్తుంది. ఉదయం వేళల్లో కోయటం వలన గింజ తక్కువగా రాలటమే కాకుండా ముళ్ళు కూడా మెత్తగా ఉంటాయి. సాధారణంగా మొక్కలను నేలమట్టం వరకు కోసి కట్టెలు కట్టి ఆరబెట్టి కట్టెలతో కొట్టి లేదా ట్రాక్టర్తో తొక్కించి గింజలను వేరు చేస్తారు. ఈ కుసుమ పంట విస్తీర్ణం తగ్గడానికి ముళ్ల వల్ల పంట కోతకు కూలీలు రాకపోవటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో యాంత్రీకరణ అభివృద్ధి వలన వరికోత యంత్రంతో ఎలాంటి మార్పులు చేయకుండా కుసుమ కోత నూర్పిడి కూడా చేసుకోవచ్చు. పూర్తి యాంత్రీకరణ వల్ల

0: తుమ్మ పంటను సులువుగా సాగు చేసుకోవచ్చు. ఇలా తక్కువ పెట్టుబడితో తేలికైన యాజమాన్యంతో అనేక ఉపయోగాలతో నమ్మకమైన దిగుబడినిచ్చే ఈ పంట సుమారుగా ఎకరాకు 4 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడి ఇస్తుంది. ఇంకా సరైన నీటి యాజమాన్యం నేల సారాన్ని బట్టి 8 నుంచి 10 క్వింటాల వరకు కూడా గరిష్టంగా దిగుబడిచ్చే అవకాశం ఉంటుంది. దీని మార్కెట్ ధర క్వింటాలకు 3,500 నుంచి 4,000 వరకు పలుకుతుంది. కాబట్టి దీనిని సాగు చేసుకునే రైతులు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 7:15 పంటసిములో కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో టిష్యూ కల్చర్ మొక్కల ప్రాధాన్యత గురించి డాక్టర్ సలోమి సునీత గారితో పరిచయం వింటారు. అనంతరం జానపద గీతం ప్రసారమవుతుంది. ఆ తదుపరి వరిలో వాడదగ్గ కలుపు మందులు మోతాదు వాడవలసిన సమయాలు సంబంధించిన వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ బాల్య వివాహ ముక్త భారత్ తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతబాయి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి రఘునాథ్ చరణ్ తిరుపతి కేంద్ర సమర్పణలో. 8:00 టి ప్రసాద్ బాబు గారి స్వీయ కవితలు వినవచ్చు. 8:15 జగన్నాథ ప్రభువు రథయాత్ర రేడియో నివేదిక వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 9:15 స్పాట్ లైట్. 9:30 పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో నాటిక ప్రసారమవుతుంది. తిరిగి 10:30 ఆపాత మధుర గీతాలు వినవచ్చు. ఇవి ఈ ప్రసారంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఇప్పుడు ఒక ఫిలింగ్ గీతం వింటారు. లక్కీ చిత్రానికి కార్తిక్ పాడిన పాట

0: ఫిలింగ్ గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పుల సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరీ జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తిశ్రద్దల మధ్య వైభవంగా ప్రారంభమైంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా పర్యటనలో భాగంగా జింద్ సోనిపత్ల మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. రూపకల్పన ఇంజనీరింగ్ అనుసంధానం చేయబడిన ఈ రైలు స్వదేశీ సాంకేతికతతో అభివృద్ది చేశారు. ఇది అధునాతన రైల్వే ఇంజనీరింగ్ రంగంలో మన దేశం సాధిస్తున్న ప్రగతికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ రైలు ప్రారంభంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి దేశాల సరసన భారత్ చేరింది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించబడింది ఈ రైలు. ప్రస్తుతానికి గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. 10 కోచ్ల సామర్థ్యంతో రూపొందించబడిన ఈ భారతదేశపు హైడ్రోజన్ రైలు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ది చేయబడిన అత్యంత పొడవైన హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో ఒకటిగా నిలిచింది. ఇది 3200 హార్స్ పవర్ ప్రొపల్షన్ సిస్టంతో నడుస్తుంది. ప్రయాణికుల భద్రత కోసం ఈ రైలులో హైడ్రోజన్ లీకేజీలు, వేడిమంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ భద్రతా వ్యవస్థలను కూడా ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల వంటి అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తుల దిగుబడులతో సరికొత్త రికార్డును నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం శాస్త్రవేత్తలు నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. ఖేత్ బచావో అభియాన్ కింద సుమారు 1657 శాస్త్రవేత్తల బృందాలు దేశవ్యాప్తంగా 728 జిల్లాల్లో పర్యటించాయని, ముఖ్యంగా ఎలినినో ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది రైతులతో మమేకమై వారికి అవసరమైన సలహాలు అందించాయని తెలిపారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ పోటీల్లో భాగంగా యువ శాస్త్రవేత్తలు జాతీయ స్థాయిలో పోటీ పడుతూ AI, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ సాంకేతిక రంగాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేస్తారని పేర్కొన్నారు. రానున్న 10 ఏళ్లలో ఉడాన్ పథకం తదుపరి దశ ద్వారా 120 కొత్త ప్రాంతాలకు విమాన కనెక్టివిటీని పెంపొందించడం, అలాగే 4 కోట్ల మంది ప్రయాణించేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వర్క్షాప్ను ఉద్దేశించి నాయుడు మాట్లాడుతూ, సవరించిన ఈ పథకం కింద వయబులిటీ గ్యాప్ ఫండింగ్ అర్హతను విస్తరించినట్లు, విమానయాన సంస్థలకిచ్చే మద్దతును 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు పెంచినట్లు, అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలు నిర్వహణ సంరక్షణ మద్దతును ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ కోసం ప్రభుత్వం గతంలోనే 29,000 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించిందని, రాబోయే దశాబ్దంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు ఈ సాయంత్రం తెరుచుకున్నాయి. ఆలయం తెరిచిన మొదటి రోజు నుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన అర్చకుల సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి సాయంత్రం 5 గంటలకు గర్భగుడి తలుపులు తెరిచి సంప్రదాయ దీపారాధన చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన వారితో కలిపి పెద్ద సంఖ్యలో భక్తులు సన్నిధానానికి చేరుకున్నారు. కర్కిడక మాసం మొదటి రోజైన రేపు ఉదయం 5 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక అనుష్ఠానాలు, నిత్య పూజలు ప్రారంభమవుతాయి. ఈ పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగి ఈ నెల 21 తేదీ వరకు జరుగుతాయి. సహకార సమాఖ్య స్ఫూర్తితోనే బలోపేతం చేయడం కొరకు భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఈరోజు జైపూర్లో విదేశీ సంపర్క కార్యక్రమాన్ని నిర్వహించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రవాస భారతీయులతో సంబంధాలను పెంపొందించడం, విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం, సురక్షితమైన నైతిక వలసలను ప్రోత్సహించడంతో పాటు వ్యాపార పెట్టుబడి సంబంధాలను బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సాగుతోంది. పవిత్రమైన పహండి, బిజే, చేరా, పహాన్రా ఆచారాలు పూర్తయిన తర్వాత ఈ మధ్యాహ్నం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల మూడు భారీ రథాలను లాగే కార్యక్రమం ప్రారంభమైంది. శంఖనాదాలు, వేద మంత్రోచ్చారణలు, జై జగన్నాథ్ నినాదాల మధ్య లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను బడాదండ మార్గం గుండా శ్రీ గుండీచా ఆలయం వైపు లాగుతున్నారు. ఈ ప్రపంచ ప్రసిద్ధి ఉత్సవం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా సురక్షితంగా సాగేందుకు వీలుగా విస్తృత భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రద్దీ నిర్వహణ, అత్యవసర సహాయక చర్యల ఏర్పాట్లను అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. కాగా గ్రాండ్ రోడ్ మార్గంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవిల రథాలను లాగేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక భక్తుడు ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సేవల సిబ్బంది, వైద్య సిబ్బంది వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉక్రెయిన్ పార్లమెంట్ ఈరోజు సెర్హి కొరెట్స్కీని ఆ దేశ నూతన ప్రధానమంత్రిగా ఆమోదించింది. ఇంధన రంగంలో కొరెట్స్కీకి ఉన్న అనుభవాన్ని ప్రస్తావిస్తూ అధ్యక్షుడు వోల్దిమిర్ జెలెన్స్కీ ఆయన పేరును ప్రతిపాదించారు. కొరెట్స్కీ May 2025 నుంచి ఉక్రెయిన్ జాతీయ చమురు గ్యాస్ సంస్థ నాప్టోగాజ్ సీఈఓగా సేవలందిస్తున్నారు. కేవలం 6 నెలల పదవీకాలం తర్వాత రక్షణ మంత్రి మైఖెలో ఫెడరోవ్ను పదవి నుంచి తొలగిస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది నిరసనకారులు పార్లమెంటు వెలుపల గుమిగుడిన తరుణంలో ఈ నియామకం జరిగింది. ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న కాలంలో ఈ నిర్ణయం సైనిక సంస్కరణలకు ఆటంకం కలిగించవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. పురుషుల వన్డే క్రికెట్లో భాగంగా కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందే సమయానికి భారత్ 18 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆడుతోంది. అనారోగ్యం కారణంగా భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్కు దూరం కాగా అతని స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి వచ్చారు. మంగళవారం బర్మింగ్హామ్లో జరిగిన మొదటి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో ముందంజలో ఉంది. రానున్న 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారత్, తూర్పు, ఉత్తరప్రదేశ్ అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా ఒడిశాలో ఈరోజు అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడక్ ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా ఉండగా రేపటి వరకు కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది. భారతదేశం సామాజిక భద్రత పరిధిలో సరికొత్త మైలురాయిని అధిగమిస్తూ 100 కోట్ల మార్కును దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో సామాజిక భద్రత కల్పన అద్భుతంగా విస్తరించిందని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. 2015 సంవత్సరంలో కేవలం 19% ఉన్న సామాజిక భద్రత పరిధి 2026 నాటికి ఏకంగా 68.4% పెరిగిందని పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని 100 కోట్ల మంది కంటే ఎక్కువ మంది పౌరులకు సామాజిక భద్రత చట్టం కింద రక్షణ లభించిందని, ఇది మోదీ ప్రభుత్వ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదానికి నిబద్ధతకు నిదర్శనమని అన్నారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఆర్థిక భద్రత, నాణ్యమైన వైద్య సేవలు, ఆహార సహాయాన్ని అందించే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశ సామాజిక భద్రత

0: వ్యవస్థ గణనీయంగా విస్తరించింది. ముఖ్యాంశాలు. హర్యానాలోని జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశం మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభిస్తారు. వాతావరణ మార్పులు, సవాళ్లు ఎదురైనప్పటికీ ఈ ఏడాది భారత ఆహార ఉద్యాన ఉత్పత్తుల దిగుబడి రికార్డు స్థాయిలో నమోదు చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఒడిశాలోని పవిత్ర పూరి జగన్నాథుని రథయాత్ర అత్యంత భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో టిష్యూ కల్చర్ మొక్కల ప్రాధాన్యత, ఈ అంశం గురించి డాక్టర్ డిఆర్ సలోమి సునీత గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: సలోమి సునీత గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మీరు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోని వెంకటరామన్నగూడెంలో ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అలాగే ఉద్యాన కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: ఇప్పుడు ఉద్యాన పంటలు అనేసరికి మనకి చాలా రకాల తోటలని సాగు చేస్తూ ఉంటారు. పళ్ల తోటలు, పూల తోటలు, అలాగే తోట పంటలు, కూరగాయలు, ఇవన్నీ కూడా ఉద్యాన పంటల కిందకే వస్తాయి కదండి.
2: అవునండి.
1: మామూలుగా రైతు సోదరులు ఏం చేస్తూ ఉంటారంటే, సాంప్రదాయ సిద్ధంగానే మొన్నటి వరకు కూడా వాళ్ళు ఈ మొక్కల్ని నాటే విధానాన్ని అనుసరిస్తూ ఉండేవాళ్ళు.
2: అవునండి.
1: లేదంటే కొమ్మంటల ద్వారా వాటిని ప్రవర్ధనం చేసి సాగు చేస్తూ ఉండేవాళ్ళు కదండి. కానీ ఈ మధ్య కాలంలో మనం టిష్యూ కల్చర్ ద్వారా ఈ మొక్కల్ని గనక ప్రవర్ధనం చేసి సాగు చేసుకున్నట్టయితే చీడపీడలు లేనటువంటి మంచి నాణ్యమైన మొక్కల్ని పెంచొచ్చు. అలాగే వాటి ద్వారా వచ్చే ఉత్పత్తులు కూడా నాణ్యంగా ఉంటాయి, అలాగే సమయం కూడా కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు కదండి. అసలు ఈ టిష్యూ కల్చర్ మొక్కలు ఏ విధంగా ఉత్పత్తి చేస్తారంటారు?
2: టిష్యూ కల్చర్ అంటే కణజాల ప్రవర్ధనం అండి. దాని ద్వారా మొక్కల్ని ఉత్పత్తి చేసే విధానం. ఇందులో తల్లి మొక్క ఆరోగ్యవంతమై చీడపీడలు లేనటువంటి అధిక దిగుబడినిచ్చే మొక్కను ఎంపిక చేస్తారు. మొదటగా మొక్కల్లో గల టాటీ పొటెన్సీ లక్షణం టిష్యూ కల్చర్ మొక్కల ఉత్పత్తికి మూలం. అంటే ఒక కణజాలం నుండి కాండ వ్యవస్థ, వేరు వ్యవస్థ సంపూర్తిగా అభివృద్ధి చెంది ఒక మొక్కగా మార్పు చెందుతుంది. ఈ విధంగా కణజాలం నుండి ప్రయోగశాలలో అభివృద్ధి పరిచిన మొక్కల్ని టిష్యూ కల్చర్ మొక్కలు అంటారు. ఈ విశిష్టత ఏంటంటే అండి, తెగుళ్లు చీడపీడలు లేనటువంటి అధిక దిగుబడి ఇచ్చే మేలు రకమైన మొక్కల్ని తక్కువ సమయంలో, మీరు చెప్పినట్టుగా ఎక్కువ సంఖ్యలో సంవత్సరం పొడుగునా కూడా ఉత్పత్తి చేయొచ్చు
1: ఈ టిష్యూ కల్చర్ విధానం వల్ల.
2: అవునండి. ఈ కణజాలం వైపు చూస్తే గనక ఏ రకమైన మొక్క భాగం అన్నా వాడచ్చు. కాండం, ఆకు, పువ్వు, వేరు, పుప్పడి మొదలైన ఏ రకమైన అన్నా వాడచ్చు.
1: ఏవైనా వాడి దాని నుంచి మన మొక్కలు అనేవి తయారు,
2: పూర్తి మొక్కను తయారు చేసే లక్షణం మొక్కలకు మాత్రమే ఉందండి అది.
1: ఇప్పుడు మరి ఉద్యాన పంటల విషయానికి వచ్చినట్టయితే, మనకి రైతులకి టిష్యూ కల్చర్ చేయాలి అనుకుంటే గనక ఎటువంటి పంటల్లో వీళ్ళు చేయొచ్చు అంటారు?
2: అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ టిష్యూ కల్చర్ మొక్కల పెంపకాన్ని చాలా ప్రోత్సహిస్తున్నారండి. మన రాష్ట్ర అగ్రికల్చరల్ విభాగం వారు ఉద్యాన టిష్యూ కల్చర్ పంటల్ని ఈ విధంగా తెలియజేశారు. ఏంటంటే పండ్ల మొక్కలు అరటి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, సపోటా, ద్రాక్ష, యాపిల్, పైనాపిల్ గా, అలాగే పూల మొక్కలు ఆర్కిడ్స్, జర్బెరా, ఆంథోరియం, చామంతి, గులాబీ, మరియు అల్లం, మిరియాలు, పసుపు, దాల్చిన చెక్క వంటి మొక్కలను కూడా టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి చేస్తున్నారు.
1: అంటే ఇటువంటి పంటల్ని మాత్రమే టిష్యూ కల్చర్ గా తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అంటారా?
2: ప్రతి మొక్కని కూడా ప్రయోగశాలలో మనం ప్రయత్నం చేసిన తర్వాత ఉత్పత్తి జరుగుతుందండి.
1: మరి ఈ టిష్యూ కల్చర్ సాగు అనేది మన దేశంలో ఎలా ఉందంటారు?
2: భారతదేశంలో చాలా ఉత్సాహకరంగా ఉందండి. ఇంచుమించు 125 టిష్యూ కల్చర్ మొక్కల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఇవి మొత్తం 300 మిలియన్ల మొక్కలు ఒక సంవత్సరానికి ఉత్పత్తి చేయగలవు. ముఖ్యంగా వీటిలో పండ్లు, పూల మొక్కలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. పండ్లలో అరటి, స్ట్రాబెర్రీ, పైనాపిల్, బొప్పాయి, కాయగూరల్లో బంగాళాదుంప, టమాటో, అలాగే స్పైసెస్, అల్లం, పసుపు. మరి ప్రపంచ వ్యాప్తంగా ఒకసారి చూస్తే గనక మన దేశంలో ఇతర దేశాల కన్నా ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుందండి. ఇండోనేషియా, జపాన్ వంటి దేశాల్లో 33, కొరియాలో 20, థాయిలాండ్లో 18 కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా అమెరికా, కెనడా, ఇస్రాయెల్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా ఈ ఉత్పత్తి జరుగుతూ ఉంది. అన్ని దేశాల్లో ఉత్పత్తి కలిపితే ఒక సంవత్సరానికి ఇంచుమించు 900 మిలియన్ మొక్కలు ఉత్పత్తి జరుగుతుందండి. అయితే భారతదేశం ఒక్క దాంట్లోనే 300 మిలియన్ల మొక్కలు ఉత్పత్తి జరుగుతూ ఉంది. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో చూసినట్లయితే 87 కేంద్రాల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారిచే ధృవీకరింపబడిన టిష్యూ కల్చర్ కేంద్రాలు ఉన్నాయండి. అక్కడ మాత్రమే మనం మొక్కల్ని కొనుగోలు చేయటం మంచిది.
1: అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా మన భారతదేశంలోనే వీటి ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంది.
2: భారతదేశం ముందంజలోనే ఉందని చెప్పాలండి.
1: మరి సాంప్రదాయ పద్ధతులు పెంచే మొక్కల కంటే ఈ టిష్యూ కల్చర్ ద్వారా మనం పెంచినట్టయితే ఎటువంటి లాభాలు ఉంటాయి?
2: చాలా లాభదాయకం అండి టిష్యూ కల్చర్ మొక్కల పెంపకం. అంటే ఎందువలన అంటే నాటేటప్పటికి వేరు వ్యవస్థ అభివృద్ధి చెంది ఉండటం వలన పోషకాలు చాలా త్వరగా మొక్కలు తీసుకోగలుగుతాయండి. టిష్యూ కల్చర్ మొక్కలు పెరగటం కూడా చాలా సమానంగా ఉంటుంది. ఒకేసారి కాపుకొస్తాయి. పక్వానికి కోత కూడా ఒకేసారి వస్తాయి. కాబట్టి పంట కోత 2 నుండి 3 కోతల్లో ముగుస్తుంది. దాని వలన ఖర్చు కూడా తగ్గుతుందండి. ఈ మొక్కల ద్వారా పెంచిన పంటల్లో 95% మొక్కలు కాపుకు వస్తాయి. మరి సాధారణ పద్ధతుల్లో మనం చూసినట్లయితే కేవలం 80% మాత్రమే కాపు కాస్తాయి. ఫలితంగా సగటు దిగుబడి, ఉత్పాదకత టిష్యూ కల్చర్ మొక్కల్లో అధికంగా కనపడుతుందండి. కాబట్టి ఆదాయం కూడా పెరుగుతుంది. మొక్క పెరిగేటప్పుడు ఆకు విస్తీర్ణం టిష్యూ కల్చర్ మొక్కల్లో 45% అధికంగా ఉంటుందండి. దీనితో సూర్యరశ్మి ఎక్కువగా తీసుకుని ఎక్కువ దిగుబడికి దోహదం చేస్తుంది. తర్వాత తల్లి మొక్కను ఈ టిష్యూ కల్చర్ మొక్కలు ప్రతి విషయంలో కూడా ప్రతిబింబిస్తాయండి. సో తల్లి లక్షణాలు, మనం మంచి మొక్కను తీసుకుంటే మంచి టిష్యూ కల్చర్ మొక్కల్ని ఒక మొక్క నుంచి చాలా మొక్కలు ఉత్పత్తి చేయవచ్చు. విత్తనాలు అందుబాటులో లేని మొక్కలు, విత్తనం ద్వారా మొలకెత్తిన మొక్కలు బ్రతికే అవకాశం తక్కువగా ఉన్నప్పుడు, ఉదాహరణకి ఆర్కిడ్స్ లో టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి మార్గాలు సుగమంగా కనపడతా ఉన్నాయండి. తక్కువ సమయంలో తక్కువ స్థలం నుండి ఎక్కువ మొక్కలు పొందే శాస్త్రీయ ప్రక్రియ ఈ కణజాల ప్రవర్తన లేదా టిష్యూ కల్చర్ గా చెప్పుకోవచ్చు.
1: మరి ఈ టిష్యూ కల్చర్ మొక్కల్ని మనం ఉత్పత్తి చేయాలి అనుకుంటున్నప్పుడు మొక్కల ఎంపికలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: ఎంపికలో చాలా జాగ్రత్తలు అవసరం అండి. కొనుగోలు చేసే ముందు మొక్కను పూర్తిగా పరిశీలించాలి. మొక్క పొడవు, ఉదాహరణకు అరటి తీసుకుంటే ఇంచుమించు 30 సెంటీమీటర్లు, 5 నుండి 6 ఆకులు కలిగి ఉండాలి. మొక్కలు ఆరోగ్యంగా ఉండి ఎటువంటి సూక్ష్మధాతు లోపం లేకుండా ఉండాలి. మొక్క వయసు కనీసం 45 రోజులు పైబడి ఉండాలి. తర్వాత ముఖ్యంగా ప్రభుత్వ సంస్థ తయారు చేసిన లేదా డీబీటీ వారు ధ్రువపత్రం కలిగిన ప్రైవేట్ కంపెనీల నుండి మాత్రమే మనం కొనుగోలు చేసుకోవాలండి. వారు ఎటువంటి మొక్కలు ఇవ్వగలరు అనేది మనం ధృవీకరణ కలిగి ఉండాలి. బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలండి. బిల్లులో రకము, మొక్కల సంఖ్య, కొనుగోలు తేదీ మొదలైన వివరాలు తప్పకుండా ఉండాలి. ఏ విధమైన మధ్యవర్తుల ద్వారా మాత్రం కొనుగోలు చేయకూడదు. రైతులకు అందుబాటులో ఉన్న టిష్యూ కల్చర్ ఉద్యాన పంటలు అరటి పరిశోధన స్థానం పశ్చిమ గోదావరి జిల్లా డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం వారు మొక్కలను ఉత్పత్తి చేస్తా ఉన్నారండి. వీరు ఉత్పత్తి చేసే అరటి రకాలు గ్రాండ్ 9, ఒక మొక్క 11 రూపాయలు, తెల్ల చక్కెర కేళి 13 రూపాయలు, కర్పూర చక్కెర కేళి 11 రూపాయలు వీరు కొనుగోలు చేస్తా ఉన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో, ఇలాంటి సంస్థల్లో మాత్రమే మనం కొనుగోలు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి రైతులు చాలా మంది లబ్ధి పొందారండి. అంతేకాకుండా టిష్యూ కల్చర్ మొక్కలు ఉద్యాన పంటల్లో చూస్తే స్ట్రాబెర్రీ 15 నుంచి 20 రూపాయలు, ఆర్కిడ్స్ 110 రూపాయలకి, కార్నేషన్ 15 రూపాయలు, ఆంథూరియం 115 రూపాయలు, జర్బ్రా 30 రూపాయలు, ఇలాగా వేరే సంస్థలు కూడా ఉత్పత్తి చేస్తా ఉన్నారండి.
1: అవి కూడా ధృవీకరణ చేసినవైతేనే అక్కడ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది,
2: అది జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.
1: మరి టిష్యూ కల్చర్ మొక్కలు కొనుగోలు చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: మొక్కలను మనం కొనుగోలు చేసి దూర ప్రాంతాల నుండి తెస్తాం కాబట్టి పాక్షిక నీడలో ఉంచాలండి. ప్రయోగశాలలో పెరిగిన మొక్కలు కాబట్టి కొంచెం అల్పంగా ఉంటాయి. రోజ్ క్యాన్ తో నీటిని అందించినట్లయితే రవాణాలో కలిగే ఒత్తిడి నుంచి మొక్క తట్టుకుంటుందండి.
1: మరి ప్రధాన పొలంలో మనం మొక్కలు నాటాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదండి, ఈ టిష్యూ కల్చర్ మొక్కల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
2: ప్రధాన పొలంలో మొక్కలను సాయంత్రం సమయంలో నాటుకుంటే మంచిదండి. వెంటనే నీటిని అందించాలి. మొక్క మొదలు వద్ద గాలి పొరబడకుండా మట్టిని గట్టిగా తొక్కాలి. మొక్క 1 లేదా 2 కొత్త ఆకులు తొడిగినట్లయితే మొక్క బ్రతికినట్లు నిర్ధారించవచ్చు. ఆ తర్వాత మాత్రం ఎరువులు ఇవ్వటం మొదలు పెట్టాలి. మొదటిగా నీటిని అందించాలండి. వేసవి కాలంలో టిష్యూ కల్చర్ మొక్కలు నాటినట్లయితే మధ్యాహ్నం సమయంలో సూటిగా ఎండ పడకుండా ఒకవైపు నీడనివ్వటం జాగ్రత్త తీసుకోవాలి.
1: మధ్యాహ్న సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవిలో
2: తగు జాగ్రత్తలు తీసుకోవాలండి.
1: నీడ పడే విధంగా
2: చేసుకోవాలి. లేకపోతే జనుము లేదా అలచంద మొక్కల్ని వరుస మధ్య చాలలో పెంచాలి.
1: ఇంకా మొక్కలు నాటే విధానానికి వచ్చినట్టయితే ఎలా నాటుకోవాలండి?
2: ఎంపిక చేసిన రకాన్ని బట్టి నిర్దేశించిన దూరంలో గుంటలు తవ్వాలండి. అంటే ఇంచుమించు 30x30x30 సెంటీమీటర్ల పరిమాణంలో ఉంటే మంచిది.
1: పొడవు, వెడల్పు, లోతు
2: అండి. గుంట నుండి త్రవ్విన మట్టికి 200 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 2 నుండి 3 కేజీలు చివికిన పశువుల ఎరువును చేర్చి బాగా కలపాలి. ఈ విధంగా కలిపిన మట్టిలో పాలిథిన్ కవర్ తీసివేసిన టిష్యూ కల్చర్ మొక్కలను మట్టి మొద్దుతో పాటు గుంటల్లో నాటి నీరు పెట్టాలి. మొక్కలు నాటిన తర్వాత మొదటి 3 నెలలు తగినంత పోషకాలు తప్పనిసరిగా ఇవ్వాలండి. మొక్క రకాన్ని బట్టి అవసరమైన ఎరువులు ఇవ్వాలి. నత్రజని యూరియా రూపంలో, పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఇవ్వాలి. మొక్కలకు 2 వైపులా 30 నుంచి 40 సెంటీమీటర్ల దూరంలో 10 సెంటీమీటర్ల లోతు గుంటలో ఎరువు వేసి మట్టితో కప్పి తేలికపాటి తడినివ్వాలండి. డ్రిప్ ద్వారా నత్రజని, పొటాష్ ఎరువులనివ్వటం 3వ వారం నుంచి మొదలుపెట్టి ప్రతి 3 రోజులకు ఒకసారి ఇవ్వాలి. డ్రిప్ ద్వారా ఎరువులనివ్వటం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరగటమే కాకుండా సుమారు 11% అధిక దిగుబడులు పొందవచ్చండి. మొక్క రకాన్ని బట్టి, నేల రకాన్ని బట్టి, మొక్కల సాంద్రతను బట్టి ఎరువులనివ్వాలి. 1 ఎకరానికి వేయవలసిన మొత్తం ఎరువును నిర్ధారించుకోవాలి. అంటే ఉదాహరణకి 1 మొక్కకి 4 గ్రాములు యూరియా ఇస్తే 1250 మొక్కలు అంటే 5 కిలోల యూరియా 1 ఎకరానికి పడుతుందండి. వీటితో పాటుగా భాస్వరాన్ని కలిగించే బ్యాక్టీరియా, నత్రజన్ని స్థిరీకరించే అజిటోబ్యాక్టర్ను, పొటాషియంను కరిగించే బ్యాక్టీరియాను ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున పశువుల ఎరువుతో పాటు గుంతలో వేయాలి.
1: ఈ విధంగా ఎరువులు వేసుకోవాలి.
2: ఎరువులు వేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
1: మరి టిష్యూ కల్చర్ మొక్కల్లో సూక్ష్మధాతు లోపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కదండి,
2: అవునండి,
1: దాని నివారణకి ఏం చేయాలంటారు?
2: మొదటగా రైతులకు వివిధ పోషక లోపం వల్ల మొక్కల్లో బహిర్గతమయ్యే లక్షణాలు తెలిసి ఉండాలండి. ఉదాహరణకి ఐరన్ లోపం అంటే లేత ఆకుల్లో ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారటం మనం గమనించుకోవాలి. అలాగే జింక్ లోపం ఉందనుకోండి, చిన్న ఆకులు మొక్క గెడిసి బారటం, ఇలాంటి లక్షణాలు మొక్కల్లో మనం నిర్ధారించాలి, గమనించాలి. నిర్ణీత వ్యవధిలో పోషకాలు అందిస్తే మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయండి. అరటిలో ఉదాహరణ సూక్ష్మధాతు లోపాలు సవరించడానికి 1 ఎకరానికి 2 కేజీల సూక్ష్మధాతు మిశ్రమం అంటే అందులో ఇనుము, మ్యాంగనీస్, జింకు, రాగి, బోరాన్ మరియు మాలిబ్డినం అరటి మొక్కలు నాటిన 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెలలో డ్రిప్ ద్వారా ఇవ్వాలండి. లేదా లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున ఆకులపై పిచికారీ చేయవచ్చు.
1: ఇక టిష్యూ కల్చర్ మొక్కల్లో మనం మంచి దిగుబడి సాధించాలి అనుకుంటే గనక ఎటువంటి శాస్త్రీయ పద్ధతులు అవలంబించాలి?
2: డ్రిప్ను తప్పనిసరిగా అవలంబించాలండి. దీనివల్ల 40 నుండి 50% నీరు ఆదా అవటమే కాకుండా మామూలు కన్నా ముందే కాపుకొస్తుంది. ఉదాహరణకు అరటిలో చూసినట్లయితే 25 నుండి 30 రోజుల ముందే మనకి కాపుకొస్తాయండి. ఎరువుల్ని మనం ఫర్టిగేషన్ ద్వారా ఇవ్వాలి. సమగ్ర సమతుల పోషక యాజమాన్యం చేపట్టాలి. 5 నెలల వరకు తోటలో కలుపు లేకుండా చూసుకోవాలి. అల్లచంద లేదా బొబ్బర చల్లి 40 నుండి 50 రోజులు భూమిలో కలయిదున్నాలి. కలుపు నివారణ మరియు భూసారం దీని ద్వారా పెరుగుతుందండి.
1: పచ్చిరొట్ట ఎరువులు పెంచి కలయిదున్నాలి.
2: అవునండి. ఒకవేళ మనం అంతర పంటలను ఎంపిక చేసుకుని సాగు చేయటం వల్ల అదనపు ఆదాయం కూడా పొందవచ్చండి. కానీ వంగజాతి మరియు దోశ జాతి కూరగాయలు అంతర పంటగా పండించకూడదు. ఎందువలన అంటారా, దీనివలన నులిపురుగులు, వైరస్ తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉందండి. అరటిలో

0: చూసినట్లయితే ప్రక్క నుండి వచ్చే పిలకలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. గెల్లకి ఎదురు కర్రతో ఊత ఏర్పాటు చేయాలండి. గెల్లపై సూటిగా ఎండ తగలకుండా ఎండిన అరటి ఆకులతో గెల్లను కప్పాలి. పండ్ల పరిమాణం మరియు నాణ్యత పెరగటానికి గెల్లలోని ఆఖరి హస్తం ఇచ్చుకున్న 5వ రోజు మరియు 30వ రోజు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ 5 గ్రాములు 1 లీటర్ కలిపి గెల్లపై పిచికారీ చేయాలండి. టిష్యూ కల్చర్ అరటి మన రాష్ట్రంలో 90,000 హెక్టార్లలో సాగు చేయబడతా ఉందండి. భారతదేశంలో 3వ స్థానాన్ని ఆక్రమించింది. అరటి సాగు విస్తీర్ణం నానాటికి పెరుగుతా ఉందండి. అరటి సాగులో మనం ఇంతవరకు చర్చించిన అంశాలను పాటిస్తూ సస్యరక్షణపై శ్రద్ధ వహించాలి.
1: ఇంకా అరటిలో మీరు సస్యరక్షణ అని చెప్పారు కదండి,
0: అవునండి,
1: ఏ పురుగులు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు?
0: ఎక్కువగా నులు పురుగులు వచ్చే అవకాశం ఉందండి. తేలికపాటి ఎర్రగర్ప నేలల్లో నులు పురుగుల బాడిద ఎక్కువగా ఉంటుంది. నివారణ చర్యలు చూసినట్లయితే నులి పురుగులు సోకిన తోటల్లో మొక్క వయసును బట్టి 25 నుండి 40 గ్రాములు కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మొక్క మొదలకు దూరంగా 10 సెంటీమీటర్ల రోతున వేసి మట్టితో కప్పి నీరు పెట్టాలండి. అదేవిధంగా సిగటోక ఆకుమచ్చ తెగులు, ఈ తెగులు వర్షాకాలంలో పచ్చారెట్టి మరియు తెల్ల చక్రకేళ్ళ ఆశిస్తుందండి. ఆకులపైన చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి పెరిగి పెద్దవై మధ్యలో బూడిద రంగు కలిగి ఉంటాయి. మచ్చలు పెద్దవై ఒకదానితో ఒకటి కలిసి ఆకు చివరికి పూర్తిగా ఎండిపోతుందండి. నివారణ చర్యలు చూసినట్లయితే తోటల్లో నీరు కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. నత్రజని పొటాష్ ఎరువులను సిఫార్సు చేసిన మోతాదుల్లోనే వాడాలి. తెగులు పెరుగుతుందనుకోండి ప్రొపికొనజోల్ లేదా ట్రైడమాల్ 0.1% ఒకదాని తర్వాత మరొకటి 20 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలండి. అరటిని ఆశించే వైరస్ తెగుళ్లు ప్రధానంగా వెర్రితల్లు బంచిటాప్ అంటారు, యాపిల్ తెగులు, గొడ్డు తెగులు, లీఫ్ స్ట్రీక్ అనే 4 రకాల వైరస్లు అరటిని ఆశిస్తా ఉన్నాయండి. రైతులు వైరస్ తెగుళ్లు గుర్తించడంలో అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా తోటల్లో తెగులు సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు గుర్తించి దుంపతో సహా తీసివేయాలి. చిన్న ముక్కలుగా నరికి కాల్చివేయాలి. తోటల్లో పేనుబంక మరియు పిండి పురుగుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంది. వాటిని అరికట్టడానికి థైమిథోయేట్, మిథైల్ డెమటాన్ 0.2% పిచికారీ చేయాలండి. ఇంకా దుంపకుళ్ళు కూడా చాలా ఎక్కువగా కనపడతా ఉందండి. దీనివల్ల కాండం మొదల్లో భూమికి దగ్గర కుళ్ళు మచ్చలు ఏర్పడి క్రమేపీ దుంప కుళ్ళిపోతుంది. మొవ్వు ఆకు కూడా కుళ్ళి మొక్క పూర్తిగా చనిపోతుందండి. నివారణ చర్యగా తెగులు సోకిన మొక్కలను దుంపతో సహా తీసివేసి తోట బయట చిన్న ముక్కలుగా నరికి తగలబెట్టాలండి. మొక్క మొదల్లో వద్ద బాగా తడిచేలా బ్లీచింగ్ పౌడర్ 25 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి నీళ్లతో తడపాలి. సూడోమోనాస్ ఫోరసెన్స్, పశువుల ఎరువు మరియు వేప పిండి కలిపి 20 రోజుల తర్వాత ఒక్కో మొక్కకి 500 గ్రాముల చొప్పున వేసుకోవాలి.
1: మీ పరిశోధన స్థానంలో ఏ రకాల టిష్యూ కల్చర్ మొక్కలు మీరు ఉత్పత్తి చేస్తున్నారండి?
0: ఎక్కువగా రైతులకు ఇచ్చే మొత్తంలో అరటి పరిశోధన స్థానంలో అరటి మొక్కలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు రైతులకు సరిపడా ఉత్పత్తి చేస్తున్నారండి. మేమైతే జర్బరా మీద ప్రయోగాలు చేస్తా ఉన్నాము. అంటే మొక్క పూర్తిగా జర్బరా పువ్వు నుంచి మొక్కను పూర్తిగా తీసుకురాగలిగాము. దాన్ని భూమిలో నాటే ప్రయత్నాల్లో ఉన్నామండి.
1: ఇంకా పరిశోధన
0: దశలో
1: ఒకవేళ రైతులకు కనుక ఈ టిష్యూ కల్చర్ గురించిన సమాచారం కావాలంటే మిమ్మల్ని సంప్రదించవచ్చంటారా?
0: సంప్రదించవచ్చండి. ఈ రకంగా అధునాతనమైన టిష్యూ కల్చర్ పద్ధతుల ద్వారా అరటి, బొప్పాయి, గులాబీ, జర్బరా, అల్లం, పసుపు వంటి ఉద్యాన పంటల్లో తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దిగుబడిని అందించే మొక్కల్ని ఉత్పత్తి చేయగలుగుతున్నారు. మనం ఇంతవరకు చర్చించిన అంశాలను దృష్టిలో ఉంచుకుని పాటించినట్లయితే రైతులకు టిష్యూ కల్చర్ మొక్కలు వాడటం ద్వారా అధిక దిగుబడి, అధిక లాభాలు పొందవచ్చు. అందువల్లనే రోజు రోజుకు ఉద్యాన పంటల్లో టిష్యూ కల్చర్ మొక్కల గిరాకీ పెరుగుతా ఉందండి.
1: కాబట్టి రైతులందరూ కూడా ఈ టిష్యూ కల్చర్ దిశగా ఆలోచించి వాళ్ళ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు, వాళ్ళ డబ్బుని ఆదా చేసుకోవచ్చు. ఇంకా చీడపీడలు లేనటువంటి మొక్కల్ని వాళ్ళు వాళ్ళ ప్రధాన పొలంలో నాటుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అధిక దిగుబడి,
1: అధిక దిగుబడి కూడా 90% పైగా దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి అధిక దిగుబడి, నాణ్యమైన దిగుబడి సాధించి రైతులు అధిక ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం.
2: ఉద్యాన పంటల్లో టిష్యూ కల్చర్ మొక్కల ప్రాధాన్యత, ఈ అంశం గురించి డాక్టర్ డిఆర్ సలోమి సునీత గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా వరిలో వాడదగ్గ కలుపు మందులు, మోతాదు, వాడవలసిన సమయాలు, విశేషాలు వింటారు.
1: పెండి మిథాలిన్ 30% ఈసీ అనే మందు ఎకరాకు 1000 మిల్లీమీటర్ల వంతున వాడుకోవాలి. దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే వేసుకోవాలి. పెండి మిథాలిన్ 38.7% సిఎస్ అనే మందు దుక్కి దున్ని వెద పద్ధతిలో విత్తిన వెంటనే 700 మిల్లీలీటర్లు వేసుకోవాలి. బ్యూటాక్లోర్ 50% ఈసీ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులకు 1 నుంచి 1.5 లీటర్ల మందు వాడుకోవాలి. ప్రెట్లాక్లోర్ 50% ఈసీ అనే మందు విత్తిన 3 నుంచి 5 రోజులప్పుడు 500 మిల్లీలీటర్లు వాడుకోవాలి. బెన్ సల్ఫురాన్ మిథైల్, దీంతోపాటు ప్రెట్లాక్లోర్ అనే మందు నాటిన 3 నుంచి 5 రోజులప్పుడు 4 కిలోలు వేసుకోవాలి. పైర్జో సల్ఫురాన్ ఇథైల్ 10% డబ్ల్యూపీ అనే మందు దమ్ము చేసి వెదజల్లే పద్ధతిలో విత్తిన 3 నుంచి 7 రోజుల వరకు 80 నుండి 100 గ్రాములు వేసుకోవాలి. సహిలోపాప్ పి బ్యూటైల్ 10% ఈసీ అనే మందు నాటిన 20 రోజులప్పుడు 250 నుండి 300 మిల్లీలీటర్లు వాడుకోవాలి. ఫినాక్సిప్రాప్ పి ఇథైల్ 9% ఈసీ అనే మందును నాటిన 20 రోజులప్పుడు 200 నుండి 250 మిల్లీలీటర్ల చొప్పున వేసుకోవాలి. మిస్పైర్బ్యాక్ సోడియం 10% ఎస్సి అనే మందును విత్తిన 20 రోజులప్పుడు 80 నుండి 120 మిల్లీలీటర్లు వాడుకోవాలి. మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్, దీంతోపాటు క్లోరిమ్యూరాన్ ఇథైల్ 20% ఈ మందును విత్తిన 20 రోజులప్పుడు 8 గ్రాముల చొప్పున వాడుకోవాలి. ఇక 2,4-D సోడియం సాల్ట్ 80% డబ్ల్యూపీ అనే మందు వెడల్పాటి కలుపు మొక్కలకి 25 నుండి 30 రోజులప్పుడు 400 గ్రాముల చొప్పున వాడుకోవాలి. 2,4-D అమైనో సాల్ట్ 58% ఎస్ఎల్ అనే మందును వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నప్పుడు 25 నుండి 30 రోజులప్పుడు 400 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవాలి. ఈ విధంగా వరిలో కలుపు మందుల్ని ఇప్పుడు చెప్పిన మోతాదు ప్రకారం వాడవలసిన సమయంలో గనక వాడుకున్నట్లయితే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
0: వరిలో వాడదగ్గ కలుపు మందులు, దాని మోతాదు, వాడవలసిన సమయాలు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: ఆకాశవాణి తదుపరి కార్యక్రమం మరికొద్ది క్షణాలలో. ఆకాశవాణి వికసిత్ భారత్, బాల్య వివాహముక్త భారత్. శ్రీమతి ఎస్ వసంతబాయి, తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిని గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్తి భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
2: శ్రోతల నమస్కారం. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ వికసిత భారతంగా అవతరించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ ఇంకా మన సమాజంలో బాల్య వివాహం లాంటి సామాజిక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు బాలబాలికలకు శారీరక మానసిక ఆటంకాలు కలిగిస్తూ వారి విద్య ఆరోగ్య స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం చట్టాలు తీసుకువచ్చినా నిజమైన మార్పు సమాజంలో చైతన్యం, విద్య, అవగాహన మరియు సమిష్టి బాధ్యత వల్లే సాధ్యమవుతుంది. మరి ప్రభుత్వం ఈ దిశగా బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ను ప్రారంభించింది. ఈ విషయమై మనకు మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు మనతో పాటు తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి శ్రీమతి ఎస్ వసంతాబాయి గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
3: నమస్తే అండి.
2: మేడం, బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తెలుసుకునే ముందు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విద్య ఉపాధి పరంగా అందరికీ ఎన్నో అవకాశాలు లభిస్తున్నప్పటికీ ఇంకా కుటుంబాలు బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటంటారు?
3: ప్రస్తుత పరిస్థితుల్లో బాల్య వివాహాలకు వెనుకాడకుండా ఉండడానికి కొన్ని ప్రధాన కారణాలున్నాయండి. ముఖ్యంగా పేదరికం. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు తమ కుమార్తెలను భారం అనుకుని త్వరగా వివాహం చేసి బాధ్యతలను తగ్గించుకోవాలని చూస్తారు. ఇంకొకటి విద్య లేకపోవడం. ముఖ్యంగా బాలబాలికలకు విద్య ప్రాధాన్యత గురించి అవగాహన లేకపోవడం మరియు అక్షరాస్యత తక్కువగా ఉండడం ఈ బాల్య వివాహాలకు దారితీస్తోంది. అంతేకాకుండా సాంస్కృతిక మరియు సామాజిక సంప్రదాయాలు కూడా ప్రధాన కారణంగా భావిస్తున్నాము. ఇందులో కొన్ని సమాజాలలో బాల్య వివాహాలు ఒక సంప్రదాయంగా పాతుకొనిపోయి వీటిని పాటించడాన్ని గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా అభద్రతా భావన కూడా ఒక ముఖ్య కారణం. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడం, అంటే బాలికల విద్య మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా ఈ యొక్క బాల్య వివాహాలు ఉండడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నాం.
2: మేడం, మరి ఇప్పుడు ఈ బాల్య వివాహ ముక్త భారత్ ఈ క్యాంపెయిన్ నేపథ్యం గురించి, అలాగే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాలు ఏంటి దీనికి సంబంధించి?
3: బాల్య వివాహ ముక్త భారత్ ప్రచారం చట్టపరమైన అమలు ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. మినహాయింపులు లేకుండా కనీస వివాహ వయసు 18 ఏళ్లుగా చేయడంపై దృష్టి సారించింది. బాల్య వివాహ నిషేధ అధికారులు, అంటే CMPO లు పర్యవేక్షణను బలోపేతం చేయడం మరియు వారి సమాచారానికి ప్రజల ప్రాప్యతను మెరుగుపరచడం, కేసులు నివేదికను సరళీకృతం చేయడం మరియు బాల్య వివాహం యొక్క ప్రతికూల ప్రభావాలపై విస్తృత అవగాహన ప్రచారాలు నిర్వహించడం ప్రధాన వ్యూహాలలో ఉన్నాయి. బాల్య వివాహాలను చురుగ్గా నిరోధించడంలో మరియు ప్రభావిత వ్యక్తులకు మద్దతు ఇవ్వడంలో ఈ CMPO లు వారి యొక్క పర్యవేక్షణ మరియు బాధితులు సాక్షులను సులభంగా ముందుకు వచ్చి న్యాయం కోరేలా ప్రోత్సహించడానికి బాల్య వివాహ కేసులను నమోదు చేయడం ద్వారా ఈ యొక్క

0: బాల్య వివాహ ముక్త భారత్ ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా తెలియజేస్తున్నాం.
1: మేడం, మరిప్పుడు ఈ బాల్య వివాహ నిషేధ చట్టం ఉంది, పిసిఎంఏ 2006 ప్రకారం ఎలాంటి శిక్షలు లేదా చర్యలు తీసుకోబడతాయి?
0: భారతదేశంలో ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ప్రకారము బాల్య వివాహాలు నిరోధించడానికి కఠినమైన నిబంధనలు మరియు శిక్షలు ఉన్నాయి. ఈ చట్ట ప్రకారం బాల్య వివాహం నిర్వచనము అంటే అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండకపోతే, అబ్బాయి వయసు 21 సంవత్సరాలు నిండకపోతే ఈ బాల్య వివాహాలుగా వీరిని పరిగణించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సెక్షన్ 9, 10, 11 ప్రకారం నేరము పెద్దవారు అంటే 21 సంవత్సరాల పురుషుడు ఉంటే కఠినమైనటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష, మరియు ఇట్లాంటి వివాహాలు చేసుకున్నట్టయితే బాలికలకు 18 సంవత్సరాల కంటే తక్కువలో వివాహం చేసుకున్నట్టయితే 2 సంవత్సరాల కఠిన శిక్ష మరియు 1 లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. ఒకవేళ బాల్య వివాహం జరిపేశారు అనుకుందాం, అప్పుడు తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంతేకాకుండా వీళ్లకు ప్రోత్సహించినటువంటి వాళ్లు లేదా బాల్య వివాహాలకు అనుమతించిన వారి యొక్క బంధువులు మరియు వివాహం నిర్వహించిన వ్యక్తులకు కూడా 1 లక్ష రూపాయల జరిమానా ఉంటుంది. ఒకవేళ బాల్య వివాహాలు నిర్వహిస్తున్నటువంటి పూజారి కాని, కాజీలు కాని, రిజిస్ట్రార్ లేదా ఎవరైనా వివాహం చేసినటువంటి వ్యక్తికి కఠిన జైలు శిక్ష 2 సంవత్సరాలు మరియు 1 లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఇంతేకాకుండా బాల్య వివాహానికి ఎవరైతే హాజరైన ఉంటారో ఆ యొక్క పెద్దలకు కూడా 15 రోజుల వరకు జైలు శిక్ష ఉంటుంది, మరియు అది కాకుండా సాధారణంగా జరిమానా విధించేటటువంటి అవకాశాలు ఉన్నాయండి.
1: మేడం, మరి మన జిల్లాలో బాల్య వివాహాలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఏంటి? అలాగే ఈ బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు లేదా వర్గాలు ఏమన్నా గుర్తించారా?
0: ముఖ్యంగానండి, తిరుపతి జిల్లాలో సంవత్సరానికి రమారమి 20 నుంచి 25 బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఎక్కువగా ఎక్కడైతే వెనుకబడినటువంటి తరగతులు గాని లేకపోతే విద్యార్హతలు లేకోకుండా ఉన్నటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఇంకా సమాజంలో అట్టడుగు వర్గంలో నివసిస్తున్నటువంటి సమాజం ఏదైతే ఉందో అక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు రికార్డు అవుతూ ఉన్నాయి. ఇలాంటి వాటికి వెళ్తే మన జిల్లాలో కోట, వెంకటగిరి, సత్యవేడు ఆ ప్రాంతాల్లో ఎక్కువగా రికార్డు అవుతున్నాయండి.
1: మేడం, మరి ఇప్పుడు మన జిల్లా స్థాయిలో బాల్య వివాహాలపై వచ్చిన ఫిర్యాదులను మీరు ఎలా పరిష్కరిస్తారు?
0: జిల్లా స్థాయిలోనండి బాల్య వివాహాల ఫిర్యాదులను చాలా క్రమబద్ధంగా మరియు త్వరగా పరిష్కరించేటటువంటి విధానాలు మన పిసిఎంఏ 2006 ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఈ బాధ్యతలు నిర్వహించేటటువంటి అధికారులు మరియు వ్యవస్థలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఏ విధంగా ఉన్నారు అనంటే, జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ గారు మొత్తం జిల్లాకు అంతిమ బాధ్యత తీసుకుంటుంటారు. అత్యవసర ఆదేశాలు అంటే సెక్షన్ 13 ప్రకారము ఏ క్షణమైనా అత్యవసరమైనటువంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి హక్కు జిల్లా కలెక్టర్ వారికి ఉంటుంది. తరువాత స్థాయి వచ్చి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ ఆఫీసర్ సిఎంపీఓలు ఉంటారు, వీరు జిల్లాకు ప్రధాన అధికారి. సాధారణంగా ఈ కేటగిరీ వాళ్ళు వచ్చి డిప్యూటీ తహసీల్దార్ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయితే చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా నియమించబడి ఉంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటారు. వీరు ఫిర్యాదు అందగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది కాగ్నిజబుల్ నేరం కింద భావించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. జిల్లా స్థాయిలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి ఉంటారు, వీరి పరిధిలో సిడిపిఓలు, సూపర్వైజర్స్, అంగన్వాడీ కార్యకర్తలు వీరందరూ కూడా సమాచారం సేకరించడం మరియు వివాహాలు జరిగిన తర్వాత లేదా మునుపు రెస్క్యూ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటారు. అంతేకాకుండా చైల్డ్ హెల్ప్ లైన్ అంటే 1098, ఇది 24/7 హెల్ప్ లైన్ అండి. ఇందులో ఫిర్యాదు అందగానే ఇందాక చెప్పినటువంటి సిఎంపీఓలు మరియు పోలీసులకు ఈ బాధ్యతలన్నీ కూడా అప్పగిస్తూ ఉంటారు.
1: మరోసారి చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ చెప్తారా మన శ్రోతల కోసం?
0: ఖచ్చితంగానండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి హెల్ప్ లైన్ నంబర్. సో చైల్డ్ హెల్ప్ లైన్ 1098.
1: కాబట్టి బాల్య వివాహాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలంటే ఈ హెల్ప్ లైన్ కి ఎవరైనా కాల్ చేయొచ్చు.
0: ఖచ్చితంగా 1098 కి కాల్ చేసిన తక్షణమే ఈ యొక్క వివరాలు కూడా ఎవరైతే కాలర్ ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇది టోల్ ఫ్రీ నంబర్ కాబట్టి ఎవరికి వివరాలు తెలిసే అవకాశం ఉండదు. కొంతమంది అనుకుంటుంటారు దగ్గరగా ఉన్న వాళ్ళ మేము ఫోన్ చేయడం ద్వారా మా సమాచారం బహిర్గతం అవుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది గోప్యంగా ఉంచడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వివరాలు తెలియజేసేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా వాళ్ళు సమాజంలో ఒక మంచి ముందడుగు వేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ బాల్య వివాహాలు నిరోధించడంలో ప్రముఖ పాత్ర కూడా వహిస్తారు కాబట్టి ఎవరికైనా ఈ విషయం తెలిసిన వెంటనే 1098 కి కాల్ చేసి ఆ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తును

0: వాళ్ళ యొక్క రికార్డు ఇవన్నీ తీసుకుని వాళ్ళ యొక్క వయసు నిర్ధారణ చేసుకుంటారు. వీళ్ళ యొక్క వయసు 18 సంవత్సరాల లోపల గనక ఉంటే బాలిక తల్లిదండ్రుల నుంచి రాతపూర్వకమైనటువంటి హామీ తీసుకుంటారు. వివాహ మండపం యొక్క ఏర్పాట్లు, క్యాటరింగ్ ఇవన్నీ కూడా రద్దు చేయిస్తారు. ఒకవేళ అలా వివాహం జరుగుతూ ఉంది అని తెలిస్తే అవసరమైతే మ్యాజిస్ట్రేట్ కి సెక్షన్ 13 కింద ప్రొహిబిటరీ ఆర్డర్ అంటే నిషేధ ఉత్తర్వు కూడా జారీ చేయిస్తారు. దీన్ని ఉల్లంఘిస్తే నేరుగా అరెస్ట్, ఫిర్యాదు మీద FIR నమోదు చేసి IPC 366 పోక్సో యాక్ట్ కూడా జత చేసుకో ఉంటారు. వరుడు, తల్లిదండ్రులు, పూజార్లను కూడా హెచ్చరిస్తారు. లేదా వాళ్ళు ఇంకా మాట వినకపోతే వారిని అరెస్టు చేయడం కూడా జరుగుతుంది. ఒకవేళ బాలిక తల్లిదండ్రులు దగ్గరే ఉంచుతారు, కానీ రోజు ఫాలోప్ అయితే చేయబడతాయి. అవసరమైతే బాలికను బాలికా సదనంకు తరలిస్తారు. ఇక్కడ CWC అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ఈ బాలికను హాజరుపరుస్తారు. ఈ విధంగా బాల్య వివాహాలు జరగబోతున్నట్లు తెలిసిన వెంటనే తక్షణము స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుంచి సహాయక చర్యలు జరుగుతాయి.
1: వసంతాబాయి గారు, బాలికల విద్య, వాళ్ళ నైపుణ్యాభివృద్ధి ద్వారా ఈ బాల్య వివాహాలను ఎలా తగ్గించవచ్చు అంటారు?
0: ప్రస్తుతము అమ్మాయి 10వ తరగతి పూర్తి చేస్తే బాల్య వివాహం యొక్క జరిగేటటువంటి అవకాశము 60-80% తగ్గిపోతుంది. అంటే 10th క్లాస్ చదివితే చాలు, కొంతవరకు తగ్గించగలం. లేదా ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా వరకు చదువుకున్నట్టయితే 90-95% వరకు తగ్గుతుంది. ఎటువంటి విద్య ఇవన్నీ గనక చేయకోకుండా ఉంటే నిర్బంధ విద్యను కూడా పటిష్టంగా అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి కల్పించడము, పాఠశాలల్లో లైఫ్ స్కిల్స్ లేదా లీగల్ అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం బాలికలలో బాల్య వివాహాలను తగ్గించేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మన ప్రభుత్వము బేటీ బచావో బేటీ పడావో అన్ని జిల్లాలలో అన్ని గ్రామ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ముఖ్యంగా ఆడబిడ్డను రక్షించండి, ఆడబిడ్డని చదివించండి. దీనివల్ల కూడా మనము బాల్య వివాహాలన్నింటినీ కూడా నివారించవచ్చు.
1: మేడం, మరి రాబోయే సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి మీరేమైనా సూచనలు ఇస్తారా?
0: ఖచ్చితంగానండి, రాబోయే 4-5 సంవత్సరాలలో బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ అన్ని వ్యవస్థలు కూడా వీటి కోసం కలిసి పనిచేయాలి. అంటే ఖచ్చితంగా 100% అందరు పిల్లలు చదువుకునే విధంగా చూడాలి. వీరికి ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవలసిన అవసరం ఉంది. సామాజిక నిబద్ధత కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాల్లో బాల్య వివాహాలను మనం నిర్మూలించేటటువంటి అవకాశం కనిపిస్తోంది.
1: మేడం, చివరగా ప్రజలకు, ముఖ్యంగా తల్లిదండ్రులకు, యువతకు మీరు అందించాలనుకున్న సందేశం ఏదైనా ఉందా?
0: చివరగా అండి, నేను ఒక్కటే సందేశం గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, మీ బిడ్డ 18 సంవత్సరాలు నిండక ముందే పెళ్లి చేయడం అంటే మీరు ఆ బిడ్డ జీవితాన్ని మీ చేతులలోనే దొంగిలిస్తున్నారు. తల్లిదండ్రులకు, మీరు సమాజం చూస్తోంది, ఇంటి గౌరవం భారం తగ్గుతుంది అని భయపడి బిడ్డను ఇంటి నుంచి పంపితే మీ బిడ్డ జీవితం మొత్తం ఆరోగ్య సమస్యలు, పేదరికం, హింస ప్రమాదంలో గడిపేస్తుంది. అది మీకు గౌరవం తెచ్చిపెట్టదు, మీ మనసుకు జీవితాంతం బరువు పెడుతుంది. మీ బిడ్డ చదువుకుంటే లేదా ఉద్యోగం చేస్తే తన కాళ్ల మీద తానే నిలబడితే అది మీ ఇంటికి నిజమైన గౌరవం తెస్తుంది. యువతకు చెప్పే సందేశం ఒక్కటే, 18 ఏళ్లలోపు ఎవరైనా పెళ్లి చేసుకో అంటే ధైర్యంగా ఒక మాట చెప్పు, నేను ఇంకా పెళ్లికి సిద్ధంగా లేను, 18 సంవత్సరాల తర్వాత మాట్లాడుదాం అని. ఇది నీ జీవితాన్ని కాపాడుకునే మొదటి అడుగు. చివరిగా అందరికీ ఒక్క మాట, బాల్య వివాహం అనేది పెళ్లి కాదు, అది ఒక ఆడబిడ్డ బాల్యాన్ని, కలల్ని, ఆరోగ్యాన్ని, భవిష్యత్తును దోచుకునే నేరం. దాన్ని ఆపడం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు, మీ బాధ్యత, నా బాధ్యత, ప్రతి ఒక్కరి బాధ్యత. మీ ఇంట్లో, మీ వీధిలో, మీ ఊరిలో ఏ ఒక్క బాల్య వివాహమైనా జరగబోతే ధైర్యంగా నిలబడండి. ఫోన్ పట్టుకుని 1098 నంబర్కి డైల్ చేయండి. ఒక్క ఫోన్ కాల్తో ఒక బిడ్డ జీవితం మారిపోతుంది.
1: కాబట్టి అందరూ ఇది తమ సమిష్టి బాధ్యతగా భావిస్తేనే మనం బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించవచ్చు. ధన్యవాదాలు మేడం. బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి ఎన్నో వివరాలు తెలియజేశారు. ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో బాల్య వివాహ ముక్త భారత్ క్యాంపెయిన్ గురించి తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారిణి శ్రీమతి ఎస్ వసంతభాయ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు సాహిత్య కార్యక్రమం. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ టి ప్రసాద్ బాబు గారి స్వీయ కవితలు వింటారు.
1: శీర్షిక: అరచేతిలో భూగోళం, సెల్లుతోనే ప్రతిరోజు గందరగోళం. అరచేతిలో భూగోళం, సెల్లుతోనే ప్రతిరోజు గందరగోళం. రాజు లేడు, పేదా లేడు, బ్రతికిలోనే ఇమిడిపాయే మాయదారి సెల్లు. గోరుముద్దైనా దిగదాయే పాలబుగ్గల పసివాడికైనా, ఆలుమగలకైనా తమామలకైనా కీచులాటబెట్టు కిలాడి సెల్లు. ప్రపంచమే చిన్నదై సెల్లులోనే ఉండిపోయే, ప్రేమకైనా గొడవలకైనా చాటింగులకైనా డేటింగులకైనా, వ్యాపారానికైనా వ్యవహారానికైనా, రైతుకైనా రాజుకైనా సెల్ఫోనే దిక్కాయే, సెల్ఫోనే దిక్కాయే. కూలికైనా కోటీశ్వరుడికైనా, పామరుడికైనా పండితుడికైనా, రామాయణానికైనా భారతానికైనా, జ్ఞానానికైనా విజ్ఞానానికైనా సెల్లులేనిదే గడియ గడవదాయే. కూలికైనా కోటీశ్వరుడికైనా, పామరుడికైనా పండితుడికైనా, రామాయణానికైనా భారతానికైనా, జ్ఞానానికైనా విజ్ఞానానికైనా సెల్లులేనిదే గడియ గడవదాయే. పసివాడికైనా ముసలోడికైనా బ్రతుకైనా చావైనా సెల్లుతోనే బతుకు పండి, లేకపోతే నడవదాయే. తల్లి కూతుళ్ల గంటల తరబడి కబుర్లు, కూరలేమో మాడిపాయే, కడుపులేమో మండిపాయే, బంధాలు మాయమైపోయే, బంధుత్వాలు దూరమైపోయే. సెల్లుతోనే బతుకులు, సెల్లుతోనే చావులు. బంధాలు మాయమైపోయే, బంధుత్వాలు దూరమైపోయే. సెల్లుతోనే బతుకులు, సెల్లుతోనే చావులు. సెల్లుతోనే ఉంటారు యువత, పెడచెవిన పెడతారు భవిత. సెల్లుతోనే పగలు, సెల్లుతోనే రాత్రి. చరవాణిలేని జీవితం చెరసాల మాదిరాయే. లోకమంతటిని తెచ్చి చిన్న పెట్టెలోనే పెట్టి, పెట్టి తెచ్చి పెట్టి జేబులో పెట్టి, ట్రింగు ట్రింగు మన్నప్పుడల్లా గుండె చప్పుడు మాదిరి. క్షణమాగకుండా క్షణానికొకసారి చూసుకోవాలాయే. లక్షల లక్షలు చేతులు మార్చినట్టు ఫోన్పే గూగుల్ పేలన్నీ లక్ష్మీదేవి అవతారమైపాయే. చేతిలోనేమో చిల్లి కాణి అయినా ఉండదాయే, బిచ్చగాళ్లతోనేమో తంటాయే. సెల్లుతోనే పెళ్లిళ్ళు, సెల్లుతోనే విడాకులు, సెల్లుతోనే పూజలు, సెల్లులోనే వ్రతాలు. అయ్యవార్ల బ్రతుకులేమో అరచేతి సెల్లులోనే ఉండిపోయే. సెల్లుతోనే పెళ్లిళ్ళు, సెల్లుతోనే విడాకులు, సెల్లుతోనే పూజలు, సెల్లుతోనే వ్రతాలు. అయ్యవార్ల బ్రతుకులేమో అరచేతి సెల్లులోనే ఉండిపోయే. వాట్సప్లో చాటింగులు, ఫేస్బుక్లో పరిచయాలు, ఇన్స్టాగ్రామ్లో పెళ్లి చూపులు, గంటల్లో పెళ్లిళ్ళు, కోర్టుల్లో విడాకులు. అబ్బబ్బా ఉండండి అంటూ మొగుడుగారిని, ఫోన్లో మా అమ్మండి అంటూ కసురుకుంటూ, పిల్లలేదు, పీచూ లేదు, గొడ్డూ లేదు, గోదా లేదు, సెల్లుతో సొల్లు, చెవికి జేబుకి చిల్లు. సెల్లుతోనే సమాజాన్ని మారుద్దాం, సెల్లుతోనే మనము మారుదాం. సెల్లుతోనే ఒదుగుదాం, సెల్లుతోనే ఎదుగుదాం. సెల్లుతోనే సమాజాన్ని మారుద్దాం, సెల్లుతోనే మనము మారుదాం. సెల్లుతోనే ఒదుగుదాం, సెల్లుతోనే ఎదుగుదాం. శీర్షిక: మాదక ద్రవ్యాల మత్తుమాయలో జగత్తు. జగత్తు ఊగుతోంది మత్తుమాయలో, జగత్తు ఊగుతోంది మత్తుమాయలో. ఒక్క క్షణానికిచ్చే నీ సుఖం జీవితాంతం కాల్చే కరాళ అగ్ని. యువత మత్తుతో నిత్యం దిక్కుతోచని జీవితాలతో బ్రతుకులు ఛిద్రం. యువత మత్తుతో నిత్యం దిక్కుతోచని జీవితాలతో బ్రతుకులు ఛిద్రం. మాదక ద్రవ్యాల పంజరంలో పసిబ్రతుకులు, తల్లిదండ్రుల కడుపు కోతల ఆర్తనాదాలు. మాదక ద్రవ్యాల పంజరంలో పసిబ్రతుకులు, తల్లిదండ్రుల కడుపు కోతల ఆర్తనాదాలు. ఇక్కడా అక్కడా ఎక్కడైనా, ఊరైనా వాడైనా, నీకైనా నాకైనా, గల్లీ గల్లులో మత్తుమందుల చాక్లెట్లు అంగడి సరుకాయే. ఇక్కడా అక్కడ ఎక్కడైనా, ఊరైనా వాడైనా, నీకైనా నాకైనా, గల్లీ గల్లీలో మత్తుమందుల చాక్లెట్లు అంగడి సరుకాయే. తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసే చీకటి నువ్వే, మానవత్వం మంటగలిపే నిశ్శబ్ద విషం నువ్వే. తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేసే చీకటివి నువ్వే, మానవత్వం మంటగలిపే నిశ్శబ్ద విషం నువ్వే. జీవితమే జైలవుతుందని తెలియని మన భావి భారత పౌరులు భరతమాత కన్నీళ్లకు తార్కాణాలు. జీవితమే జైలవుతుందని తెలియని మన భావి భారత పౌరులు భరతమాత కన్నీళ్లకు తార్కాణాలు. మన చట్టాలన్నీ చుట్టాలైతే, విద్యాసంస్థలే అంగళ్లైతే మత్తు సరుకుకు కరివేముంది? మన చట్టాలన్నీ చుట్టాలైతే, విద్యాసంస్థలే అంగళ్లైతే మత్తు సరుకు కరువేముంది? బిందువు బిందువు కలిసి

ఇందువైనట్లు చేయి చేయి కలిపి ముక్తకంఠంతో దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తి మత్తు పిశాచిని తరిమి కొడదాం. బిందువు బిందువు కలిసి సింధువైనట్లు చేయి చేయి కలిపి ముక్తకంఠంతో దిక్కులు పిక్కటిల్లేలా గొంతెత్తి మత్తు పిశాచిని తరిమి కొడదాం. నాకై నేనుగా, నీకై నీవుగా, ఎవరికి వారై ఏకతాటిగా సమరానికి సయ్యంటూ సమాజాన్ని బాగుచేద్దాం. మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మిద్దాం. కాళ్ళు విరిచి నడ్డు విరిచి కందకం తవ్వి కప్పెడదాం ఈ మత్తు భూతాన్ని. కాళ్ళు విరిచి నడ్డు విరిచి కందకం తవ్వి కప్పెడదాం ఈ మత్తు భూతాన్ని. తల్లిదండ్రుల కన్నీళ్లు తుడుద్దాం, మళ్లీ ఆశల జీవితాల కొమ్మలకు చిగురింపచేద్దాం లేత రెమ్మలను. తల్లిదండ్రుల కన్నీళ్లు తుడుద్దాం, మళ్లీ ఆశల జీవితాల కొమ్మలకు చిగురింపచేద్దాం లేత రెమ్మలను. ముక్కు పచ్చలారని పసికందులపై అత్యాచారాలు అమానుషం, లైంగిక దాడులు హేయనేరం, మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం నైతిక ప్రమాణాల ఘోరపతనం. మైనర్ బాలికలపై సామూహిక అత్యాచారం నైతిక ప్రమాణాల ఘోరపతనం. నిర్భయ కతువా ఉన్నావులను తలదన్నేలా అమానుష నేరాలు ఘోరాలు పెచ్చరిల్లుతూనే ఉండటం జాతి పరువు ప్రతిష్టలకే కదలబారుస్తోంది. చట్టాలన్నీ వచ్చిన మరణదండలు విధించిన మహాజనారణ్యంలో మానవ మృగాలు ఇంకా పొంచే ఉన్నాయి సుమా. చట్టాలన్నీ వచ్చిన మరణదండలు విధించిన మహాజనారణ్యంలో మానవ మృగాలు ఇంకా పొంచే ఉన్నాయి సుమా. సభ్యతా సంస్కారం ఉట్టిపడేలా స్త్రీలందరి పట్ల గౌరవ ప్రపత్తులు కనబరిచేలా జాతి నిర్మాణానికి ఇంట్లో బడిలో బీజం పడాలి. పిల్లలందరినీ తీర్చిదిద్దాలి, పాఠ్యాంశాలను మార్చాలి, బోధనా పద్ధతులు ప్రక్షాళించాలి, అశ్లీల వెబ్సైట్లు ఆపాలి, మద్యం మాదక ద్రవ్యాల సరఫరాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. పిల్లలందరినీ తీర్చిదిద్దాలి, పాఠ్యాంశాలను మార్చాలి, బోధనా పద్ధతులు ప్రక్షాళించాలి, అశ్లీల వెబ్సైట్లు ఆపాలి, మద్యం మాదక ద్రవ్యాల సరఫరాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి. నైతిక విలువలు నేర్పాలి, స్త్రీలను ఆటబొమ్మగా వినోద సాధనంగా చూపించే విపరీత ధోరణులను మార్చాలి. శీర్షిక: సృష్టికి మూలం నీవే, మాతృదేవోభవ అంటూ అమ్మను దైవంగా, జన్మజన్మలకు ప్రతి జన్మకు తల్లిగా, పంచభూతాల సాక్షిగా, వైవాహిక బంధంలో భార్యగా, అక్కాచెల్లెళ్ళు అన్నాచెల్లెళ్ల బంధానికి నిదర్శనంగా, సృష్టికి మూలంగా నిలిచే నీ జన్మ నిజంగా ధన్యం. అత్యాచారాలు, భ్రూణహత్యలు, లింగ వివక్ష, గృహహింస, వరకట్న వేధింపులు, లైంగిక దాడులు ఎన్నెన్ని చట్టాలన్నీ వచ్చినా సమాజం మారుతున్నా నిన్ను నిన్నుగా గుర్తించని పురుషాధిక్యత ప్రపంచంలో నీ పరిస్థితి ఘోరం. ఆడపిల్ల ఇంటికే లక్ష్మి వంటూ, ఆదిశక్తివి నీవంటూ, అంతరిక్షంలో కాలిడినా ఈ ప్రపంచాన్నే ఏలినా, భర్త మాట జవదాటని భార్యగా, తండ్రిచాటు బిడ్డగా మారని ఈ ప్రపంచపు మనస్తత్వానికి గుర్తువు నీవు. భర్త మాట జవదాటని భార్యగా, తండ్రిజాటు బిడ్డగా మారని ఈ ప్రపంచపు మనస్తత్వానికి గుర్తువు నీవు. మహిళా సాధికారత కల్పిస్తేనే సమాజాభివృద్ధి సాధ్యమన్న నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ మాటలు నిజమవ్వాలని, భవిష్యత్తు తరాల్లో మార్గదర్శిక, లింగ వివక్ష లేని సమసమాజం రావాలని, ఆత్మస్థైర్యంతో, ధైర్యం, పట్టుదలతో విశ్వ విజేతగా నిలవాలని కోరుకుంటూ, భవిష్యత్తు తరాలలో మార్గదర్శిక, లింగ వివక్ష లేని సమసమాజం రావాలని, ఆత్మస్థైర్యంతో, ధైర్యం, పట్టుదలతో విశ్వ విజేతగా నిలవాలని కోరుకుంటూ. శీర్షిక: నీకు తెలుసా ఇది నిజం, లాంటి భ్రమ. వెర్రెక్కిన కుర్రకారుకి మత్తెక్కిన మద్యం నిషాలో, రయ్యి రయ్యమంటూ ముగ్గురును, నలుగురు, అవసరమైతే ఐదుగురు డిస్కు బ్రేకుల బైకులపై పందాలు కట్టి గెలవడమే జీవితంలో గెలుపనే భ్రమ గురించి నీకు తెలుసా? వెర్రెక్కిన కుర్రకారుకి మత్తెక్కిన మద్యం నిషాలో, రయ్యి రయ్యమంటూ ముగ్గురు, నలుగురు, అవసరమైతే ఐదుగురు డిస్కు బ్రేకుల బైకులపై పందాలు కట్టి గెలవడమే జీవితంలో గెలుపనే భ్రమ గురించి నీకు తెలుసా? చాటింగులు, ఫేస్బుక్లు, వాట్సప్లు లేని జీవితం బోరని, నీతి నిజాయితీలు, ధర్మాధర్మ విచక్షణలు అర్థం లేని వ్యర్థపదాలనే భ్రమ గురించి నీకు తెలుసా? డేటింగులు, డైటింగులు, మీటింగులు చదువుకునేవారివేనని, డేటింగులు, డైటింగులు, మీటింగులు చదువుకునేవారివేనని, బాయ్ ఫ్రెండ్తో సహజీవనం గ్రేట్ అని, నిజమైన స్నేహానికి నిదర్శనమనే భ్రమ గురించి నీకు తెలుసా? డేటింగులు, డైటింగులు, మీటింగులు చదువుకునేవారివేనని, బాయ్ ఫ్రెండ్తో సహజీవనం గ్రేట్ అని, నిజమైన స్నేహానికి నిదర్శనమనే భ్రమ గురించి నీకు తెలుసా? లవర్ని మెయింటైన్ చేయడమే స్టేటస్ అని, స్టేటస్ ఉన్న లవర్తో తిరగడమే లైఫ్ అని,
గంజాయి గుట్కా హెరాయి.

0: అండ్ కొకాయిన్ మందు విందు పొందు ఉండే పబ్బులే ఇహలోహ స్వర్గాలనే భ్రమ గురించి నీకు తెలుసా? అమ్మా నాన్న బంధాలు అనుబంధాలు అర్థం లేని మాటలని, నిజానికి అవి జీవితానికి అడ్డుగోడలనే భ్రమ గురించి నీకు తెలుసా? అమ్మా నాన్న బంధాలు అనుబంధాలు అర్థం లేని మాటలని, నిజానికి అవి జీవితానికి అడ్డుగోడలనే భ్రమ గురించి నీకు తెలుసా? భవిష్యత్తు ఉద్యోగం, మన ఊరు మన దేశం, చెల్లి అక్క అన్నా తమ్ముడు అవసరమే అయినా మన యూత్కి అర్థం కానట్టుగా పోతే తిరిగిరాదనే భావనతో యవ్వనాన్ని గమ్మత్తైన మత్తులోనే ఉంచాలనే భ్రమ గురించి నీకు తెలుసా? ఇది నిజంలాంటి భ్రమ కాదు, అబద్ధం. భవిష్యత్తు ఉద్యోగం, మన ఊరు మన దేశం, చెల్లి అక్క అన్నా తమ్ముడు అవసరమే అయినా మన యూత్కి అర్థం కానట్టుగా పోతే తిరిగిరాదనదే భావనతో యవ్వనాన్ని గమ్మత్తైన మత్తులోనే ఉంచాలనే భ్రమ గురించి నీకు తెలుసా? ఇది నిజంలాంటి భ్రమ కాదు, అబద్ధం. శీర్షిక రుధిర బాష్ప జలధారలు. రాజ్యాహంకారం గర్వంతో నెత్తికెక్కిన వేళ అహంకారంతో కయ్యానికి కాలు దువ్వుతూ మానవత్వాన్ని మంట కలిపి ముక్కుపచ్చలారని పసిబ్రతుకులు రాళ్లకుప్పలలో రక్తమోడుతుంటే కన్నీళ్లతో కడుపు నింపుకునే చూసే దిక్కేది? రాజ్యహంకారం గర్వంతో నెత్తికెక్కిన వేళ అహంకారంతో కయ్యానికి కాలు దువ్వుతూ మానవత్వాన్ని మంట కలిపి ముక్కుపచ్చలారని పసిబ్రతుకులు రాళ్లకుప్పలో రక్తమోడుతుంటే కన్నీళ్లతో కడుపు నింపుకుంటుంటే చూసే దిక్కేది? దేశాధినేతలు డీ అంటే డీ అంటూ ఆధిపత్యం కోసం కొట్టుకు చస్తుంటే ఒక ప్రక్క, శవాల కుప్పలపై తనవారి కోసం వెతుకులాటలు మరో పక్క. దేశాధినేతలు డీ అంటూ డీ అంటూ ఆధిపత్యం కోసం కొట్టుకు చస్తుంటే ఒక ప్రక్క, శవాల కుప్పలపై తనవారి కోసం వెతుకులాటలు మరో ప్రక్క. గతకాలంలో అహంకారంతో రాజ్యాధికారం కోసం కొట్టుకు చచ్చిన నేతలు నిద్రపోతున్నారు శ్మశానపు సమాధుల్లో హాయిగా, బీతిల్లే దృశ్యాలతో దద్దరిల్లిపోతున్న బాంబుదాడులతో, బీతిల్లే దృశ్యాలతో దద్దరిల్లిపోతున్న బాంబుదాడులతో. శిథిలమవుతున్న మానవత్వమా నువ్వెక్కడ? రణబేరితో రక్తం ఏరులై పారుతుంటే, దేశాల మధ్య కార్చిచ్చు రగులుతుంటే, పాలుగారే పసిబతుకుల్లోంచి రక్తమోడుతుంటే చూసే దిక్కెవరు? రణబేరితో రక్తం ఏరులై పారుతుంటే, దేశాల మధ్య కార్చిచ్చు రగులుతుంటే, పాలుగారే పసిచేతుల్లోంచి రక్తమోడుతుంటే చూసే దిక్కెవరు? అశాశ్వతమైన రాజ్యాధికారం కోసం, దేశాల మీద ఆధిపత్యం కోసం అణుబాంబులతో యుద్ధ విమానాలతో భీకర యుద్ధం చేస్తుంటే మిగిలేది బూడిదే. అశాశ్వతమైన రాజ్యాధికారం కోసం, దేశాల మీద ఆధిపత్యం కోసం అణుబాంబులతో యుద్ధ విమానాలతో భీకర యుద్ధం చేస్తుంటే మిగిలేది బూడిదే. ఓ దైవమా, మానవత్వం లేని మృగాలకు శాంతిని బోధించు. ఓ దైవమా, మానవత్వం లేని మృగాలకు శాంతిని బోధించు. కోట్ల గొంతులతో ప్రపంచ శాంతి కోసం గళం విప్పి ప్రపంచమంతా ఏకమవుదాం, ప్రపంచ శాంతిని సాధిద్దాం. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. కోట్ల గొంతులతో ప్రపంచ శాంతి కోసం గళం విప్పి ప్రపంచమంతా ఏకమవుదాం, ప్రపంచ శాంతిని సాధిద్దాం. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి.
1: మీరింతవరకు శ్రీ టి ప్రసాద్ బాబు గారి స్వీయ కవితలు విన్నారు. ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
3: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
2: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు. ఒడిశాలోని పూరిలో విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమైంది. రథయాత్ర ప్రారంభంతో పూరి పవిత్ర నగరం భక్తి పార్వశ్యంలో మునిగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రదేవిలు రథాలపై కొలువు తీరగా శంఖారావాలు, వేదమంత్రాలు, జై జగన్నాథ నినాదాలతో 3 రథాలు లక్షలాది మంది భక్తుల నడుమ శ్రీగుండిచ ఆలయం వైపుగా ముందుకు సాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి ఈ రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మహత్తర ఊరేగింపు సమయంలో మహాప్రభు శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్రలతో కలిసి భక్తులను కలుసుకోవడానికి బయటకు వస్తారనేది ఒక ప్రసిద్ధ నమ్మకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఆ మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు దేశ ప్రజలకు ఆనందం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. రథయాత్ర విశ్వాసం, భక్తి, సమానత్వం, సామూహిక సామరస్యం వంటి విలువలను ప్రతిబింబిస్తుందని, భారతదేశపు గొప్ప నాగరిక వారసత్వాన్ని చాటి చెబుతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రథయాత్రను భారతదేశపు శాశ్వత ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా అభివర్ణించారు. ఈ పండుగ వినయం, సామూహిక భాగస్వామ్యం, నిస్వార్థ సేవలకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపత్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశంలోనే రూపకల్పన, ఇంజనీరింగ్, అనుసంధానం చేయబడిన ఈ రైలును స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఈ రైలును గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించినప్పటికీ ఈ మార్గంలో ఇది గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం ప్రధానమంత్రి చండీగఢ్కు వెళ్లి అక్కడ ఆరోగ్య, విద్య, రహదారి మౌలిక సదుపాయాల రంగాలలో 6,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జలంధర్ను కూడా సందర్శించనున్నారు. ఆ ప్రాంతంలో అనుసంధానాన్ని బలోపేతం చేయడం, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా 5,470 కోట్ల రూపాయలకు పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జలంధర్ కంటోన్మెంట్తో సహా పునర్నిర్మాణం చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. దేశ అభివృద్ధి, జాతీయ భద్రత రెండూ ఏకకాలంలో పురోగమించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ టెక్ సింపోజియంలో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ సరిహద్దులు సురక్షితంగా ఉండటమే కాకుండా అనుసంధానించబడిన నూతన భారతదేశాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన నాగరికతకు ఆధునిక మౌలిక సదుపాయాలు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తాయన్నారు. నేడు నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలే రాబోయే సంవత్సరాలలో దేశ నాగరికతను ప్రతిబింబిస్తాయని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ఏ పౌరుడు నాగరికతకు దూరంగా ఉన్నట్లు భావించకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ
1: బీఆర్ఓ రాష్ట్ర కి ఏక అనివార్య శక్తి బనా రహేగా ఔర్ ఇస్కే లియే లగాతార్ నయీ నయీ టెక్నాలజీ అప్నాతే రహనా ఆజ్ కే సమయ్ కి యే సబ్సే బడీ జరూరత్ హై. యుద్ధ కా పెహలా మోర్చా కభీ కభీ సీమా పర్ నయీ బల్కి ఉస్ సడక్ పర్ బన్తా హై జో సైనిక్ కో సీమా తక్ పహుంచాతీ హై. ఇస్లియే జో సడక్ బనాతా హై వహ్ భీ రాష్ట్ర కి సురక్షా కా ఉతనా హీ బడా ప్రహరీ హై. బీఆర్ఓ నే పిఛలే 6.5 దశకో మే అప్నే మోటో త్రమేణ సర్వం సాధ్యం అర్థాత్ శ్రమ్ సే సబ్ కుచ్ సంభవ్ హై కో పూరీ తరహ్ సే సాకార్ కియా హై.
0: భద్రత, ఆర్థిక రంగాల అభివృద్ధికి బిమ్స్టెక్ సభ్యదేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని

0: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బిమ్స్టెక్ జాతీయ భద్రతా అధిపతుల 5వ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ప్రపంచ సరఫరా గొలుసులలో అంతరాయాలు అన్ని సభ్యదేశాలకు ఆర్థిక ఇబ్బందులను కలిగించాయన్నారు. బిమ్స్టెక్ సభ్యదేశాలు తక్షణమే సహకరించుకోవాలని, పరస్పర ప్రయోజనం కోసం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని, చర్చల ద్వారా పరిష్కారాలను కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. బిమ్స్టెక్ హిందూ మహాసముద్రంలోని అత్యంత ముఖ్యమైన ప్రాంతాలను ఒకచోట చేర్చుతుందని, వీటి ఉమ్మడి జీడిపి దాదాపు $5 trillion ఉందని అజిత్ దోవల్ పేర్కొంటూ,
1: We strive to achieve a great future sharing prosperity and resilience for all our people. We have advanced and strengthened cooperation in fighting terrorism, combating transnational organized crime, cyber threats, meeting maritime challenges, and we are poised to combat new and emerging threats together.
0: వాతావరణ మార్పులు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ ఏడాది భారత్ 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 377 మిలియన్ టన్నుల ఉద్యానవన పంటల దిగుబడులను సాధించిందని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు ఇప్పుడు రైతులతో కలిసి పనిచేయడానికి నేరుగా పొలాలకు వెళ్తున్నారని చెప్పారు. ఖేత్ బచావో అభియాన్ కింద ఎల్నినో ప్రభావానికి గురయ్యే అవకాశమున్న 728 జిల్లాలకు 1657 శాస్త్రీయ బృందాలు చేరుకుని సుమారు 1,00,000 మంది రైతులతో సంప్రదింపులు జరిపాయని ఆయన వెల్లడించారు. మిషన్ ICAR 100 కింద ప్రభుత్వం 100 యంగ్ సైంటిస్ట్ గ్రామ్ ఛాలెంజ్ను ప్రారంభించనుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం కింద యువ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ప్రిసిషన్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ వంటి భవిష్యత్ ఆధారిత రంగాలలో ఆవిష్కరణలు చేయడానికి జాతీయ స్థాయిలో పోటీ పడతారని చెప్పారు. ఉడాన్ పథకం తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించడం ద్వారా రాబోయే 10 ఏళ్లలో 4 కోట్ల మంది ప్రయాణించడానికి వీలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఉడాన్ 2.0 కార్యశాల గురించి కేంద్ర మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ, ఈ నూతన పథకం వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం అర్హతను విస్తరిస్తుందని, విమానయాన సంస్థలకు మద్దతును 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు పెంచుతుందన్నారు. అలాగే ఎంపిక చేసిన టైర్ 2, టైర్ 3 విమానాశ్రయాలకు కార్యాచరణ నిర్వహణకు మద్దతునిస్తుందన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో మరో 100 విమానాశ్రయాలు, 200 హెలిపోర్టులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తదుపరి దశ కోసం ప్రభుత్వం 29,000 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. స్వదేశీ విమాన తయారీకి మద్దతునివ్వడం, నిర్వహణ మరమ్మత్తు, ఓవరాల్ MRO వ్యవస్థను బలోపేతం చేయడం, ఉపాధి కల్పించడం, ప్రాంతీయ ఆర్థిక వృద్ధిని పెంచడం ద్వారా ఉడాన్ 2.0 తదుపరి దశ ఆత్మ నిర్భర్ భారత్ను మరింతగా ప్రోత్సహిస్తుందని రామ్మోహన్ నాయుడు వెల్లడిస్తూ,
2: The last 10 years, we have laid a strong foundation for civil aviation. Through the Udaan scheme, we have created 90 aerodromes and then we have serviced more than 669 routes. 1.66 crore people of the country, and most of them who come from lower income, neo-middle class and middle class, they have been able to utilize the Udaan scheme. So this has been the success for the last 10 years. And the government of India has given an outlay of 29,000 crores for the next 10 years for this.
0: భారత్ ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా 2 వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 37 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేసింది. భారత బ్యాట్స్మెన్లలో విరాట్ కోహ్లీ 65 పరుగులు చేసి అవుట్ అవగా శ్రేయస్ అయ్యర్ 60 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. వాతావరణం. రాబోయే 7 రోజుల్లో తూర్పు, ఈశాన్య భారతదేశం, పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD పేర్కొంది. రేపు హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడక్లలో అక్కడక్కడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. రానున్న 3-4 రోజులు ఢిల్లీ, హర్యానా, చండీగర్, పంజాబ్, రాజస్థాన్లలో కూడా ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని పేర్కొంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశ్వప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర ఈ మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమైంది. భారత్ ఈ ఏడాది 376 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి సాధించిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 2వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు.

0: అంటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా అల్లరి బావ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

0: చిటుకు
1: అరుపుటుకు కుటుకు
0: చిటుకు చిటుకు చిటుకు చిటుకు చిలికింది వాన
1: కురిసింది
0: చిటుకు చిటుకు చిటుకు చిటుకు చిలికింది వాన మబ్బులు నివాన
1: మబ్బులు నివాన
0: చల్లు మ

నిలిపి చిలిపి చూపు కన్నా చిమికే లేదు, నిలిపి నిలిపి చూడకుంటే ఉనికే లేదు, వాన కురిసి వరదయ్యే వయసు లేదు, వాన కురిసి వరదయ్యే వయసు లేదు.

0: చుట్టుకుచులికింది వాన,
1: కురిసింది వాన,
0: మబ్బులేని వాన,
1: కళ్ళు
0: మని కురిసింది.

శ్రీవారి ముచ్చట్లు చిత్రానికి పి సుశీల పాడిన పాట విన్నారు. అమర గీతం ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం.

0: సమయం 10 గంటలకు వస్తుంది. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి గజం నిజం పలాయనం మెద్య నాటిక వింటారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి గజం నిజం పలాయనం మిథ్య నాటిక.
2: నానా, నానోయ్!
3: ఏంట్రా, ఏటైందిరా?
2: ఏనుగులు, ఏనుగులు!
3: ఏటి, ఏనుగులా? ఎక్కడ్రా?
2: అదే మన పెద్ద బుగత రామదాస్ గారి చెరుకు తోటలో పడి తొక్కేస్తున్నాయి నాన్నా.
3: నీకేం మతి చెడిందా ఏంట్రా? పెద్ద పందులు చూసి జడుచుకుని ఉంటాం.
2: కాదు నాన్న, ఏనుగులే మన గుడి సంతెత్తులో ఉన్నాయి. నాకు భయం వేసి లగెత్తుకొచ్చేసా.
3: సర్లే, ఇంతకీ గొర్రెలెక్కడ్రా? ఆటను వదిలేసి నువ్వు సక్క వచ్చేసావా?
2: అయ్యే, ఇంకా మేస్తున్నాయి. నేను

0: అయ్యా
1: ఓయ్
0: అయ్యో
1: ఓయ్
0: చూడు ఆ పెద్ద గట్టువారు చూడు అయ్యి ఏనుగులేనా
1: ఆ ఉండ్రోయ్ ఏనుగులేరా
0: మరి నేను చెప్తే కాదన్నా
1: అయ్యయ్యో చెరుకు పొలం అంతా తొక్కేస్తున్నాయిరా
0: అదే మరి ఇందాకనే సొరబడిపోయి అక్కడికి ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఆరేనుగులు
1: నేను ఇప్పుడే వెళ్ళి రామదాస్ భూగతికి చెప్పాలరా జనాన్ని తోలుకురావాలి నువ్వు ఇంటికి పో గొర్రెల సంగతి నేను చూస్తాలే
0: సరే నాన్న
2: రామదాస్ బాబు ఓయ్ రామదాస్ బాబు రామదాస్ బాబు
3: ఏంట్రా అలా రొప్పుతూ వస్తున్నావు ఏటేంద్రా ఎర్రనా
2: అయ్యా తమరు చెరుకు తోటలో
3: చెరుకు తోటలో చెరుకు తోటలో ఏటేంద్రా
2: చెరుకు తోటలో ఏనుగులు పడి తొక్కేస్తున్నాయి బాబు
3: తాగొచ్చావా ఏంద్రా చెరుకు తోటలో ఏనుగులు ఏంటి తొక్కేడు ఏంటి
2: అవును బాబు సత్య ప్రామాణికంగా చెప్తున్నాను బాబు రెండు కాదు మూడు కాదు ఆరు ఏనుగుల మంద చెరుకు తోట అంతా తొక్కు పడేస్తున్నాయి బాబు
3: ఒరే పాతికేళ్ళుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను రా ఎప్పుడూ ఏనుగులను చూడలేదురా ఈ ఊళ్ళో చాలా ఆశ్చర్యంగా ఉందే
2: అవును బాబు అన్నీ పెద్ద ఏనుగులే బాబు మందలా వచ్చి పడ్డాయి చెరుకు తోట అంతా తొక్కేస్తున్నాయి
3: ఊళ్ళోకి ఏనుగులు రావటం ఏందిరా బాబు అరే పకీర్గాడిని ఏసోబుని కూడా పిలుచుకురండిరా రచ్చబండ దగ్గర ఉంటారు పాలేళ్ళు కనిపిస్తే కర్రలు ఈట్లు కూడా పట్టుకుని రమ్మని చెప్పండి రా నేను వస్తున్నా మీరు పరిగెత్తండి
4: రిగాడు పందులు చూసి ఏనుగులు కూడా ఉంటాడు అరే బాబు ఇంకా ముందుకు టైం ఉందరా
2: అరే పందులు కాదే హే ఏనుగులేరా బాబు
4: మందు మీద పందులే ఏనుగుల్లా కనబడి ఉంటాయిరా బాబు
2: అరే మందేయడానికి ఇంకా చాలా టైం ఉంది కానీ ఏంట్రా నాగం నువ్వేంట్రా శంఖం పట్టుకొస్తున్నావేటి మన జాతరకి వెళ్ళడం లేదు ఏనుగులు తోడడానికి పోతున్నావు
4: నా శంఖం పూరిస్తే దెబ్బతో ఏనుగులు వెనకపోవాలరా అమ్మవారి గుడి దగ్గర నుండి దివిటీళ్ళు తీసుకురండి రా అవి వెలిగిస్తే ఏనుగులు పారిపోతాయి దెబ్బతో తొందరగా పదండి

0: అమ్మయ్యా, వెళ్ళిపోయారా? తోటంతా తొక్కేసిపోయాయి.
1: అయ్యా, ఉండకాడికి రేపు కొట్టిచ్చేద్దారు, బెల్లం ఆడేద్దాం.
0: బెల్లం దిగుబడి బాగా రాదురా. రేపు చెరుకు కొట్టి లారీలకు లోడ్ చేయించి ఫ్యాక్టరీకి తోలేద్దాం.
1: అలాగే అయ్యా.
0: ఒరే ఎర్రనా.
1: అయ్యా.
0: రాత్రి కూలీలు బెత్తాయించు, మర్చిపోకు. నేను సూరయ్య లారీలకు చెప్తానులే.
1: అలాగేనయ్యా.
2: కలెక్టర్ బాబు, మీరే కాపాడాలా?
3: మా పొలాలన్నీ నాశనం అయిపోయాయి బాబు.
2: ప్రతి పొద్దు ఏనుగులు ఇరుచుకుపడిపోతున్నాయి. మా కంటి మీద కునుకులేదు బాబు.
4: నాది 6 ఎకరాల కొబ్బరి తోట, లేత తోట బాబు. ఇంకో ఏడాదిలోపు కాపు వస్తుందని ఆశపడ్డాను. మాయదారి ఏనుగులు అంతా పీకేశాయి.
2: తహసీల్దార్ బాబుతో అప్పుడే 20 రోజులుగా మొరపెట్టుకుంటున్నాం. ఆ బాబు దయతాల్చలేదు. 100 ఎకరాలు నాశనం అయిపోయాయి బాబు. కనికరించు కలెక్టర్ బాబు, ఆ పీడ మాకు వదిలించు.
4: మా పంతులు మాస్టారు చేత మా కష్టాలు నష్టాలు అన్నీ అర్జీ రాయించుకొచ్చాము. ఈ కాగితం తమరు చదవండి.
5: రైతులారా, మీ కష్టం నాకు అర్థమైంది.

0: మహాలక్ష్మీపురం అవతల గ్రామాల్లో ప్రవేశించిన ఏనుగులు గిరిజన గ్రామాల వదిలి ఇప్పుడు మైదానాలకు కూడా విస్తరిస్తున్నాయి. మొత్తం 9 ఏనుగులు దారి తప్పి అడవుల నుండి వచ్చినట్లు నాకు రిపోర్ట్ అందింది. నేను అటవీశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాను. 2 రోజుల్లో మా రెవెన్యూ ఆఫీసర్లను మీ ఊర్లకు పంపి పంట నష్టం బేరీజ్ వేయించి వెంటనే మీకు పరిహారం అందించే ఏర్పాటు చేయిస్తాను. కొంచెం ఓపిక పట్టండి
1: బాబు. మరి రేపటి సంగతి
2: వాటిని ఎలా కాయాలా? అవి మనుషుల మీద పడిపోతున్నాయి.
0: మీరు వాటిని రెచ్చగొట్టకండి. శబ్దాలతో, అరుపులతో, దివిటీల వెలుగులతో తరిమివేయండి. అవి ప్రమాదకర జంతువులు కావు. నేను ఫారెస్ట్ ఆఫీసర్లతో మాట్లాడి వాటిని అడవుల్లోకి వెనక్కి తరిమేసే ఏర్పాటు తొందరలోనే చేయిస్తాను.
3: పదండ్రా పోదారి, కలెక్టర్ బాబు హామీ ఇచ్చారు కదా.
2: ఆయన మనలాటి మడిసే, ఏనుగుల తరపున ఆయనే హామీ ఇస్తాడ్రా.
1: మన పొలం మనమే కాసుకోవాలా?
3: చూద్దారు ఇంకో వారం, ఆ తర్వాత ఏం చేయాలో అదే చేద్దారి.
4: వారం తర్వాత ఏం చేస్తావు రోయ్?
3: మా అపోజిషన్ వాళ్ళ సంగతి నీకు తెలదు. రాస్తారోకోలు బంధులు చేయిస్తే గవర్నమెంట్ దిగి వస్తుంది. ఇంతకుముందు మా ప్రభుత్వంలో ఎప్పుడైనా ఏనుగులు వచ్చినాయేటి?
2: వల్లకోరా, ప్రభుత్వం సంగతి ప్రజాస్వామ్యం సంగతి ఆటకేం వేరుక. తిండి దొరక్క, నీళ్లు దొరక్క అడవి నొగ్గేసి పొలాల మీద పడుతున్నాయి అవి. వల్లబాని రాజకీయం చేయకరోయ్.
3: పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలి. పంటలకు నష్టపరిహారం వెంటనే అందించాలి.
4: ఏనుగులు చంపేసిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షలు వెంటనే చెల్లించాలి. ఏనుగులు చంపేసిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షలు వెంటనే చెల్లించాలి.
3: అరే, ఆ లారీని వెనక్కి తోసేయండి రా.
4: బాబు కోఆపరేట్ చేయండి, మేము రాస్తారోగా చేస్తున్నాం. స్కూటర్లు పక్కకి తీసేయండి బాబు, పక్కకి తీసేయండి.
2: మా సమస్య తీరే వరకు రోడ్డు మీద బలం నడవనివ్వం. పోలీసులు జులుం
5: నశించాలి.
2: పోలీసులు జులుం
5: నశించాలి.
2: పోలీసులు జులుం
5: నశించాలి.
2: మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం.
6: ఇలా రాస్తారోకోలు చేసి ట్రాఫిక్ ఆపేయడం చట్ట విరుద్ధం. మీరు ప్రశాంతంగా ప్రదర్శన చేసుకోండి, కానీ బస్సుల్ని లారీల్ని అడ్డగిస్తే మాత్రం మా పోలీస్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టాల్సి వస్తుంది.
3: మీ డ్యూటీ మీరు చేయండి, మా పని మేము చేసుకుంటాం.
6: వీళ్ళని వ్యానెక్కిచ్చండ్రా.
3: మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం.
5: డీఎస్పీ డౌన్ డౌన్, డీఎస్పీ డౌన్ డౌన్, డీఎస్పీ డౌన్ డౌన్.
2: పోలీసులు జులుం
5: నశించాలి.
2: పోలీసులు జులుం
5: నశించాలి.
3: ప్రజలారా, నిశ్శబ్దంగా ఉండండి. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఆయన మాట్లాడతారు.
4: ఏం మాట్లాడతారయ్యా? 3 నెలలుగా మాట్లాడుతూనే ఉన్నారు, పని మాత్రం జరగడం లేదు.
2: అవును, మా కష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదు.
7: సోదరులారా, దయచేసి నా మాట వినండి. ఏనుగుల దాడి నుండి మీకు త్వరలోనే రక్షణ కల్పిస్తాం. పక్క రాష్ట్రం ఏనుగులకు మన జిల్లా శరకు, కొబ్బరి రుచి చాలా నచ్చింది. మన రాష్ట్రంతో వాటికి సంబంధం లేకపోయినా మన రైతులు మాత్రం నష్టపోతున్నారు. ఏనుగులు రాకుండా అవతలి రాష్ట్ర సరిహద్దుల్లో చెరుకు తోటలను పెంచాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మన సీఎం గారిని పక్క రాష్ట్ర సీఎం గారితో మాట్లాడమంటాను. మీరు రాస్తారోకో విరమించండి. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా మాట వినండి. 10 రోజుల్లో ఈ ఏనుగుల బెడద నుండి మిమ్మల్ని తప్పించే ఏర్పాటు నేను చేస్తానని మీకు మనవి చేసుకుంటున్నాను.
3: ఎమ్మెల్యే బాబు ఇంతలా చెప్తున్నారు కదా, అయితే చూద్దారి. ఎమ్మెల్యే బాబుకి
5: జై.
3: ఎమ్మెల్యే బాబు
5: వర్ధిల్లాల.
3: ఎమ్మెల్యే బాబు
5: వర్ధిల్లాల.
8: అధ్యక్ష, ఏనుగుల దాడితో గత 6 నెలల నుండి కొన్ని జిల్లాలు అతలాకుతలమైపోతున్నాయి. రైతులకు కంటి మీద కొనుకోలేదు. గ్రామస్తులు గ్రామాలు వదిలి వెళ్లిపోతున్నారు. అప్పుడే 2 రైతులు ఏనుగులు బాధపడి మరణించారు. 100ల పొలాల్లో పంటల నాశనం అయిపోయాయి. రైతులు నష్టపరిహారం అందక కుమిలిపోతున్నారు. ప్రభుత్వానికి చీమ కొట్టినట్టూ లేదు. అటవీశాఖ మంత్రి వెంటనే రాజీనామా చెయ్యాలని ప్రతిపక్ష నేతగా నేను కోరుతున్నాను.
1: అటవీశాఖ మంత్రి
5: రాజీనామా చెయ్యాలి.
1: అటవీశాఖ మంత్రి
5: రాజీనామా చెయ్యాలి.
9: అధ్యక్ష, అటవీశాఖ మంత్రిగా నన్ను సమాధానం చెప్పనివ్వండి. అధ్యక్ష
8: చెప్పండి.
1: అటవీశాఖ మంత్రి
5: రాజీనామా చెయ్యాలి.
1: అటవీశాఖ మంత్రి
5: రాజీనామా చెయ్యాలి.
8: ప్లీజ్ మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి.
9: అధ్యక్ష, అవి నా పరిధి అడవిలో నుంచి రాలేదు, పక్క రాష్ట్ర అడవుల నుంచి వచ్చాయి. కాబట్టి నేను రాజీనామా చేయక్కర్లేదని మనవి చేస్తున్నాను. అధ్యక్ష, ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణలు నేను ఖండిస్తున్నాను. ఇంతవరకు ఏనుగులను వెనక్కి అడవులలోకి పంపించడానికి

0: 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. శిక్షణ పొందిన ఏనుగులను తెప్పించి 4 సార్లు వెనక్కి తరిమేశాం. అయినా మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి అవి. మరణించిన గౌరయ్య కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇచ్చాం. ఏనుగుల దాడిలో గాయపడ్డ వారి వివరాలు సేకరించి వారికి కూడా త్వరలోనే పరిహారం చెల్లిస్తాం. పల్లెటూర్లలో రైతు సంఘాలను ఏర్పాటు చేశాం. వాళ్ళకి దివిటీలు, పొగబాంబులు, టపాసులు సమకూరుస్తున్నాం. వీటి కోసం వాళ్ళకి 6 లక్షల రూపాయలు అప్పుడే పంపిణీ చేశాం.
1: అధ్యక్ష, అవి రైతు సంఘాలు కావు, పాలక ప్రభుత్వం వారి కార్యకర్తల సంఘాలు. డబ్బంతా వాళ్ళకే అందింది అధ్యక్ష.
2: అటవీ శాఖ మంత్రి
3: రాజీనామా చేయాలి.
1: అధ్యక్ష, మేము లోగడ 5 ఏళ్లు పాలించాము, అప్పుడు ఒక్కసారైనా ఇలా ఏనుగులు వచ్చి నాశనం చేయడం జరిగిందా? మంత్రి గారిని చెప్పమనండి.
0: అధ్యక్ష, అప్పుడు పంటలు పండితే కదా నాశనం చేయడానికి. వాళ్ళు పాలించినంతకాలం కరువే రాజ్యమేలింది. ఇక ఏనుగులు ఎందుకు వస్తాయి? వాళ్ళ హయాంలో దోమలు వచ్చి బోదకాలు, డెంగ్యూ, గుణ్యాలు ఇచ్చి వెళ్ళాయి.
1: అధ్యక్ష, మంత్రి గారు సభను తప్పదోవ పట్టిస్తున్నారు. మంత్రి గారి రాజీనామాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము.
4: ప్లీజ్ అలా వెల్లోకి దూసుకురావద్దు. మీ సీట్ల వద్దకు వెళ్ళి కూర్చోండి. మంత్రి గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్.
2: అటవీ శాఖ మంత్రి
3: రాజీనామా చేయాలి.
4: సభ 1 గంట వాయిదా వేస్తున్నాను.
5: నమస్కారం అండి.
6: నమస్కారం అమ్మా.
5: సర్పంచ్ రామారావు గారంటే మీరేనా?
6: అవునమ్మా, నేనే. మీరు?
5: నేను విశాఖపట్నం నుంచి వస్తున్నానండి. ఓ తెలుగు దినపత్రికకు విలేకరిగా పనిచేస్తున్నాను. నా పేరు సీతండి.
6: ఇప్పుడే మా ఊరి గొడవ మీదాకా వచ్చేసిందన్నమాట. నిన్న జరిగిన దొమ్మి గురించిన వివరాల కోసమేనా? అదేదో చిన్న గొడవమ్మా. దాన్ని మీరు పేపర్కి ఎక్కించటమేమిటి? ఇరుపక్షాలకి నేను సర్ది చెప్పాను కదా, వాళ్ళు రాజీ పడ్డారు కూడా. మళ్ళీ మీరు దాన్ని కదిలించటం ధర్మం కాదమ్మా.
5: అబ్బే, నేను ఆ విషయం గురించి రాలేదండి.
6: మరి
5: నిజానికి నాకు ఆ సంగతి ఏమిటో తెలియదు కూడాను.
6: బ్రతికించారు. సరే, సంగతేమిటో చెప్పండి.
5: గడిచిన 5-6 నెలల్లో 3 సార్లు ఏనుగులు వచ్చి మీ ఊరి పొలాల మీద పడ్డాయి. పంటల్ని కూడా నాశనం చేశాయి కదా.
6: అవునవును, ఒక రైతు కూడా ఆ దాడిలో గాయపడి చనిపోయాడు. నేను గవర్నమెంట్తో మాట్లాడి ఆ కుటుంబానికి 5 లక్షల పరిహారం కూడా ఇప్పించాను.
5: అవునండి, మాకు ఆ విషయం తెలిసింది. సత్వర సహాయం కోసం మీరు మంత్రి గారి దాకా వెళ్ళి వెంటనే ఆ పరిహారం అందేలా చేశారని తెలుసు. ఆ మేరకు మేము పేపర్లో న్యూస్ కూడా రాశాం.
6: అవునవును, చూశాను. ధన్యవాదాలమ్మా.
5: ఆ ఏనుగుల దాడి గురించి ఒక వార్తా కథనం రాద్దామని వివరాల కోసం వచ్చానండి. మీరు నాకు ఆ విషయంలో కొంత సాయం చేయాలి.
6: ఏనుగుల దాడి గురించి అయితే నేను ఆ విషయంలో మీకు పెద్దగా సాయపడలేను. కానీ మీరు ఓపిక పట్టి ఈ గ్రామం చివరి పొలాల దాకా నడిచి రాగలనంటే అక్కడ ఒక గిరిజన నాయకుడు ఉన్నాడు, అతన్ని పరిచయం చేస్తాను. అతను మీకు ఆ వివరాలన్నీ ఇవ్వగలుగుతాడు.
5: తప్పకుండా వస్తానండి, దయచేసి నాకు ఆ సాయం చేయండి.
6: సరే, అతని పేరు గుంపా పెద్ద. వయసు 85కు పైగే ఉంటాయి. స్వాతంత్రం వచ్చిన కొత్తల్లోనే అతడు గిరిజనంలో బీఏ పాస్ అయిన వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. వ్యవసాయం చేసుకుంటూ గ్రామ శివార్లలోనే స్థిరపడిపోయాడు. అతడికి అడవుల మీద, ఆ జంతువుల మీద మంచి అవగాహన ఉంది.
5: ఓ, అలా అయితే నాకు కావలసిన వివరాలన్నీ ఆయన అందించగలరు అనిపిస్తోంది. కాకపోతే మీకు శ్రమిస్తున్నానేమో.
6: పర్వాలేదమ్మా, విశాఖపట్నం నుంచి ప్రత్యేకంగా ఈ పని మీద మీరు మా ఊరు వచ్చారు. నేను ఆ మాత్రం సాయం చేయలేనా? పదండి, వెళ్దాం.
5: చాలా ధన్యవాదాలండి మీకు.
6: పర్వాలేదమ్మా. దండాలు పెద్ద.
5: దండాలు పెద్దగారు.
7: రండి రండమ్మా. దండాలు సర్పంచ్ బాబు. ఇలా వచ్చారేటి?
6: ఈమె పేరు సీత. విశాఖపట్నంలో పత్రికా ఆఫీసులో పనిచేస్తున్నారట. ఆ మధ్యంతా మన ఊరు మీద ఏనుగులు పడి పంటలు నాశనం చేశాయి కదా, దాని గురించి వార్త రాయటానికని ఆ వివరాలు అవి ఇవి తెలుసుకోవడం కోసం వచ్చారట.
7: ఓహో,
6: ఆ వివరాలైతే నాకంటే మీరే బాగా చెప్పగలరని మీ దగ్గరకు తీసుకొచ్చాను పెద్ద. సీతగారు,

0: మా పెద్దగారికి ఈ గ్రామాల్లో మంచి పేరుంది. ఈయన్ని దేవుళ్లా చూసుకుంటారు. ఈయన రోజూ పట్నం నుంచి తెలుగు ఇంగ్లీష్ పేపర్లు అన్నీ రప్పించుకొని చదువుతారు కూడా. ఈ చుట్టుపక్కల అడవుల మీద, అడవి జంతువుల మీద కూడా ఈయనకు మంచి నాలెడ్జ్ ఉంది.
1: ఈ పల్లెటూరు కుర్రాళ్ళకి ఇంకా మా పెద్దవాళ్ళ మీద గౌరవం తగ్గలేదమ్మా, అందుకే ఆయన అలా చెప్తున్నాడు. సరే, అలా స్టూల్ బల్ల మీద కూర్చోండి అమ్మా. కొద్దిగా మజ్జిగ దాహం పుచ్చుకుంటారా?
2: అబ్బే ఏం వద్దండి, నేను వివరాల కోసం కొద్దిగా మీ సమయం తీసుకుంటాను, పర్వాలేదు కదండి?
1: ఏమీ పర్వాలేదు, నాకు తెలిస్తే తప్పకుండా చెప్తాను, ఎంతసేపైనా పర్వాలేదు, మొహమాట పడకుండా అడగండి.
2: పెద్దగారు, నేను తెలుగు పత్రికా విలేకరిని. గత 6-7 నెలలుగా ఏనుగులు అడవుల నుండి వచ్చేసి ఇక్కడ పొలాల మీద పడి నానా గొడవ చేశాయి, పంటలను నాశనం చేశాయి, కొంతమంది రైతులని గాయపరిచాయి కూడా. అసలు అవి మన మీదకు ఎందుకండి ఇలా దాడి చేస్తున్నాయి?
1: ఏటమ్మా చెప్పావు, అయ్యి మన మీద దాడి చేస్తున్నాయా?
2: అదేంటండి, దాడి చేస్తున్నాయి కదా.
1: ఏ దాడి చేశాయట?
2: అదేమిటండి, ఏనుగుల గుంపు 6 నెలల క్రితం పక్క రాష్ట్రంలోని అడవుల నుండి నదిని దాటి మన జిల్లా చేరి మన దగ్గరికి వచ్చాయి, పంటలను తొక్కేశాయి. వాటి దాడిలో ఓ రైతు గాయపడి చనిపోయాడు. అదంతా మీకు తెలిసే ఉంటుంది. శిక్షణ పొందిన ఏనుగుల్ని రప్పించి వాటి సాయంతో ఆ ఏనుగుల మందను వెనక్కు తరిమే ప్రయత్నంలో ఒక ఏనుగు గాయపడి చనిపోయింది కూడాను. మళ్లీ ఎప్పుడు వచ్చి మీద పడతాయో అని సుమారు 15 గ్రామాల ప్రజలు వాటి ఉనికికే భయపడిపోతున్నారు. ఇదంతా ఏమిటి మరి, అవి మన మీద దాడి చేయడం కాదా?
1: అమ్మా అమ్మా అమ్మా, మీరు పత్రికల వాళ్ళు, ఏం రాసినా రెండు వైపులా ఆలోచించి రాయాలి. మీరు ఒకవైపే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏనుగులు మన మీద దాడి చేశాయి అంటున్నారు, అవునా?
2: దాడి చేశాయి కదా మరి.
1: అమ్మా, నేను ఈ గ్రామంలో గత 70 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఏనుగులు ఊర్లోకి, ఈ చుట్టుపక్కల పొలాల్లోకి రావడం నేనెప్పుడూ చూడలేదు. మన రామారావు సర్పంచ్ బాబు కూడా ఇక్కడ పుట్టి పెరిగినోడే, గత 30 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నవాడే. ఏ రామారావు?
0: అవును పెద్ద, గతంలో ఎప్పుడూ లేదు, ఈ బెడదంతా ఈ మధ్యనే.
1: అవును ఈ మధ్యనే. ఇంతకాలం రాని ఏనుగులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఎందుకని?
2: అది తెలుసుకుందామనే కదా మీ దగ్గరకు వచ్చింది.
1: అమ్మా, ఓ 10 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోకి ఏనుగులు వచ్చి ఓడలో పడ్డ సంగతి మీకు తెలుసా?
2: తెలీదండి.
1: చెప్తాను. కొల్హాపురం జిల్లా కాళీవాడి చాందిగఢ్ మీదకి గుంపులు గుంపులుగా ఏనుగులు వచ్చి పడ్డాయి. ఎక్కడి నుంచి? కర్ణాటకలోని పశ్చిమ కనుమల అడవుల్లోంచి. ఆ తర్వాత రాధానగరి, చాందిగఢ్, గఢ్హిగ్లాజ్ మొదలైన ఊళ్ళకు కూడా వెళ్ళాయి. ఎందుకని? భూమి మీద జనం పెరిగిపోతూ ఉంటే తిండి గింజల కోసం వ్యవసాయానికి మనుషులు అడవుల మీద పడిపోతున్నారు. అడవుల అంచుల్లోకి వెళ్ళి భూమి దున్నడం మొదలెట్టారు. దీనికి తోడు అడవి అంచుల్లో బోర్లు తవేశారు. అడవుల్లోనే కొండ ఊటల నీళ్లన్నీ బోర్ల ద్వారా నేలలోంచి లాగేసి వ్యవసాయానికి మళ్లించారు.
2: మరి బోర్లు తవ్వకుండా, నీటి సదుపాయం లేకుండా వ్యవసాయం చేయడం ఎలా అవుతుందండి?
1: బాగుందమ్మా, నీటి సదుపాయం లేకుండా వ్యవసాయం చేయలేం, కరెక్టే. కానీ అందుకోసం అడవుల మీద పడిపోతే ఎలాగా? ఇక్కడ మైదానాల్లో మనం ఎలా బతుకుతున్నామో అడవిలో జంతువులు పక్షులు కూడా అలాగే బతకాలి కదా. నీ వ్యవసాయానికి నీరు కావాలి, మరి అడవి జంతువులు తాగడానికి నీళ్ళు అక్కర్లేదా? అడవి అంచులకు వెళ్ళి బోర్ల ద్వారా నీళ్లు లాగేస్తూ ఉంటే ఎలాగా? అడవిలో ఉండే కొండగడ్డలు చెరువులు అన్నీ ఒట్టిపోయాయి. వాటికి తాగడానికి నీళ్లు కరువైతే అవేం చేస్తాయి? నీళ్లు వెతుక్కుంటూ ఏనుగులు జింకలు లాంటివన్నీ అడవి వదిలి అంచులకు వచ్చేసాయి. అక్కడే వాటికి నవనవలాడుతూ చెరుకు తోటలు, వేరుశనగ పంట పొలాలు కనిపించాయి. వాటిని తినటం మరిగాయి.
2: మరి పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా మరింత భూమిని సాగులోకి తీసుకొచ్చి వ్యవసాయం చేయకపోతే ఎలా, మనకి తిండి గింజలు ఎలా దొరుకుతాయి?
0: అవును కదా పెద్ద, అది నిజమే కదా. మనకు స్వాతంత్రం వచ్చేనాటికి మనకి 33 కోట్ల జనాభా ఉండేది. ఇవాళ్టికి సుమారు 140 కోట్లైంది కదా. ఆ మేరకు దేశంలో

0: వ్యవసాయాభివృద్ధి జరగాలి కదా. మరింత భూమిని సాగులోకి తీసుకొచ్చి తిండి గింజల దిగుబడి పెంచాల్సిన అవసరం కూడా ఉంది కదా. మరి దానికి మీరేం చెప్తారు?
1: మనకి ఇంకా నీరందక సాగులోనికి రాని బంజరు భూములు లక్షల ఎకరాలు ఉన్నాయి, అవునా కదా?
0: అవును.
1: నదులకు డ్యాములు కట్టి కాలువలు తవ్వి వాటి వంక నీరు పారించి వాటిని వ్యవసాయానికి అనువుగా మార్చుకోవాలి. అంతేగాని కంటికి పచ్చగా కనిపిస్తున్న అడవుల మీద పడి వాటిని నాశనం చేసుకుంటూ పోతే మనిషి మనుగడే కష్టమైపోతుంది. మనం మన గురించి ఆలోచిస్తున్నాం, ఆ మూగజీవుల సంగతి కూడా ఆలోచించాలి కదా. అడవి అంచుల్లోకి మనం వెళ్ళి జనాభా పెంచుకుంటూ వెళ్ళిపోతే మనతో పాటు పశు సంపద కూడా పెరుగుతుంది కదా.
0: అవును.
1: వాటికి గడ్డి కోసం అడవుల్లోకే పంపిస్తున్నాం.
0: అవును.
1: అవి గడ్డితో పాటు ఆకులు అలవలు మేయటంతో అడవి జంతువుల ఆహారం మన పశువులకు బదిలీ అయిపోతుంది.
0: నిజమే.
1: ఏనుగుల గురించి మరో ముఖ్య విషయం మనం తెలుసుకోవాలి.
0: ఏంటంటావు?
1: ఏనుగులు ఎప్పుడూ అడవి మధ్యలో ఉండవు. అడవి అంచుల భాగంలో ఒక వలయంలో అవి తిరుగుతూ ఉంటాయి.
0: ఓహో.
1: అంటే మన నగరానికి రింగ్ రోడ్లు ఉన్నాయి చూడండి.
2: అవునండి.
1: అలా అన్నమాట. అడవి చుట్టూ ప్రాంతంలో ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటు చేసుకుంటాయి అవి. ఆ కారిడార్లోనికి పశువులు, వాటిని తోలడానికి మనుషులు చొరబడిపోతున్నారు. ఏనుగులకు తిండి నీరు కరువై జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. గత కొంతకాలంగా కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో జరిగింది ఇదే.
0: ఓహో.
1: ఇప్పుడు మన సరిహద్దుల్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, ఏనుగులు మన మీద దాడి చేస్తున్నాయా లేక మనం వాటి మీద దాడి చేస్తున్నామా?
2: అది సరే, మరి మనందరం పశువుల మీద, వాటి పాల మీద ఎంతో ఆధారపడి బతుకుతున్నాం. మరి ఆ పశువుల సంరక్షణకు తగిన ఆహారం, వాటికి చూపెట్టవలసిన బాధ్యత మన మీదే ఉంది కదా. అందుకనే పశువుల కాపర్లు వాటిని అడవుల వైపుకు తీసుకెళ్తున్నారు కదా. ఏమంటారు?
1: అవునమ్మా, కేవలం పశువుల్ని అడవుల్లోకి తోలటం ఒకటే కాదమ్మా. అడవుల్లోకి వెళ్ళి కలప కోసం చెట్లు నరికేస్తున్నావా? ఆ పని ఏమైనా సద్దు లేకుండా చేసుకుంటున్నావా? లేదు. గొడ్డలతో దాహం తీరక బుల్డోజర్లు పట్టుకెళ్ళి మరీ శబ్దాలతో వృక్షాలని పెకలిస్తున్నాం. తరువాత లారీలు ట్రాలర్లు పగలనక రాత్రనక చెవులు హోరెత్తించేలా వృధా చేస్తూ అడవుల్లోంచి ఆ కలపను మోసుకొచ్చి నగరాలకు సరఫరా చేస్తున్నాయి. ఏట్ రామారావు చెప్తుంది, వింటున్నావా?
0: వింటున్నా పెద్ద.
1: ఇంకా బాక్సైట్ దొరుకుతుందనో ఇనుపరాయి దొరుకుతుందనో కొండల్ని డైనమైట్ పెట్టి పేల్చేస్తున్నాం. రంగురాళ్ల కోసం రాత్రనక పగలనక జనరేటర్లు పెట్టుకొని మరి గుట్టలు తవ్వేసి జల్లెడ పట్టేసి రాళ్ళు ఏరుకుంటున్నాం.
0: నిజమే.
1: అడవి గుండా కరెంటు ట్రాన్స్మిషన్ టవర్లు వేయడానికి కొండలను గుట్టలను ఆక్రమించేస్తున్నావా?
0: అవును.
1: ఇంకోవైపు కరకాయలకి మరో కాయలకి కొండలకి నిప్పెట్టేస్తున్నాం. కార్చిచ్చు రాత్రనక పగలనక అడవి అంటుకొని మండిపోతుంటే ఆ మంటలకు జడిసి వచ్చేసిన ఏనుగులు మనం చూపించే దివిటీలకి సెర్చ్ లైట్లకి బెదిరి వెనక్కిపోతాయా బాబు? చెప్పండి
2: పెద్దగారు. ఇన్ని చెప్తున్నారు కానీ మరి మనకి కలప కావాలి, కరెంటు కావాలి, ఖనిజాలు కావాలి, కరక్కాయలు కావాలి, ఇవన్నీ ఎలా వస్తాయండి?
0: వీటన్నిటి కోసం మనమందరం అడవుల మీద ఆధారపడ్డాం కదా, కాదంటారా?
1: ఎందుకు కాదంటాను? అయితే మరి ఈ అటవీ చట్టాలు ఉన్నాయి కదా, అవెందుకు? అడవులు కాపలా కోసం ఈ ఫారెస్ట్ రేంజర్లు ఎందుకు? అది కూడా మీరే చెప్పండి. ఈ అడవి తల్లి మన మానవాళికి ప్రకృతి ఇచ్చిన ఒక రక్షణ కవచం బాబు.
0: అవును పెద్ద.
1: ఇలా అడవుల్ని రకరకాలుగా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతే కొంతకాలానికి మనిషి మనుగడే ప్రశ్నార్థకం అయిపోతుంది. ఏనుగులు ఎందుకు దాడి చేస్తున్నాయంటూ మీరు అడిగారే, ఆ ప్రశ్నకి ఒక్క ముక్కలో జవాబు చెప్తా.
0: ఏంటది?
1: మడిసి, వాడి దురాశ.
2: అంటే మనిషి దురాశే కేవలం కారణమంటారా?
1: మొమ్మాటికే అంతేనమ్మా. ఈ చెట్లకు, చేమలకి, పుట్టలకి, గుట్టలకి, నేలకి, నింగికి, జంతువులకి, పక్షులకి, పువ్వులకి, పండ్లకి, మొత్తం ఈ భూదేవి అంతటికీ ఒక్కడే ఒక్క దుర్మార్గ శత్రువు. ఎవరంటే మనిషి. భూదేవిని చుట్టబెట్టి సముద్రంలోకి విసిరేసిన హిరణ్యాక్షుడి కంటే దుర్మార్గుడి మనిషి. మనిషికి దురాశ లావైపోతుంది. ఈ అడవులు

0: నదులన్నీ నావే, ఈ సంపదంతా నాదే, ఈ నదులన్నీ నావే, దానిలోని నీళ్లన్నీ నావే అనే దురాశ. మన బిడ్డలకి, వాళ్ల బిడ్డలకి, ఇంకా వాళ్ల వాళ్ల మనవలకి ఏవి మిగల్చకుండా అంతా తానే కడుపు నిండా కూరేసుకోవాలన్న దురాశ. ఈ దాహం తగ్గకపోతే, ఈ మనిషి తీరు మారకపోతే ఇలా ఏనుగులు వచ్చిపోతూనే ఉంటాయమ్మా. ఏనుగులు ఎందుకు వస్తున్నాయి, వాటిని వెనక్కి ఎలా పంపించాలి అని మనం గింజుకుంటున్నాం, కానీ అవి ఎందుకు వస్తున్నాయి, అసలు కారణం ఏమిటి, ముందు ముందు వాటిని రాకుండా ఆపాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచన చేయడం లేదెవ్వరు. దీనికంతా ఒకే ఒక్క మార్గం, వాటి జోలికి మనం వెళ్లకుండా ఉంటే అవి మన జోలికి రావు, కాదంటారా?
1: నిజమే. అవును పెద్ద, ఊర్లో ఉంటావు, ఇన్ని విషయాలట తెలిసిన పెద్ద, నీకు భలే చెప్పావు పెద్ద. నువ్వు
2: ఇందాక సమస్యని రెండో వైపు కూడా చూడాలి అన్నారు కదా పెద్దగారు, అది ఇదే అన్నమాట. అయితే ఈరోజు నుంచి మేము కూడా సమస్యని ఈ కోణం నుంచి చూడడం నేర్చుకుంటాం, అలాగే ఇదే విషయాన్ని మా పత్రిక ద్వారా ప్రజల వద్దకి చేరుస్తాం.

0: మీరింతవరకు గజం నిజం పలాయనం మిథ్య నాటిక విన్నారు. రచన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి. ఇందులోని పాత్రలు పాత్రధారులు పెద్ద శ్రీ పివి రామ్గోపాల్, విలేకరి సీత, కుమారి ఎన్ మణి, సర్పంచ్ రామారావు, శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, ప్రతిపక్ష నేత శ్రీమతి కె ఇందిర, అటవీశాఖ మంత్రి శ్రీ బి రాజు, స్పీకర్ శ్రీమతి డి శ్రీదేవి, ఎర్రన్న శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, ఎర్రన్న కొడుకు శ్రీమతి బిఎన్ పద్మిని, రామ్దాసు బుగత శ్రీ హుండీ ముఖ్య ప్రాణ్రావు, నాగం శ్రీ జిఆర్ఆర్ ఎస్వి ప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్రీ కె శివరాం ప్రసాద్, డిఎస్పి శ్రీ వింజమూరి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే శ్రీ ఎన్ ముకుందరావు, ఇంకా ఇందులో శ్రీ ఎన్ శ్రీనివాసరావు, శ్రీ సిహెచ్ వెంకటరమేష్, శ్రీ కె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఆపాత మధుర గీతాలు వింటారు. ముందుగా కలెక్టర్ జానకి ఈ చిత్రానికి పి సుశీల, జమునారాణి పడిన పాట వింటారు. సాహిత్యం సి నారాయణ రెడ్డి.

గూడు పుట్టాని. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పనిదినాలలో సమర్పించగలరు.

మీరు వినే ఈ పాట బలిపీఠం. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం. వినబోతున్న పాట జేబుదొంగ. చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం. సాహిత్యం ఆరుద్ర.

0: correspondent.
1: India's hydrogen train features a 10-coach configuration, making it among the longest hydrogen-powered passenger trains developed so far. It is powered by 3,200 horsepower propulsion system, making it one of the most powerful hydrogen-powered train sets in operation. The train is powered by hydrogen fuel cell technology, which converts hydrogen into electricity to propel the train. The process produces only water vapor as a byproduct, resulting in zero carbon emissions during operation, supporting India's transition to sustainable transport. The train is equipped with multi layer safety systems capable of detecting hydrogen leaks, heat, flames and smoke. Anand Kumar for Akashvani News, Delhi.
0: Mr. Modi will also launch various development projects worth around 14,700 crore rupees in Jind. He will then travel to Chandigarh, where he will unveil several development projects worth over 6,600 crore rupees. The Prime Minister will thereafter visit Jalandhar in Punjab, where he will launch multiple development projects worth over 5,470 crore rupees. Prime Minister Narendra Modi today held a conversation with the Amir of Qatar, Sheikh Tamim bin Hamad Al Thani, and conveyed his condolences on the passing of Father Amir, Sheikh Hamad bin Khalifa Al Thani. In a social media post, Mr. Modi said that the Father Amir of Qatar's enduring legacy will continue to guide the two countries as they further strengthen their strategic partnership. He also recalled Father Amir's deep affection for India, his warmth towards the Indian community in Qatar, and his steadfast commitment to India-Qatar relations. The National Testing Agency NTA has declared results of NEET UG 2026 re-exam. Over 11 lakh candidates have qualified for admission to undergraduate medical, dental, Ayush and allied programs. Scorecards of all candidates are available on the official website neet.nta.nic.in. NTA said that the result has been declared in time so that the medical admission and counselling calendar for candidates stays on track. A total of close to 20 lakh candidates appeared for re-exam this year at 5,440 centres in 551 cities in India and 14 cities abroad. The grand annual Rath Yatra of Lord Jagannath is drawing lakhs of devotees across the country. While the epicentre of the festival is the holy city of Puri in Odisha, the chariot festival is celebrated with immense devotion, vibrant processions and cultural festivities across multiple states. In men's cricket, chasing a target of 234 runs set by India, England were 68 for 3 in 15 overs in second one-day international of three-match series at Sophia Gardens, Cardiff, when reports last came in. In badminton, two-time Olympic medalist PV Sindhu outclassed world number 5 Han Yui of China to storm into the quarterfinals of the Japan Open in Tokyo today. She will next face Nozomi Okuhara of Japan tomorrow. And that is the end of this news bulletin.
2: Akashvani Vijayawada Kendram. Repati Prasara Karyakramalloni konni mukhyamsalu. రేపు ఉదయం 7:15 ఉదయరేఖలో కార్యక్రమంలో భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ వింటారు సమర్పణ శ్రీ మల్లాదే శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం వివరాలు, ఆ తదుపరి తెలుగు నాటకం ఆధునిక ధోరణులు ఆచార్య ఎస్ గంగప్ప గారి ప్రసంగం వినవచ్చు. చివరిగా గాంధీ మార్గం ప్రసారమవుతుంది. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ కుమరేష్ గణేష్ గార్ల వయలిన్ వాద్యద్వయం ప్రసారమవుతుంది. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో చిన్నపిల్లల్లో స్థూలకాయం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ చింతల వెంకట రాకేష్ గారితో పరిచయం వినవచ్చు. 6:30 పల్లెసిమిలో కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన సత్యహరిశ్చంద్ర నాటకం నుండి నక్షత్రకుని పాత్ర వింటారు నిర్వహణ శ్రీ రాజులపాటి వీరాచారి, హార్మోనియం శ్రీ బొత్స సత్యనారాయణ. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వ్యవసాయ విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాముఖ్యత గురించి డాక్టర్ ఎం వెంకటరాములు గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం జీవాలలో చిటుకు రోగం చికిత్స నివారణకు సంబంధించిన వివరాలు వినవచ్చు. రాత్రి 10:00 శ్రీ మదజాడ ఆదిభట్ల నారాయణదాసు జీవిత చరిత్ర కథాగానం ప్రసారమవుతుంది. కథకురాలు శ్రీమతి టి.

ఇవి రేపటి ప్రసార కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. పరిస్థితులు మనిషిని సృష్టించవు, మనిషే పరిస్థితులను సృష్టిస్తాడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:12. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 830 కిలోహెర్ట్స్ మీడియం వేవ్పై సమాప్తం. FM 102.5 మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.